ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 4.65 మీటర్లు 738 కిలో హెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలో హెడ్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 29వ రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 20వ తేదీ ఆదివారం నిలయముల సమయం 5:53 దాటి 50 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతల కోసం ఈరోజు ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ఉదయం 6:10 బైబిల్ సూక్తులు వినిపిస్తారు ఫాస్టర్ జాష్వా గారు. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో వినాయక స్తుతి. ఉదయం 6:30 పొలం పనులు వ్యవసాయదారులకు సూచనలు సలహాలు అందించే ఈనాటి పొలం పనుల కార్యక్రమంలో ప్రస్తుత పంటల్లో పురుగులు తెగుళ్ల నివారణ, ఈ అంశంపై రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ టి అంజయ్ గారు అందించే వివరాలు. ఉదయం 7:00 మంచిర్యాల జిల్లా సమగ్ర నివేదిక నివేదికనందిస్తారు శ్రీ ఎల్ శ్రీనివాస్. ఉదయం 7:15 ఈ మాసపు పాట కొత్త చిగురు తొడిగిందట ఆమని, రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, సంగీతం శ్రీ కలగా కృష్ణమోహన్, గానం శ్రీమతి ప్రసన్నలక్ష్మి. ఉదయం 7:20 చిత్రసీమ, 7:35 స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాలు వింటారు. ఉదయం 8:35 అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే. ఉదయం 9:00 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా హనుమంత వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. ఇక మధ్యాహ్నం 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమాలు, 12:00

40 నిమిషాలకు హిందీ కార్యక్రమాలు, 1 గంట 20 నిమిషాలకు వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో డబ్బు ఆనందాన్ని కొనగలదా, చార్టర్డ్ అకౌంటెంట్ రాజంబల్ మాడభూషి గారితో శ్రీమతి నిహారా కానేటి గారి సంభాషణ. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు బాల వినోదం చిన్నారుల కార్యక్రమంలో వాసవి పబ్లిక్ స్కూల్ హిమాయత్ నగర్ విద్యార్థులు సమర్పించు కదంబం. మధ్యాహ్నం 3 గంటలకు సమన్వయ నాటక కార్యక్రమాల్లో భాగంగా అనివార్యం నాటకం రచన శ్రీ బివి అప్పారావు, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. ఇక మా సాయంత్రం ప్రసారంలో 5 గంటల 3 నిమిషాలకు జానపద సంగీత కార్యక్రమంలో సారంగధర యక్షగానాన్ని వినిపిస్తారు శ్రీ ఎదురుగట్ల యాదగిరి బృందం. సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6 గంటల 50 నిమిషాలకు వ్యవసాయ సూచనలో పంటలపై ఎలినో ప్రభావం గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త వి రాములు గారు అందించే వివరాలు. 7 గంటలకు మార్కెట్ ధరలు. 7 గంటల 15 నిమిషాలకు ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో వర్షాకాలంలో పసుగ్రాస సాగు సమగ్ర నిర్వహణ, ఈ అంశం గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ రామకృష్ణ గారి ప్రసంగం. 8 గంటల 3 నిమిషాలకు తిరుమల నుండి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గజవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌచనంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రలే. 9 గంటల 15 నిమిషాలకు స్పాట్లైట్. 9 గంటల 30 నిమిషాలకు జాతీయ కార్యక్రమాలు. 10 గంటలకు జపాన్లో జరుగుతున్న 20వ ఏషియన్ గేమ్స్ 2026 రోజువారీ విశేషాలు. అనంతరం రవివాసరి అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమంలో సుమిత్ సింగ్ పదం గారి సితార్ వాద్యం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతల కోసం ఈరోజు ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.

0: Nation First and its commitment to student welfare. BJP President Nitin Naveen said this victory reflects the youth's continued faith in positive and constructive student politics rooted in the spirit of Nation First. He said it shows their strong resolve to contribute to the vision of a Viksit Bharat. The Nasha Mukt Yuva for Viksit Bharat 100 Weeks Nasha Mukt Yuva Abhiyan will witness a major nationwide youth mobilization today. The Ministry of Youth Affairs and Sports said that Rashtriya Sankalp Samaro is being organized across 1,067 locations in the country. It added that this program will be organized across 471 district My Bharat offices along with 596 locations of partner organizations. The Samaro will bring the campaign's message directly to young people through Nasha Mukt Pledge, signature campaign, thematic street plays, slogan writing and youth-led discussions. Government has said that biometric Aadhaar authentication is mandatory for subsidized domestic LPG refills from 1st October this year. In a statement, Petroleum and Natural Gas Ministry said that domestic LPG consumers will need to have completed biometric Aadhaar authentication to book refills at the regulated retail selling price, RSP, with applicable subsidy. This ensures that subsidized LPG reaches only genuine and deserving households. Linking each connection to the Aadhaar authenticated consumer will help prevent diversion of subsidized domestic cylinders for commercial and industrial use. Semicon India 2026, the fifth edition of India's flagship semiconductor conference, concluded successfully at Yashobhoomi in New Delhi yesterday. The three-day conference under the theme Silicon to Systems Building the Ecosystem featured over 600 exhibitors. In Chess Olympiad, Indian men's team defeated Spain 3-1 with world champion D. Gukesh leading the way with a clean victory over former world champion challenger Alexei Shirov in Samarkand yesterday. The 20th Asian Games 2026 will see several Indian athletes begin their medal hunt across multiple disciplines today. India's techball player Quimsy D'Souza will compete in the bronze medal match against Japan's Yuina Sakamoto and have the first opportunity to open India's medal account at the Continental Multisport event. And in today's cricket event, Indian women will face Bangladesh in semi-final. The knockout match will start at 10:30 a.m. IST at the Aichi Prefectural Korogi Sports Park in Nishin, Japan. And that is the end of this news bulletin.
1: Akasavani Hyderabad Kendram. Samya Marigantla Padnimshalu. Bible Suktulu. ఈనాటి బైబిల్ సూక్తులు అందిస్తారు పాస్టర్ జాష్వా గారు.
2: ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు మన జీవితానికి అవసరమైనటువంటి ఒక విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. ధైర్యం. హెబ్రీ పత్రిక 10:35 బైబిల్లో రాయబడింది, మీకు కలిగి ఉన్న ధైర్యాన్ని గట్టిగా పట్టుకోనండి, దాని వలన కలుగు బహుమానం గొప్పది అని బైబిల్లో రాయబడింది. ధైర్యం అనేది మానవ జీవితానికి అతి ప్రధానమైంది. ధైర్యం లేనటువంటి వ్యక్తులు ఈ భూమి మీద జీవితాన్ని జయించలేరు. ధైర్యం లేని వ్యక్తులు జీవితంలో ముందుకు అడుగేసి ఏ పనులు కూడా చేయలేరు. ధైర్యం అనేది మానవ జీవితానికి ఎంతో ప్రధానమైంది. ఆ ధైర్యమే మనుషులని భూమి మీద బ్రతకటానికి సహాయపడుతుంది. బైబిల్లో ఒక చిన్న ఉదాహరణ ఉంది, ఆ ఉదాహరణ నేను చెప్పాలనుకుంటున్నా. మోషే అనేటువంటి ఒక భక్తుడు అనేక మంది ప్రజలను నడిపిస్తూ వాళ్ళొక కానాను అనే ప్రాంతానికి చేరాలి. వాళ్ళు ప్రయాణం చేస్తూ 40 సంవత్సరాలు ప్రయాణించిన తర్వాత ఆ ఏ ప్రాంతానికైతే దేశానికైతే వాళ్ళు చేరాలో అది చేరటానికి కొద్ది దూరంలోనే ఈ మోషే అనే గొప్ప వ్యక్తి చనిపోతాడు. ఆ చనిపోయిన తర్వాత అతనితో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా దుఃఖంతో బాధతో వేదనతో 30 దినాలు వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఎందుకు వాళ్ళు ఏడుస్తూ ఉన్నారంటే, మేము చేరాల్సినటువంటి గమ్యం దగ్గరికి వచ్చాం కానీ ఈలోపు మా నాయకుడు చనిపోయాడే, ఓ గొప్ప వ్యక్తి 40 సంవత్సరాలు మమ్మల్ని నడిపించిన వ్యక్తి చనిపోయాడు, మేము ఆ స్థానానికి చేరతామా లేదా, ఇంకా మమ్మల్ని ఎవరు తీసుకెళ్తారని భయపడుతూ దుఃఖముతో వేదనతో వాళ్ళు బాధతో కృంగిపోయి వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో ఆ మోషేకే అసిస్టెంట్గా ఉండి ఆయనకెంతో పరిచర్య చేసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, యెహోషువా ఆయన పేరు. ఆ యెహోషువా దగ్గరికి దేవుడు వచ్చి మాట్లాడతాడు, యెహోషువా ధైర్యం తెచ్చుకో, యెహోషువా ధైర్యం తెచ్చుకో అని 3 సార్లు దేవుడు చెప్తాడు ఆయనకు. ఎందుకు ధైర్యం తెచ్చుకోవాలంటే ధైర్యం కోల్పోయింది ఆయన, ధైర్యం కోల్పోయి ఏడుస్తా ఉన్నాడు. ఏడుస్తా

0: ఉన్నప్పుడు దేవుడు చెప్పిండు, నువ్వు ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకొని నువ్వు కురింగిపోయి దుఃఖంతో వేదనతో నిరుత్సాహంతో నువ్వు కురింగిపోయి ఉన్నావు కదా, నువ్వు ధైర్యం తెచ్చుకొని లేస్తే మోషే తర్వాత నేను నిన్ను నడిపిస్తా, మోషేకు ఎలా తోడుగా ఉన్ననో నేను నీకు అలా తోడై ఉంటా, మోషేను ఎలా నడిపించానో నేను అలా నడిపిస్తా, మోషే ద్వారా నేను ఎలాంటి కార్యాలు చేసినో నేను నీ ద్వారా కూడా నేను అలాంటి కార్యాలు చేస్తా అని దేవుడు యెహోషువను ధైర్యపరిచినట్టు మనం చూస్తూ ఉంటాం అక్కడ. ఆ యెహోషువ దేవుడు 3 సార్లు మాట్లాడినప్పుడు యెహోషువ ధైర్యం తెచ్చుకుండా ధైర్యం తెచ్చుకొని లేచి ప్రజలందరికీ చెప్పిండు, ఇగో దేవుడు నాతో మాట్లాడిండు, మనం ధైర్యంగా ముందుకు వెళ్తే ఏదైతే మనం స్వాధీనం చేసుకుంటానికి పొందుకోవటానికి చేరుకోవటానికి వచ్చామో దానిలోనికి దేవుడు నడిపిస్తాడంట, దేవుడు దాన్ని మనకి ఇస్తానని నాతో ధైర్యం తెచ్చుకో ముందుకు సాగమని దేవుడు చెప్పిండని ఎప్పుడైతే ఆయన చెప్పిండో ప్రజలందరూ ఆయన మాట విని ముందుకు సాగిర్రు. ఏదైతే వాళ్ళు స్వాధీనపరచుకోవాలో ఏదైతే వాళ్ళు సంపాదించుకోవాలో ఆ కానాను దేశాన్ని సంపాదించుకున్నారు. ఆ కానాను దేశాన్ని సంపాదించుకోవటానికి ఒకే ఒక విషయం ఏందో తెలుసా, ధైర్యంతో వాళ్ళు అడుగు ముందుకేసారు జీవితంలో. ధైర్యంతో దేవుడు ఉన్నాడు కదా నాకు సహాయం చేస్తాడనే ధైర్యంతో ముందుకు అడుగేసి వాళ్ళు ఏదైతే పొందాలనుకున్నారో వాళ్ళు పొందుకున్నారు. మరి ఇక దినం మీ జీవితంలో ఏ పరిస్థితులు ఉండి మీరు ధైర్యం చెడిపోయి ఉన్నారో నాకు తెలియదు, మీరు ఏ పరిస్థితుల వలన కృంగిపోయి ఉన్నారో నాకు తెలియదు. ఒకవేళ ఉద్యోగాలు లేక, లేకపోతే వ్యాపారాలలో ఓడిపోయి, లేకపోతే జీవితంలో కుటుంబ వ్యవస్థలో పతనమైపోయి మీరు నా జీవితం నేను సాగించలేను, నా బ్రతికి ఇంతే అన్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ కృంగిపోయి దిగజారిపోయి ఉంటే మీరు ఈరోజు ధైర్యం తెచ్చుకోవచ్చు. మీ ధైర్యం మీకు మరలా కొత్త జీవితాన్ని ఇవ్వగలదు, మీ ధైర్యం మరలా బలాన్ని ఇవ్వగలదు, మీ ధైర్యం మరలా మీ జీవితాన్ని కట్టగలదు, మీ ధైర్యం మరలా మీకు మంచి భవిష్యత్తును తీసుకొని రాగలదు. అందుకే ఈ భూమి మీద ప్రపంచాన్ని జయించిన వారు ఎవరో తెలుసా, బలవంతులు కాదు, ధనవంతులు కాదు, జ్ఞానవంతులు కాదు, ధైర్యవంతులు గెలిచారు. ధైర్యవంతులు గెలిచారు ప్రపంచాన్ని ఎదుర్కోవటానికి, పరిస్థితులను ఎదుర్కోవటానికి, లేకపోతే ఉన్నటువంటి సమస్యలన్నీ ఎదుర్కోవటానికి. ఏం కావాలంటే ధైర్యం కావాలి. ఒకసారి ఒక ఆమెకు క్యాన్సర్ వచ్చింది, 4th స్టేజ్. డాక్టర్లు చెప్పారు 3 నెలల కంటే ఎక్కువ బ్రతకమని, కానీ ఆమెకు ఎంతో ధైర్యం ఉంది, దేవుని మీద నమ్మకం ఉంది. ఆమె చెప్పింది నేను చావను చావను అని. ఆమెకు ఇప్పటికీ ఆమెకు 3 నెలల్లో నువ్వు చనిపోతావని డాక్టర్లు చెప్తే ఇప్పటికి 4 సంవత్సరాలు అయింది ఆమె బ్రతికే ఉంది. ఆమెని బ్రతికించింది ఏంటంటే ఆమె ధైర్యం, నేను చావను బ్రతుకుతా బ్రతుకుతా, ఆ నమ్మకం ధైర్యం ఆమెని నిలబెట్టింది, ఆమెకు ఆయుష్నిచ్చింది. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ధైర్యంగా ఉంటే దేవుడు నీకు సహాయం చేయగలడు. దేవుడి మాటలు దీవించునుగాక.
1: ఇంతవరకు మీరు పాస్టర్ జాష్వా గారు అందించిన ధైర్యం గురించిన బైబిల్ సూక్తులు విన్నారు. బైబిల్ సూక్తుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి భక్తి రంజని ఈనాటి భక్తిరంజనీ కార్యక్రమంలో వినాయక స్తుతి వింటారు.

మీరింతవరకు భక్తి అంచనీ కార్యక్రమంలో వినాయక స్తుతి విన్నారు. భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ఈనాటి పొలం పనులు వ్యవసాయదారులకు సూచనలు సలహాలు అందించే ఈనాటి కార్యక్రమంలో ప్రస్తుత పంటల్లో పురుగులు తెగుళ్ల నివారణ ఈ అంశం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ టి అంజయ్య గారు అందిస్తున్న వివరాలు విందాం.
1: రైతు సోదరులకి నమస్కారం. నా పేరు డాక్టర్ టి అంజయ్య, ప్రిన్సిపల్ సైంటిస్ట్, సాయిల్ సైన్స్, ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఆన్ వీడ్ మేనేజ్మెంట్ అనగా అఖిల భారత కలుపు యాజమాన్య పరిశోధనా విభాగం రాజేంద్రనగర్లో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. మనం ప్రస్తుతం ఈ ఎల్నినో పరిస్థితుల్లో, అదేవిధంగా వివిధ పంటల్లో పురుగులు తెగుళ్ళ ఏ విధంగా ఆశించి ఉన్నాయి, అదేవిధంగా వాటి నివారణకు మనం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అనే అంశాలని పంటల వారీగా చూసుకున్నట్టయితే, వరిలో కాండం తొలచి పురుగు అనేది ప్రధాన సమస్య. అక్కడక్కడ కాండం తొలచి పురుగు ఆశించినట్టు గమనించడం జరిగింది. ఈ కాండం తొలచి పురుగు ఆశించిన ప్రాంతాల్లో ముందస్తు చర్యలో నివారణ భాగంగా ఎకరానికి 10 కిలోల కార్బోఫిరాన్ 3G అనే గుళికల్ని నాటి వేసిన 15 రోజులు వేసుకోవడం ద్వారా కాండం తొలచి పురుగు మరియు ఉల్లికోడును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో ఆకుముడత ఆశించేందుకు అనుకూలంగా ఉన్నాయి. కావున ఆకుముడత నివారణకు గాను 2 గ్రాముల కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ లేదా 0.3 మిల్లీలీటర్ల క్లోరాంత్రనిలిప్రోల్ లేదా

0.1 మిల్లీమీటర్ ఫ్లూబెండమైడ్ అనే మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ వరిలో ఆకుముడత పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ప్రతి రాష్ట్రంలో బెట్ట పరిస్థితులు, అదేవిధంగా కొన్ని చోట్ల వర్షాలు సకాలంలో పడి పడక పత్తిలో పెరుగుదల కొన్ని చోట్ల ఆశించిన స్థాయిలో లేదు, కానీ పురుగులు తెగుళ్ళ ఉధృతి మాత్రం విపరీతంగా ఉంది. ముఖ్యంగా ఇట్లాంటి బెట్ట పరిస్థితుల్లో రసం పీల్చే పురుగులు థ్రిప్స్, ఎఫిడ్స్ అంటే తామర పురుగు, నల్లి ఇలాంటి పురుగుల ఉధృతి గమనించడం, అదేవిధంగా వాటిని ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి, వాటిని నివారణకు పసుపు మరియు నీలం రంగు పూసిన జిగురు అట్టలను ఎకరానికి 10 చొప్పున అమర్చుకున్నప్పుడు వాటికి ఆకర్షించబడి అవి నశించే ప్రమాదం ఉంది. అదేవిధంగా తామర పురుగులు మరియు పచ్చదోమ గమనించినట్లయితే వాటి నివారణకు 5 మిల్లీలీటర్ల వేప నూనె. ఈ వేప నూనెలో కూడా వివిధ కాన్సన్ట్రేషన్స్ ఉంటాయి. అంటే మనం తీసుకోవాల్సిన వేప నూనె 1500 ppm అని ఉండాలి. 1500 ppm మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అనగా 5 మిల్లీలీటర్ల వేప నూనె కాన్సన్ట్రేషన్ 1500 ppm ఉండేది, మనం 1 లీటర్ నీటికి 5 ml పిచికారీ చేసుకోవాలి. ఇకపోతే పురుగుల ఉధృతి కనుక ఎక్కువ ఉన్నప్పుడు నివారణకు గాను 2 మిల్లీలీటర్ల పిప్రోనిల్ లేదా 1.25 గ్రాముల డైఫెన్థ్యూరాన్ లేదా 0.3 గ్రాముల ఫ్లోనికామిడ్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే పత్తి పంటలో ఈ యొక్క రసం పీల్చే పురుగుల ఉధృతిని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మొక్కజొన్న మోకాలెత్తు నుండి పుష్పించే దశ వరకు కూడా ఉంది. ఈ మొక్కజొన్నలో మనం చూసుకున్నట్టయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కాండం కుళ్ళు తెగులు ఆశించడానికి అనుకూలంగా ఉన్నాయి. వీటి నివారణకు గాను 33-35% క్లోరిన్ కలిగిన 4-5 గ్రాముల బ్లీచింగ్ పౌడర్ను మొక్కల మొదల చుట్టూ నేల బాగా తడిసే విధంగా పోయాలి. అదేవిధంగా ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కంది పంటలో ఫైటోప్టెరా ఎండు తెగులు అంటాం మనం, ఎండు తెగులు ఆశించే అవకాశం ఉన్నది. ఈ ఎండు తెగులు ఎక్కడన్నా ఆశించినట్లు రైతు సోదరులు గమనిస్తే నివారణకు గాను 2 గ్రాముల మెటలాక్సిల్ మందును లీటర్ నీటికి కలిపి నేల బాగా తడిచేటట్టు మొక్కల మొదళ్ళ చుట్టూ పోయాలి. ఇకపోతే సోయా చిక్కుడు పంట మరొక ప్రధాన పంట ఈ ఖరీఫ్ కాలంలో. ఈ పంటలో పెంకు పురుగులు మరియు కాండం ఈగ ఆశించడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. కావున రైతు సోదరులు ఎక్కడైనా ఇలాంటి పెంకు పురుగును లేదంటే కాండం ఈగను గమనించినట్టయితే ముందు జాగ్రత్త చర్యగా ఈ పురుగులు ఆశించకుండా ఉండడానికి 0.4 మిల్లీలీటర్ల థయోమిథాక్సామ్ మరియు లాంబ్డా సైహలోత్రిన్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా 10 కిలోల కార్బోఫిరాన్ 3G గుళికలను ఎకరం పొలంలో వెదజల్లాలి. పసుపులు నిజామాబాద్లో, అదేవిధంగా కరీంనగర్, కోరుట్ల ఇలాంటి ప్రాంతాల్లో కొన్ని చోట్ల పసుపు సాగు చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో పసుపు కూడా మరొక వాణిజ్య పంట. ఈ పసుపులు దుంప తొలుచు ఈగ ఆశించకుండా ముందు జాగ్రత్త చర్యగా ఎకరాకు 100 కిలోల వేప పిండిని మొక్కల మధ్యలో వేయాలి. కూరగాయలు చూసుకున్నట్టయితే మిరప, టమాటా, వంగ రకరకాల కూరగాయ పంటలను కూడా రాష్ట్రంలో సాగు చేస్తున్నారు. కాబట్టి ప్రస్తుత వాతావరణంలో టమాటాలో ఆకుముడత తెగులు ఆశించే అవకాశం ఉంది. నివారణకు 3 గ్రాముల మ్యాంకోజిబ్ లేదా 1 మిల్లీలీటర్ ప్రోపికోనజోల్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అదేవిధంగా తీగజాతి కూరగాయల్లో బూజు తెగులు ఆశించే అవకాశం ఉంది. నివారణకు గాను 2.5 గ్రాముల మ్యాంకోజిబ్ లేదా 2 గ్రాముల మెటలాక్సిల్ లేదా 2 గ్రాముల కార్బండిజం ప్లస్ మ్యాంకోజిబ్ మిశ్రమ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఈ బెట్ట వాతావరణ పరిస్థితుల్లో ముఖ్యంగా రసం పీల్చే పురుగులు కూరగాయల్లోనైతేనేమి వివిధ ఐడి క్రాప్స్ అంటాం, అంటే ఆరు తడి పంటల్లో ఈ రసం పీల్చే పురుగులైన తామర పురుగులు, తెల్లదోమ, పేనుబంక, పచ్చదోమ ఇలాంటి పురుగులు రసం పీల్చడంతో పాటు వైరస్

0: వ్యాధులని వ్యాప్తి చెందించే ప్రమాదం ఉంది. కావున ఈ పురుగుల నివారణ ఖచ్చితంగా చేపట్టాల్సిన అవకాశం ఉంది. తామర పురుగులు చూసుకున్నట్టయితే పీనట్ బడ్ నెక్రోసిస్ వైరస్ని వ్యాప్తి చెందిస్తుంది. ఆకుల అంచులు వెనక్కి ముడుచుకోవడం ఈ తామర పురుగులలో ఆశించినప్పుడు మనం చూడగలిగే లక్షణం. వీటి నివారణకు ఇందాక చెప్పుకున్నట్టుగా పిప్రోనిల్ కానీ స్పైనోసాడ్ అనే మరొక మందును, స్పైనోసాడ్ 0.25 మిల్లీలీటర్లు ఒక లీటర్ నీటికి, లేదా స్పైనటోరం అనే మందు 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకొని తామర పురుగులను నివారించుకోవచ్చు. అదేవిధంగా తెల్లదోమ, పత్తిలో కానీ ఇతర పంటల్లో కానీ కూరగాయల్లో కానీ తెల్లదోమ ద్వారా జెమిని వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. మీరు చూస్తుండొచ్చు బెండలో పల్లాకు తెగులు అంటాం, అంటే ఆకులు పసుపు రంగులోకి మారిపోవడం, ఇది ముఖ్యంగా తెల్లదోమ ద్వారా వచ్చే వైరస్ తెగులు. కావున ఈ తెల్లదోమని మనం సకాలంలో నివారించుకోవడానికి ఇమిడాక్లోప్రిడ్ అనే మందును లీటర్ నీటికి 0.3 మిల్లీలీటర్లు లేదా 10 లీటర్ల నీటికి 3 మిల్లీలీటర్ల మందును మనం పిచికారీ చేయాలి, లేదా ఫైరీఫ్లాక్సిపెన్ అనే మందు 1.6 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పేనువంక, అదేవిధంగా పచ్చదోమ ఇవి లేత ఆకుల అడుగుభాగంలో చేరి రసం పీలుస్తూ ఉంటాయి. ఇవి కూడా వైరస్ను వ్యాప్తి చెందించే అవకాశం ఉంది. కావున వీటి నివారణకు థయోమిథాక్సామ్ అక్టారా అనే మార్కెట్లో అందుబాటులో ఉంది, 0.25 WG 0.4 గ్రాములు లేదా ఎసిటామిప్రిడ్ 0.2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్టయితే వీటిని మనం సమర్థవంతంగా నివారించుకొని వైరస్ తెగుళ్ళు మన పంటలో ఆశించకుండా నివారించుకునే అవకాశం ఉంటుంది.
1: మీరు ఇంతవరకు ప్రస్తుత పంటల్లో పురుగులు తెగుళ్ల నివారణ ఈ అంశం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ టి అంజయ్ గారు అందించిన వివరాలు విన్నారు. ఈనాటి పొలం పనుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు బెంగళూరులో నిర్వహించే ది ఎర్త్ సెంటర్ విస్టా స్పేసెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యార్థులకు అందించే యూనిఫామ్లను మరింత ఆకర్షణీయమైన రంగుల్లో విభిన్న నమూనాలతో రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపటి నుంచి 2 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. రైతులు తమ పంట ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు ప్రభుత్వం రైతు బజార్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు బెంగళూరులో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి ఈ సాయంత్రం బెంగళూరుకు బయలుదేరి వెళ్లనున్నారు. బెంగళూరులోని ది ఎర్త్ సెంటర్ విస్టా స్పేసెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. కార్యక్రమం ముగించుకుని రాత్రికి బెంగళూరులోనే బస చేస్తారు. రేపు ఉదయం బెంగళూరు నుంచి ముఖ్యమంత్రి నేరుగా చిత్తూరు జిల్లా పర్యటనకు వెళతారు. విద్యార్థులకు అందించే యూనిఫామ్లను మరింత ఆకర్షణీయమైన రంగుల్లో విభిన్న నమూనాలతో రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో విద్యార్థుల యూనిఫామ్లు, ఇతర సామాగ్రి పంపిణీపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, వచ్చే విద్యా సంవత్సరం పాఠశాలలు తెరిచే రోజే యూనిఫాం, ఇతర సామాగ్రి అందేలా ముందుగానే ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. వచ్చే ఏడాది అదనంగా 10% మంది విద్యార్థులు చేరే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపటి నుంచి 2 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా దాదాపు 1,500 కోట్ల రూపాయలు విలువైన వివిధ అభివృద్ది పనులకు

శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. నియోజకవర్గ ప్రజలకు మెరుగైన మౌలిక వస్తులు, తాగునీటి సదుపాయాలు కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, మత్స్యకారుల సంక్షేమం, మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తూ పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో తాగునీటిని సరఫరా చేసేందుకు

0: చించినట్లు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. న్యూఢిల్లీలోని ఏపీ భవన్లో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, కేంద్రం నుంచి వచ్చే సాధారణ నిధులకు భిన్నంగా భవిష్యత్ అవసరాలకు అదనపు వనరులను ఎలా సమకూర్చుకోవాలనే అంశంపై ఈ సదస్సు ఉపయుక్తంగా ఉందన్నారు. వ్యవసాయ రంగంలో సవాళ్లు, వాటికి కావలసిన ఆర్థిక వనరుల సమీకరణపై నిపుణులు సలహాలు ఇచ్చారని పేర్కొంటూ,
1: లక్ష్యాలను చేరుకోవడానికి ఆర్థిక వనరులని ఏ రకంగా సమీకరించుకోవాలి అనేటువంటి దాని మీద ఒక బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ అనుకోవచ్చు, రకరకాల ఆలోచనల్ని పంచుకునేటువంటి వేదిక అనుకోవచ్చు. ఆ ప్రధాన లక్ష్యంతో ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి సవాళ్లు, వాటికి కావలసినటువంటి ఆర్థిక వనరులు ఏ రకంగా మనం చేయొచ్చు అని ఇట్లా ఒక ప్రధానమైనటువంటి 5-6 రంగాలకు సంబంధించినటువంటి వాటి మీద నిపుణుల్ని కూడా తీసుకురావడం జరిగింది.
0: రైతులు తమ పంట ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు, ప్రజలకు నాణ్యమైన కూరగాయలు అందించేందుకు ప్రభుత్వం రైతు బజార్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో 1 కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్న రైతు బజారుకు మంత్రి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్తో కలిసి నిన్న భూమి పూజ చేశారు. తొలి దశలో 48 దుకాణాలు, రెండో దశలో మరో 200 దుకాణాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్లో నిన్న నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని సాగర స్వచ్ఛతా కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పెదజాలరిపేటలో ఓషన్ ప్లాస్టిక్ రికవరీ సెంటర్ను వర్చువల్గా ప్రారంభించారు. సముద్ర వ్యర్థాల సేకరణలో పాల్గొంటున్న పారిశుద్ధ్య కార్మికులు, మత్స్యకారులు, స్కూబా డ్రైవర్లతో మాట్లాడారు. మురుగు కాలువల శుభ్రతకు మహావిశాఖ నగరపాలక సంస్థ వినియోగిస్తున్న ఆధునిక రోబో పనితీరును పరిశీలించారు. సాగర స్వచ్ఛతలో భాగంగా 1200 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడమే లక్ష్యమని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: గడిచిన వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను తెలియజేసే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వార్తా వాహిని ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రికి రామ్మోహన్ నాయుడు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం నగరంలోని మహిళా కళాశాలలో నిన్న నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా తొలుత విద్యార్థులతో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో పరిశుభ్రతను పరిశీలించారు. కళాశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా మున్సిపల్ అధికారులు జిల్లా యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి స్వయంగా వ్యర్థాలను తొలగించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 5వ రోజైన నిన్న రాత్రి అత్యంత వైభవంగా గరుడ సేవను నిర్వహించారు. విశేషంగా అలంకరించిన గరుడ వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాలపై ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి మరిన్ని వివరాలను అందజేశారు.
3: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 5వ రోజైన శనివారం రాత్రి అత్యంత వైభవంగా గరుడ సేవ జరిగింది. విశేషంగా అలంకరించిన గరుడ వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. అడుగడుగున భక్తులు కర్పూర హారతులు సమర్పిస్తూ గోవింద గోవింద అంటూ స్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం స్వర్ణరథం, రాత్రి గజవాహన సేవలను టీటీడీ నిర్వహించనుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్లోని 395 గ్రామాల్లో నిన్నటి నుంచి ప్రారంభించిన సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని వచ్చే నెల 17వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ సూరపాటి ప్రశాంత్ కుమార్ తెలిపారు. కార్యక్రమాలను మండల పరిషత్ అభివృద్ది అధికారులు, వివిధ శాఖల అధికారులు, ఆది కర్మయోగి వాలంటీర్లు, క్షేత్రస్థాయి సిబ్బంది, స్థానిక సంస్థలు, గ్రామ ప్రజల సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని, సూక్ష్మ పోషకాలు, జీవ ఎరువులు, పచ్చిరొట్ట వినియోగాన్ని పెంచాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని సచివాలయంలో వ్యవసాయ శాఖపై సమీక్షా సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సహజ సేద్యాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలన్నారు. నకిలీ, నాసిరకం ఎరువులు, పురుగుమందుల ఉత్పత్తిదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రబీ సాగుకు అవసరమైన విత్తనాలను ముందుగానే సిద్దం చేయాలన్నారు.

0: వాతావరణం. ఉత్తర అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అదే ప్రాంతంలో కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో అల్పపీడనం ఏర్పడిందని, ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడి రేపు తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగాను, ఎల్లుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగాను మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారిని జి లక్ష్మి పేర్కొంటూ,
1: కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము మరియు రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు బెంగళూరులో నిర్వహించే ది ఎర్త్ సెంటర్ విస్టా స్పేసెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యార్థులకు అందించే యూనిఫామ్లను మరింత ఆకర్షణీయమైన రంగుల్లో విభిన్న నమూనాలతో రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపటి నుంచి 2 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. రైతులు తమ పంట ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు ప్రభుత్వం రైతు బజార్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. अथ वार्ताः. प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना 20तमे रोजगारमेलायां विविध प्रशासकीय विभागेषु नवनियुक्तानां यूनां कृते 150,000 नियुक्तिपत्राणि वीडियो कॉन्फ्रेंसिंग इति दृश्यश्रव्यमाध्यमेन वितरितानि. अस्मिन्नवसरे श्रीमोदी विकसितस्य आत्मनिर्भरस्य च भारतस्य निर्माणे यूनां महत्वपूर्णां भूमिकां प्रतिपादितवान्. सः अवदत् यत् अद्यतनेषु वर्षेषु केन्द्रसर्वकारेण यूनः भविष्यस्य सज्जतायै आवश्यकतायै कौशलैः अवसरैः च सुसज्जयितुं निरन्तरं ध्यानं प्रदत्तमस्ति. भारतस्य प्रमुखस्य सेमीकंडक्टर सम्मेलनस्य पंचमं संस्करणं 26,000 वर्षस्य सेमीकॉन इंडिया ह्यः नवदिल्ल्याः यशोभूमौ सफलतया समाप्तम्. सिलिकॉन टू सिस्टम्स बिल्डिंग द इकोसिस्टम इति विषयस्यान्तर्गतं त्रिदिवसीयेऽस्मिन् सम्मेलने 600+ प्रदर्शकाः भागं भजितवन्तः. एतेषु प्रायः 300 अन्ताराष्ट्रिय प्रतिभागिनः, 50 देशानां प्रतिनिधयः, 150+ वक्तारः च आसन्. त्रिषु दिनेषु सेमीकंडक्टर विन्यासः, निर्माणम्, उपकरणानि तथा सामग्र्यः, विद्युत कृत्रिम बुद्धिमत्तादि 650 यावत् सन्धिपत्राणि, घोषणाः, सामरिक उपक्रमाः च दृष्टाः. सूचना प्रसारण मंत्री अश्विनी वैष्णव सेमीकंडक्टर उद्योगे साइबर आक्रमणानां कृते सावधानम् अकरोत्. केचन देशाः भारतस्य सेमीकंडक्टर मूल्य श्रृंखलायां उन्नतिं नैच्छन्ति, अतः ते कस्यापि प्रकरणस्य व्यवधानस्य च कृते सज्जाः भवेयुः. ह्यः नवदिल्ल्याम् एकस्मिन् वार्तावाहिन्या सह वार्तालापं कुर्वन् श्रीवैष्णवः अवदत् यत् भारतं सम्भाव्यभूराजनैतिकसङ्कटानां विषये निरन्तरम् अवधानं कर्तव्यम्, यतः अधुना भारतं चिप्सविन्यासं कर्तुं च समर्थः.

0: దేశత్వేన ఉద్భూతః అస్తి.
1: ఇండస్ట్రీ రిక్వైర్స్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఎఫర్ట్స్ ఆన్ ఎవ్రీ ఫ్రంట్. Both the industry and the government and the state governments, they have to work in tandem. We have to continuously be watchful of the potential geopolitical risks which will arise because India is now emerging as a country which can design and manufacture chips. Obviously, that will be seen as a threat by many other established players.
0: వికసిత భారతస్య కృతే శత సప్తాహానాం నషా ముక్త యువాభియానం అద్య ప్రముఖం రాష్ట్రవ్యాపి యూనాం సంఘటనం ద్రష్టుం శక్నోతి. యువ ప్రకరణానాం క్రీడా మంత్రాలయ అవదత్ యత్ దేశస్య సప్తషష్ట్యధికైక సహస్ర స్థానేషు రాష్ట్రీయ సంకల్ప సమారోహస్య ఆయోజనం క్రియతే. మంత్రాలయేన ఉక్తం యత్ కార్యక్రమోయం ఏకసప్తత్యధిక చతుశ్శత మండలానాం మై భారత్ కార్యాలయేషు షణ్ణవత్యధిక పంచశత స్థానైః సహ సహభాగి సంస్థాసు ఆయోజయిష్యంతే. మంత్రాలయః అధోరేఖితవాన్ యత్ అయం ప్రముఖః ఉపక్రమః ప్రశాసకీయ యువా శాఖానాం ఆధ్యాత్మిక సమూహానాం శీర్ష వ్యాపార ప్రకోష్ఠానాం మహావిద్యాలయానాం స్థానీయ సంఘటనానాం చ సంయోగేన శతశః స్థానేషు కార్యక్రమాణాం సంచాలనాయ విశాల రాష్ట్రియ జాలస్య శక్త్యా ప్రవర్తతే. నిర్వాచనాయోగః అద్య రాష్ట్రీయ రాజధాన్యాం సర్వేషు మతదాన కేంద్రేషు విశేష శిబిరాణి ఆయోజయిష్యతి. ప్రతిదినస్యాభియానస్య ఉద్దేశ్యం నాగరిక నూతన సమావేశనే నిర్వాచక సూచ్యాం ప్రస్తావిత సమావేశనస్య అథవా నామ విలోపనస్య ఆక్షేపైః నిర్వాచక సూచ్యాం వివరణానాం సంశోధనే చ సాహాయ్యం కర్తుం భవిష్యతి ఇతి వార్తాః.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మంచిర్యాల జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదికను అందించారు శ్రీ ఎల్ శ్రీనివాస్.
3: గోదావరి పుష్కరాలకు చెన్నూరులో 70 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపడుతున్నట్టు కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో 2027 జూలైలో జరగనున్న గోదావరి పుష్కరాల కోసం నిర్మించనున్న పుష్కర ఘాట్ కు మంత్రి శంకుస్థాపన చేశారు. పుష్కరాలకు 100,000 మంది భక్తులొచ్చే అవకాశం ఉన్నందున అందుకనుగుణంగా సౌకర్యాలు కల్పిస్తామన్నారు. 17 కోట్లతో పెద్ద చెరువును టూరిజం స్పాట్ గా, 30 కోట్లతో అమృత్ 2.0 పనులు, 5.50 కోట్ల రూపాయలతో రోడ్డు విస్తరణ చేపడుతున్నట్టు తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట ప్రభుత్వ సలహాదారు హర్కర్ వేణుగోపాలరావు ముఖ్య అతిథిగా హాజరై పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రజలకు మెరుగైన పాలన అందించడంతో పాటు సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని హర్కర వేణుగోపాల్ తెలిపారు. గిరిజనుల హక్కుల పరిరక్షణకు జాతీయ ఎస్టీ కమిషన్ కృషి చేస్తోందని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ అన్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా జన్నారం, దండేపల్లి, లక్సెట్టిపేట మండలాల్లోని భూ సమస్యలపై గిరిజనుల నుంచి ఫిర్యాదులు రావడంతో ఈ ప్రాంతంలో పర్యటించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ ధరణి, భూభారతి పేరుతో భూ యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. మంచిర్యాల జిల్లాలో ఎస్ఐఆర్ 2026 ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పగడబందీగా పూర్తి చేయాలని జిల్లా ఎలక్టోరల్ అబ్జర్వర్ యోగిత రాణా అధికారులను ఆదేశించారు. నస్పూర్ లో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్ఐఆర్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 170,000 మ్యాపింగ్ కాని అనమోలిస్ ఓటర్లకు నోటీసులు జనరేట్ చేయగా 110,000 నోటీసులు పంపిణీ చేసినట్టు తెలిపారు. మిగిలిన 60,000 నోటీసుల పంపిణీకి చర్యలు చేపట్టామన్నారు. మంచిర్యాల జిల్లాలో 22A నిషేధిత జాబితాలో చేర్చిన భూములు, ఇళ్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంచిర్యాల మార్కెట్ ఏరియాలో 22A బాధితులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదల భూములను కబ్జా చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ధరణికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 22A ఎలాంటి సంబంధమూ లేదన్నారు. ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. మంచిర్యాలలోని గణేష్ మంటపాలను ఆయన సందర్శించి బొజ్జ గణేష్ మంటపంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాలను పోలీసుల అనుమతులు, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించారు.

0: చేయాలని సూచించారు. మంచిర్యాల జిల్లా విద్యాశాఖాభివృద్దికి తోడ్పాటును అందిస్తూ రాష్ట స్థాయిలో జిల్లాను మొదటి స్థానంలో నిలిపినందుకు కలెక్టర్ కుమార్ దీపక్ కు 2026 సంవత్సరానికి విశిష్ట ప్రతిభ అవార్డు లభించింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలన్న రాష్ట ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకుని మంచిర్యాల జిల్లా తొలి స్థానంలో నిలవడంతో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని SRP-1 ఇంక్లైన్ గని 50 వసంతాల స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గని ఏజెంట్ రవికుమార్ అధ్యక్షతన, మేనేజర్ ఆత్మారాం సహాని పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమానికి సింగరేణి డైరెక్టర్ పీపీకే వెంకటేశ్వర్లు, శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు గడిచినా ఉపాధ్యాయులకిచ్చిన హామీలు అమలు చేయలేదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి అన్నారు. మంచిర్యాలలో జరిగిన పీఆర్టీయు టీఎస్ జిల్లా సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఉపాధ్యాయుల సమస్యలు, విద్యారంగ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేసి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్కూల్ బ్రేక్ ఫాస్ట్ పథకంలో భాగంగా మంచిర్యాల జిల్లాలో ఏర్పాటు చేసిన అధునాతన సెంట్రలైజ్డ్ కిచెన్ ను మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు ప్రారంభించారు. హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ సింగరేణి సంస్థ భాగస్వామ్యంతో 8 కోట్ల రూపాయలతో నిర్మించిన కేంద్రీకృత వంటశాల ద్వారా మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలోని 17 మండలాల పరిధిలో 691 పాఠశాలలు, 13 జూనియర్ కళాశాలలకు చెందిన సుమారు 50,000 మంది విద్యార్థులకు అల్పాహారాన్ని సరఫరా చేస్తున్నారు.
1: మంచిర్యాల జిల్లా సమగ్ర నివేదిక విన్నారు. నివేదికను అందించారు శ్రీ ఎల్ శ్రీనివాస్. జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. విదేశాల సైబర్ దాడులను ఎటువంటి అంతరాయాలనైనా ఎదుర్కొనేందుకు భారత సెమీకండక్టర్ పరిశ్రమ సిద్దంగా ఉండాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారు. రైల్వే భద్రతకు పెద్దపీట వేస్తూ లక్నో డివిజన్ పరిధిలో సుమారు 250 కోట్ల రూపాయలతో కవచ్ 4.0 అమలుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. అక్టోబర్ 1 నుండి సబ్సిడీ గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. విదేశాల సైబర్ దాడులను ఎటువంటి అంతరాయాలనైనా ఎదుర్కొనేందుకు భారత సెమీకండక్టర్ పరిశ్రమ సిద్దంగా ఉండాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి, చిప్లను డిజైన్ చేయగల దేశంగా భారత్ ఇప్పుడు ఎదుగుతున్నందువల్ల తద్వారా తలెత్తే భౌగోళిక, రాజకీయ నష్టాల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇందుకోసం పరిశ్రమలు, కేంద్ర, రాష్ట ప్రభుత్వాలన్నీ సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు.
2: Industry requires lots and lots of efforts on every front. Both the industry and the government and the state governments, they have to work in tandem. We have to continuously be watchful of the potential geopolitical risks which will arise because India is now emerging as a country which can design and manufacture chips. Obviously, that will be seen as a threat by many other established players.
0: Semicon India 2026 భారతదేశపు ప్రతిష్టాత్మక సెమీకండక్టర్ సదస్సు 5వ ఎడిషన్ న్యూఢిల్లీలోని యశోభూమిలో నిన్న విజయవంతంగా ముగిసింది. సిలికాన్ నుండి ఎకోసిస్టమ్ను నిర్మించడం అనే ఇతివృత్తంతో జరిగిన 3 రోజుల సదస్సులో 600కు పైగా ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. వీటిలో దాదాపు 300 మంది అంతర్జాతీయ ప్రతినిధులు, 150 మందికి పైగా వక్తలు పాల్గొన్నారు. జపాన్, దక్షిణ కొరియా, మలేషియా, నెదర్లాండ్స్, సింగపూర్, స్వీడన్ దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 6 దేశాల పెవిలియన్లతో పాటు 12 రాష్ట్రాల పెవిలియన్లు సెమీకండక్టర్ రంగంలోని వివిధ అంశాలను ప్రదర్శించాయి. ఈ వేడుకల్లో మొత్తం 51,656 రిజిస్ట్రేషన్లు నమోదు కాగా సుమారు 40,000 మంది సందర్శకులు.

నాయకులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సెమికాన్ ఇండియాను ప్రారంభించి విధాన చర్చలు, ప్రాజెక్టు ప్రణాళిక దశ నుంచి వాణిజ్య సెమీకండక్టర్ ఉత్పత్తి వైపు భారత్ సాధించిన పురోగతిని కొనియాడారు. ఈశాన్య రైల్వే పరిధిలోని లక్నో డివిజన్కు చెందిన 600 కిలోమీటర్లకు పైగా రూట్లలో కవచ్ వర్షన్ 4.0 అమర్చేందుకు భారతీయ రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు 250 కోట్ల రూపాయలు. దీనివల్ల రైళ్ల రాకపోకలకు భద్రతా మౌలిక సదుపాయాలు మరింత బలోపేతమవుతాయి. పశ్చిమ రైల్వేలోని ఉద్నా ఉకాయ్ సోన్గఢ్ సెక్షన్లో 4 లేన్ల రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి భారతీయ రైల్వే 133 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ బ్రిడ్జ్ భాగం ఓపెన్ వెబ్ గర్డర్తో నిర్మించబడుతుంది. 4 లేన్ ఆర్ఓబీ నిర్మాణం వల్ల రోడ్డు ట్రాఫిక్ సులభతరం అవుతుందని, రైళ్ల రాకపోకలకు ఎటువంటి అంతరాయం ఉండదని పేర్కొంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, కార్యదర్శుల ముగింపు సదస్సుకు హాజరయ్యారు. వికసిత్ భారత్ వైపు భారతీయ ప్రయాణానికి ఆర్థిక సహాయం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహించబడింది. స్థూల ఆర్థిక దృక్పథం, వ్యవసాయ పరివర్తనకు నిధులు సమకూర్చడం, ఇంధన మార్పిడి వంటి కీలక అంశాలపై ఈ సదస్సులో చర్చించినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ను వికసిత్ భారత్గా మార్చడంలో ఎదురయ్యే సవాళ్లను అర్థం చేసుకోవడానికి, భవిష్యత్తులో ఉన్న ముఖ్యమైన అవకాశాలను వినియోగించుకోవడానికి ఈ చర్చలు దోహదపడ్డాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. టీమిండియా స్ఫూర్తితో కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేసి వికసిత్ భారత్ సామూహిక లక్ష్యాన్ని సాకారం చేసుకుంటాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అక్టోబర్ 1వ తేదీ నుండి సబ్సిడీ గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. సబ్సిడీతో కూడిన రిటైల్ విక్రయ ధరకు రీఫిల్స్ ను బుక్ చేసుకోవడానికి గృహావసరాల ఎల్పీజీ వినియోగదారులు బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ ను పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీనివల్ల సబ్సిడీ ఎల్పీజీ కేవలం అర్హులైన కుటుంబాలకు మాత్రమే చేరుతుందని, ప్రతి గ్యాస్ కనెక్షన్ను ఆధార్ ధృవీకరించిన వినియోగదారునికి అనుసంధానించడం ద్వారా సబ్సిడీ గృహావసరాల సిలిండర్లను వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు దారి మళ్లించడాన్ని అరికట్టవచ్చని పేర్కొంది. ఇప్పటికే 27 కోట్ల 43 లక్షల మంది వినియోగదారులు ఈ అథెంటికేషన్ను పూర్తి చేసుకున్నారని పేర్కొంది. సిలిండర్ డెలివరీ సమయంలో డిస్టిబ్యూటర్ షోరూంలో లేదా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ మొబైల్ యాప్ల ద్వారా ఈ ధృవీకరణ పూర్తి చేసుకోవచ్చు. ఢిల్లీ, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, కర్ణాటక హైకోర్టులకు 14 మంది జ్యుడీషియల్ అధికారులను న్యాయమూర్తులు, అదనపు న్యాయమూర్తులుగా రాష్టపతి ద్రౌపది ముర్ము నియమించారు. భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపుల అనంతరం ఈ నియామకాలు చేపట్టినట్టు కేంద్ర న్యాయశాఖ వెల్లడించింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులుగా నివేదిత అనిల్ శర్మ, నిషా సహాయ్ సక్సేనా నియమితులయ్యారు. వీరితో పాటు మరో 5 గురిని ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా, ఒకరిని జమ్మూకాశ్మీర్, లద్దాఖ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమించారు. అలాగే మనోజ్ ప్రసాద్, అఖిల్ కుమార్, రామ్ శర్మ జార్ఖండ్ హైకోర్టు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించనుండగా, కర్ణాటక హైకోర్టుకు మరో 3 గురిని అదనపు న్యాయమూర్తులుగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 2 రోజుల పాటు మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. ఈశాన్య బంగాళాఖాతంలోకి రాబోయే 3 రోజుల పాటు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. నేపాల్కు భారత్ 11 టన్నుల సహాయ సామగ్రిని పంపించింది. ఇందులో ఔషధాలు, ఫోరెన్సిక్ వస్తువులు, గుడారాలు, పరిశుభ్రత కిట్లు, స్లీపింగ్ బ్యాగ్లు, ఇతర నిత్యావసర వస్తువులు ఉన్నాయి.
ఈ సహాయ

0: సామగ్రిని నేపాల్ అధికారులకు అందజేసినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నేపాల్కు భారత్ తన మద్దతును కొనసాగిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు నిన్న న్యూఢిల్లీలోని త్యాగరాజ్ ఇండోర్ స్టేడియంలో జరిగిన కోర్ఫ్ బాల్ ప్రీమియర్ లీగ్ 2026 ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. దేశంలో కోర్ఫ్ బాల్ పట్ల ఆసక్తి పెరుగుతోందని, ఇటువంటి క్రీడలు యువతకు కొత్త అవకాశాలు కల్పించడంతో పాటు ఫిట్నెస్, టీం వర్క్ ను ప్రోత్సహిస్తాయని, అలాగే దేశ వర్ధమాన క్రీడా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని మంత్రి అన్నారు. 20వ ఆసియా క్రీడలు 2026లో భాగంగా ఈరోజు పలు విభాగాల్లో భారతీయ అథ్లెట్లు పాల్గొంటారు. భారత్కు చెందిన టెక్ బాల్ ఆటగాడు క్విన్సీ డిసౌజా జపాన్కు చెందిన యునా సకామోటోతో తలపడతారు. భారత షూటర్లు ఎలవెనిల్ సోనం మస్కార్, విదర్శ్ వినోద్ మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో పోటీ పడతారు. ఈ ముగ్గురు క్రీడాకారులు వ్యక్తిగత, టీం పతకాల కోసం బరిలోకి దిగుతున్నారు. కాగా భారత మహిళల హాకీ జట్టు ఈరోజు గ్రూప్ స్టేజ్ తొలి మ్యాచ్లో ఉజ్బెకిస్తాన్తో తలపడుతుంది. అలాగే పురుషుల హాకీ జట్టు ఇండోనేషియాతో పోటీ పడుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. విదేశాల సైబర్ దాడులను, ఎటువంటి అంతరాయాలనైనా ఎదుర్కోవడానికి భారత సెమీకండక్టర్ పరిశ్రమ సిద్దంగా ఉండాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారు. రైల్వే భద్రతకు పెద్దపీట వేస్తూ లక్నో డివిజన్ పరిధిలో సుమారు 250 కోట్ల రూపాయలతో కవచ్ 4.0 అమలుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. అక్టోబర్ 1 నుండి సబ్సిడీ గృహ అవసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి ఈ మాసపు పాట కొత్త జిగురు తొడిగిందట ఆమని. ఈ మాసపు పాట వింటారు రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, సంగీతం శ్రీ కలగా కృష్ణమోహన్, గానం శ్రీమతి ప్రసన్నలక్ష్మి. వినండి కొత్త జిగురు తొడిగిందట ఆమని ఈ మాసపు పాట.

0: మీరింతవరకు కొత్త చిగురు తొడిగిందట ఆమని ఈ మాసపు పాట విన్నారు. రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, సంగీతం శ్రీ కలగా కృష్ణమోహన్, గానం శ్రీమతి ప్రసన్నలక్ష్మి. ఈ మాసపు పాట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. చిత్రసీమ, చిత్రసీమ వినే ముందుగా ఊరూర వాడవాడ పల్లె పట్టణం గల్లీ గల్లీ వీధులు సందులు గొంతులు ఇంటింట అపార్ట్మెంట్స్లో ఇలా ఇక్కడ అక్కడ తేడా లేకుండా దేశమంతటా వినాయక పూజలు ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. విఘ్నాలకు అధిపతి ఆదిపూజ్యుడు, ప్రమద గణాలకు అధిపతి అయిన ప్రమద గణాధిపతి వినాయకుడు. అసలు ఈ వినాయకుడు పూజను మనం ఎప్పుడు ఎలా స్టార్ట్ చేశామో, ఇలా ఊరూర ఎందుకు స్టార్ట్ చేశారు? బ్రిటిష్ వారి సమయంలో మన భారతీయులు కలుసుకోవడానికి వీలుండేది కాదు. అందరూ గుంపులు గుంపులుగా ఒకచోట చేరడానికి అసలే అవకాశం ఉండేది కాదు. ఎక్కడైనా ఎక్కువ మంది కనిపిస్తే బ్రిటిష్ వారు వీళ్ళని శిక్షించారన్నమాట భారతీయులని. ఆ సమయంలో మన స్వాతంత్ర సమరయోధులు వినాయకోత్సవాలను ప్రారంభించారు. అప్పటి నుంచి మనం ఆన్వాయితీగా ఈ వినాయకోత్సవాలను జరుపుకుంటున్నాము. ఈ వినాయకుని యొక్క రూపం మనకు ఏ సందేశాన్ని ఇస్తుందో, అసలు వినాయకుడి ఆధిపత్యం, ఈ విషయాలన్నీ మనం తెలుసుకుందాం కొన్ని వాణిజ్య ప్రకటనలు తర్వాత.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: దేవతలకు అధిపతిగా మారి గణపతిగా ఆయన పూజలు అందుకుంటున్నాడు. ఈయన గురించిన విషయాలను మనం తెలుసుకుందాము. బుజ్జగణపయ్య పెద్ద రూపము, చిన్ని కళ్ళు, పెద్ద చెవులు, పెద్ద బొజ్జ, ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క విషయాన్ని మనకి తెలియజేస్తూ ఉంటాయి. ఆ విషయాలు తెలుసుకునే ముందుగా మరికొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మీ అందరి కోసం కొన్ని ఎన్విలప్స్ ఉన్నాయి. ఈ ఎన్విలప్స్ తీసుకోండి.
3: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
4: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
5: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసీటీసీ లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
6: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
0: మరి నాయకుడు విఘ్నేశ్వరుడైన వినాయకుని రూపం వెనుక ఎంతో లోతైన ఆధ్యాత్మిక వైజ్ఞానిక రహస్యాలు మరియు ప్రత్యేకతలు దాగి ఉన్నాయి. ఆయన శరీరంలోని ప్రతి భాగము మనిషి జీవితానికి అవసరమైన ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది. వినాయకుని రూపంలో ముఖ్యమైన ప్రత్యేకతలు, వాటి గురించిన విషయాలు మనం తెలుసుకుందాం. ఏనుగు ముఖం, గజముఖం, గొప్ప మేధస్సు, విచక్షణ జ్ఞానానికి ప్రతీక. అపారమైన తెలివితేటలకు, జ్ఞాపక శక్తికి మరియు వివేకానికి చిహ్నం ఈ ఏనుగు ముఖం. ఏ పని చేయాలన్నా ముందుగా ఆలోచించి వివేకంతో నిర్ణయం తీసుకోవాలని ఇది సూచిస్తుంది. మరి పెద్ద పెద్ద చెవులు, బాగా వినడానికి ఈ చెవులు ఉపయోగిస్తారు. చాటంత పెద్ద చెవులు ఎక్కువగా వినాలి, తక్కువగా మాట్లాడాలి అని చెప్తాయి. ఇతరుల బాధలను, మంచి విషయాలను శ్రద్ధగా ఆలకించి గుణాన్ని ఇది మనకు అలవర్చుకోమంటుంది. మన జీవితంలోకి వచ్చే అనవసరమైన విషయాలను చాటల్లాగే బయటకు విసిరేయాలి అని కూడా దీని అర్థం. మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందుగా ఈ వాణిజ్య ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: చిన్ని కళ్ళు ఏకాగ్రత, సూక్ష్మ దృష్టిని తెలియజేస్తాయి. చిన్నవిగా కళ్ళు ఉంటే ఇది ఏకాగ్రతను మరి ప్రతి విషయాన్ని లోతుగా పరిశీలించే సూక్ష్మ దృష్టికి చిహ్నం. భవిష్యత్తును ముందుగానే ఊహించే దూరదృష్టిని ఇది సూచిస్తుంది. పొడవైన తొండం, ఏనుగు తొండం పెద్ద పెద్ద వృక్షాలను పెకలించగలదు. అలాగే నేలపై పడిన చిన్న సూదిని కూడా తీయగలదు. అంటే జీవితంలో వచ్చే పెద్ద పెద్ద కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటూనే చిన్న చిన్న విషయాలను కూడా సున్నితంగా జాగ్రత్తగా వ్యవహరించాలని ఇది నేర్పిస్తుంది. సమర్థత, అనుకూలతకు పొడవైన తొండం చిహ్నం అన్నమాట. ఇక ఏకదంతుడు, మనకి తెలిసిందే ఒకే దంతం. ద్వంద్వాలను దాటడానికి ఇది ప్రతీకగా. వినాయకుడికి ఒకే దంతం ఉంటుంది. రెండో దంతాన్ని ఆయన మహాభారతం రాయడానికి విరిచి కలంగా వాడుకున్నారన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇది జ్ఞానం కోసం చేసే త్యాగానికి గుర్తు. అలాగే జీవితంలో సుఖదుఖాలు, మంచి చెట్లు వంటివి ద్వంద్వాలను సమానంగా స్వీకరించాలి అని, ఏకత్వంతో అంటే స్థిరబుద్ధితో ఉండాలని ఇది సూచిస్తుంది. పెద్ద పొట్ట, దీని గురించి మాట్లాడుకునే ముందు ఇంకొక వాణిజ్య ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దాని

0: కిట్ ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్ అభ్యంతరాలకు ఫామ్ 7 సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇంకా పెద్ద పొట్ట లంబోదరుడు అనే మనం ముద్దుగా పిలుచుకుంటుంటాం. జీర్ణించుకునే శక్తి విశ్వమంతా ఆయన ఉదరంలోనే ఉంటుందని నమ్ముతారు. జీవితంలో ఎదురయ్యే మంచి చెడులు, ఆనందం, విచారం, రహస్యాలన్నిటినీ ప్రశాంతంగా భరించి జీర్ణించుకోవడానికి ఈ పెద్ద పొట్ట మనకు తెలియజేస్తుందన్నమాట. చేతిలోని ఆయుధాలు, పాసం, మనసులోని కోరికలు, అర్షడ్వర్గాలను అదుపులో ఉంచుకోవాలని, అంకుశం, చెడు మార్గంలో వెళ్లకుండా మనసును సరియైన దారిలో నడిపించాలని, మోదకం, కష్టపడి జ్ఞానాన్ని సాధిస్తే వచ్చే ఆనందమే మధురమైన ఫలితాన్ని ఇస్తుందని ఇది ప్రతీకగా, అభయహస్తం, తనను నమ్మిన భక్తుల్ని ఎల్లప్పుడూ రక్షిస్తూనే భరోసా ఇస్తాడు, వాహనం, ఎలుక వాహనం, ఇది చూడాలి, అహంకారాన్ని అంచడానికి ఇదొక గుర్తుగా, ఎలుక చిటికలో వేగంగా కదులుతూ అన్ని వస్తువులను కొరికేస్తూ ఉంటుంది, ఇది మనిషిలోని సంచలమైన మనసులను లోభత్వానికి ప్రతీక. అంత పెద్ద దేవుడు ఇంత చిన్న ఎలుక వాహనం చేసుకోవడం అంటే మనసులోని అహంకారాన్ని, చెడు ఆలోచనలను అదుపులో ఉంచుకొని వాటిపైనే విజయం సాధించాలని అర్థం. ఇది మన వినాయకుని రూపం కేవలం పూజించడానికే కాదు, మనిషి ఉత్తమమైన జీవితాన్ని గడపడానికి కావలసిన ఆదర్శవంతమైన వ్యక్తిత్వ వికాసానికి కూడా ఒక నిఘంటు లాంటిది వినాయకుని యొక్క రూపం. ఇది మన వినాయకుని యొక్క రూపం వెనుక ఉన్న రహస్యం అన్నమాట.

0: Of an era, 1965 war hero Cook passes away. The legendary Indian Air Force fighter pilot, Flight Lieutenant Alfred Cook, played a crucial role in defending Kalaikunda in the 1965 Indo-Pak War and was awarded the Veer Chakra for the classic dogfight. And with that, it's back to you, Saira.
1: Thanks, Renu. And now, before we end the bulletin, the headlines once again. Government makes Aadhaar biometric authentication mandatory for subsidized refills of LPG cylinders from 1st of next month. Rashtriya Sankalp Samaroh being organized at 1,067 locations across the country today as part of 100-week Nasha Mukt Yuva Abhiyan. Election Commission to hold special camps in all polling stations in Delhi today to assist citizens regarding inclusion and deletion of names in electoral rolls. IMD forecasts heavy rainfall in coastal Andhra, Telangana, Tamil Nadu, Keralam, Karnataka and Andaman Nicobar. And Indian men score resounding 3-1 victory over Spain at Chess Olympiad in Samarkand. Women's team beat Mongolia 3-1. And with that, we end the morning news. Have a great day.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతల కోసం మేము ప్రసారం చేయబోతున్న కార్యక్రమాలు మరొకసారి. ఈ ఉదయం 9 గంటలకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా హనుమంత వాహన సేవన్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమాలు, 12:40 హిందీ కార్యక్రమాలు, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో చార్టర్డ్ అకౌంటెంట్ రాజంబల్ మాడభూష గారితో శ్రీమతి నిహార కానేటి గారి సంభాషణ, 2:30 బాల వినోదం చిన్నారుల కార్యక్రమంలో వాసవి పబ్లిక్ స్కూల్ హిమాయత్ నగర్ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం, 3:00 సమన్వయ నాటక కార్యక్రమంలో అనివార్యం నాటకం, రచన శ్రీ బివి అప్పారావు, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. ఇక సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో సారంగధర యక్షగానం వినిపిస్తారు శ్రీ ఎదురుగట్ల యాదగిరి బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం, 6:50 వ్యవసాయ సూచనలో పంటలపై ఎలినో ప్రభావం ఈ అంశం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త వి రాములు గారు అందించే వివరాలు. 7:00 మార్కెట్ ధరలు, 7:15 ఇల్లు వాకిలీ వ్యవసాయదారుల కార్యక్రమంలో వర్షాకాలంలో పసుగ్రాసాల సాగు సమగ్ర నిర్వహణ ఈ అంశం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ రామకృష్ణ గారి ప్రసంగం. 8:00 తిరుమల నుండి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గజవాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 9:15 స్పాట్ లైట్, 9:30 జాతీయ కార్యక్రమాలు, 10:00 జపాన్లో జరుగుతున్న 20వ ఏషియన్ గేమ్స్ 2026 రోజువారీ విశేషాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతల సౌకర్యార్థం ప్రసారం చేయబోతున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.

ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి

0: హలో
1: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
0: ఆ చెప్పండి మేడం.
1: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపి

0: ఇచ్చిన మెసేజ్లోని లింక్ ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
1: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో. అరే రాజు, రాజు.
2: ఆ బాబాయ్.
1: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా, కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా, జరగట్టే రాదురా.
2: బాబాయ్ పంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
1: లేదురా గబాని, నాకేం తెలుస్తాయి, నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూల మీద పాండపకాడ శంకరన్న ఉండు కదా,
1: ఆ
2: ఆయనకు కూడా ఇట్లానే మన ఫోన్ చేసి లింక్ పంపించారట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్లో పైసలన్నీ గాయపోయినాయి.
1: ఓరి, అట్లా చేసిండారా?
2: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినామనుకో పైసలన్నీ పోతాయి. ఎంబడే 1930 నెంబర్కి ఫోన్ చేయాలే.
3: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయండి, సత్వర పరిష్కారం పొందండి.
4: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8:35, చిత్రసీమ, తెలుగు సినిమా పాటలు వింటారు.

కార్యక్రమంలో ముందుగా వినండి కూలీ నంబర్ 1. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన సిరివెన్నెల సీతారాం శాస్త్రి గీతానికి ఇళయరాజా సంగీతాన్ని అందించారు.

0: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
1: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
0: అంతా మంచిగున్నాను రా.
1: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
0: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటారా?
1: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
0: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమగా అవారా? బాగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావు ఏంద్రా?
1: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావా నైట్కి?
0: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
2: ఆయనకేం చెప్పగలుగుతానా?
0: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్ప నీకే వచ్చిన రా, ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
1: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
2: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో ఉలికి తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
1: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్ డాక్టర్, ఏమైంది మా చిన్నోడికి?
3: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
1: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
3: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి, డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు. లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
2: ఏందయ్యా ఎడిపోతున్నావు?
1: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
4: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.

చిత్రసీమలిప్పుడు వినండి. నమో వెంకటేశాయ. ఈ చిత్రం కోసం శరత్ సంతోష్ శ్రీనిధి పాడిన వేదవ్యాస గీతం, MM కిరవాణి సంగీతం.

చిత్రసీమల తర్వాత రంగుల రాట్నం చిత్రం కోసం ఘంటసాల ఎస్ జానకి పాడిన దాశరథి గీతం, ఎస్ రాజేశ్వరరావు అండ్ బి గోపాలం సంగీతాన్ని సమకూర్చిన ఈ పాట ఇప్పుడు

చిత్రసీమలో తర్వాతి పాట కలియుగ దైవం. ఈ చిత్రం కోసం పిసుసీలో పాడిన అన్నమాచార్య కీర్తన సత్యం సంగీతం.

ఆకాశవాణి సమయం 9 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా హనుమంత వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. పదండి పోదాం తిరుమలకు.

0: ఆకాశవాణి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా హనుమంత వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. వినండి హనుమంత వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: ఓం నమో వెంకటరాఘవాయ నమో నమః. శుభోదయం. సమస్తమైనటువంటి భక్తులను అనుగ్రహిస్తూ ఆనంద పరవశలను చేస్తున్నటువంటి అందమైన అయ్యవారు సాక్షాత్ విశ్వామిత్ర మహర్షి చేత, బ్రహ్మర్షి చేత కొలువబడి మొట్టమొదటగా ఆయన చేతనే కీర్తించబడతారు. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అంటూ ఎవరినైతే ఉద్బోధించారో అటువంటి స్వామి ఇదిగో ఈనాడు ఆకాశవాణి శ్రోతల హృదయాలలోకి అద్భుతమైనటువంటి వెంకట రాఘవుడుగా ప్రవేశిస్తూ ఉన్నారు. హైందవ సమయాన్ని అనుసరించి ప్రస్తుతం 7:27 కాలంలో, లౌకిక కాలాన్ని అనుసరించి 9:01 నవమి తిథి పూర్వకంగా సాగుతున్న భాద్రపద మాస శుక్లపక్ష నవమి తిథిలో పూర్వాషాఢ నక్షత్రయుక్తంగా ఆదివారం నాడు, సాధారణంగా ఆదివారం ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరమైనది అని మాట, ఆ మాటను అనుసరించినట్లుగా స్వామివారు సాక్షాత్తు ఆ హనుమంతుని యొక్క భుజ స్కంధాల మీద చక్కగా తాము తమ యొక్క మూలస్థానం వాహన మంటపం నుంచి కదిలి ఎంతో సంతోషంగా ఇక్కడ భక్తులను ఆనంద పరవశులను చేస్తూ తాను కదిలి వస్తున్నాడు. స్వామివారు ప్రస్తుతం తూర్పు మాడవీధి నుంచి తిరిగి దక్షిణ మాడవీధిలో చక్కగా ఆ ఉగ్రాణం అనబడేటువంటి స్వామివారి యొక్క సరుకుల ఆ గిడ్డంగి దగ్గర నుంచి కదిలి ఆ నైరుతి దిగ్భాగంలో ఉన్నటువంటి వసంత మండపం దగ్గర ఎంతో సంతోషంగా కదిలి వస్తూ ఉన్నారు. కాబట్టే కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం అని విశ్వామిత్ర మహర్షి మాటలను అనుసరించి ఆయన ఒక మహారాజుగా చక్రవర్తిగా, అయ్యా నీవు చేయవలసిన పనులున్నాయి స్వామి, నరశార్దూల పురుష శ్రేష్ట లేచి కార్యాన్ని సాధించమంటాడు స్వయంగా శ్రీమద్ రామాయణంలో బ్రహ్మర్షి అయినటువంటి విశ్వామిత్రుడు. అటువంటి స్వామి కృతేతు నారసింహోభూ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలవు వెంకటనాయక అని చక్కగా, కృతయుగంలో నరసింహస్వామి, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు, కలియుగంలో వెంకటేశ్వరుడు ఒక్కరే దైవమని వాళ్ళందరూ విష్ణుదేవుని యొక్క అవతార పురుషులుగా చక్కగా చెబుతారు. ఆ విధంగా ప్రతిరోజు రాముడి పేరుతోనే మేలుకొలుపులు పాడించుకుంటూ సుప్రభాత సేవ చేయించుకొని ఆ మహాపురుషుడు వెంకటేశ్వరుడు లోకహితం కోసం ఈనాడు హనుమద్వాహన సేవలో చక్కగా అనుగ్రహిస్తున్నాడు. అదిగో హనుమంతుడు, మతిమంతుడు, ధృతిమంతుడు, ధీమంతుడు, హనుమంతుడు అద్భుతమైనటువంటి తమ యొక్క భుజ స్కంధాల మీద అలవోకగా వెంకట రాఘవుణ్ణి తీసుకొని వస్తున్నటువంటి ఆ స్వామివారిని మనం చక్కగా దర్శిస్తూ ఉన్నాం. సమస్తమైన ఆకాశవాణి హృదయ ప్రేక్ష శ్రోతల హృదయాలలో స్వామి రామచంద్ర ప్రభువుగా ఇక్కడ కొలు ఉండేటువంటి రమణీయ కమణీయమైన క్షణాలు. అన్నమాచార్యులు అంటాడు హనుమంతుని వైభవాన్ని, ఇతడే అతడు గాబోలేలిక పంటును, ఇతడే అతడు గాబోలు ఏలిక బంటును, నైరి మితిలేని రాఘవుడు మేటి హనుమంతుడు, జలధి బంధించి దాటి

0: చలపట్టి రాఘవుడు. ఎందుకంటే తనను నమ్మిన స్వామినే తాను ఉద్ధరించినటువంటి మహాపురుషుడు అంటాడు ఆ హనుమంతుడిని. అలరి ఊరకే దాటే హనుమంతుడు అలుకతో రావణుని అదట అణిచే అతడు తలచి మైరావణుని దండించెనితడు అని ఆ హనుమంతుని యొక్క వైభవాన్ని కీర్తిస్తారు. వైష్ణవ సంప్రదాయంలో గరుత్మంతుణ్ణి పెరియ తిరువడి అంటారు, హనుమంతుణ్ణి సిరియ తిరువడి అని అంటారు. దానికి కారణం గరుత్మంతుడు అన్ని యుగాలలో విష్ణుదేవుడి వాహనం సేవకుడు, హనుమంతుడు త్రేతాయుగంలో మాత్రమే రాముణ్ణి సేవించి చక్కగా ఆయన్ను తరించాడు, తన జీవితాన్ని తరింపజేసుకున్నాడు. అటువంటి హనుమంతుడు అదిగో అతులిత బలధామం తిరుగులేనటువంటి బలంతో సమస్త విశ్వానికి కూడా తాను ఏలికగా అయినటువంటి ఆ పరమాత్మ రామచంద్ర ప్రభువుగా వస్తే ఆయన్ను తన భుజస్కంధాల మీద ప్రత్యక్షంగా తాను అధిరోహించుకొని స్వయంగా ఇక్కడ తాను అధివసించి రామభద్రుడు రావణుడితో యుద్ధాన్ని యుద్ధకాండలో చక్కగా నిర్వహించినట్లుగా చెబుతారు. కాబట్టి ఈ విధంగా హనుమంతుని యొక్క వైభవం తిరుగులేనటువంటిది సుమా అని అనేక విధాలుగా ఆయన్ను కీర్తిస్తాడు. అటువంటి హనుమద్వాహనం హనుమ అంటేనే చాలు, అద్భుతమైనటువంటి జ్ఞాన సంపదకు తాను తార్కాణంగా నిలుస్తాడు. అంతేకాదు ఏ విధంగా సేవ చెయ్యాలో, సేవకుడు ఏ విధంగా ఉండాలో, యజమానిని ఏ విధంగా సేవించాలో ఒక్కసారి ఆయన్ను చూస్తే దాస్యభక్తి అని నవవిధ భక్తులలో దాస్యభక్తి యొక్క రూపంలో ఆయన చూపిస్తాడు. అందుకనే ఆయన్ను ఎటువంటి హనుమంతుడయ్యా అంటే అంటారు, చంద్రాభం చరణారవిందయుగళం కౌపీన మౌంజీధరం వాలం శ్రోణిధరం దుకూల వసనం యజ్ఞోపవీతం ధరం హస్తాభ్యాం అవలంబితాంజలిపుటం హరావళీకుండలం పశ్చాల్లంబిశిఖం ప్రసన్నవదనం శ్రీయాంజనేయం భజే. ఏమంటే హనుమంతుడి యొక్క దివ్యమైన స్వరూపాన్ని అద్భుతమైన బ్రహ్మచారిగా చూపిస్తారు. ఎవరైతే కౌపీనాన్ని ధరించి ఆ చంద్రుడితో సమానమైనటువంటి రామచంద్రుని యొక్క పాదపద్మ ద్వంద్వాన్ని ఎవరైతే ఆశ్రయించి చక్కగా ఉన్నారో, యజ్ఞోపవీతాన్ని ధరించి రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ శిరస్సు వెనకల చక్కగా బ్రహ్మచారికి సంకేతంగా ఉండేటువంటి శిఖ చక్కగా వెలుగుతూ ఉండగా ఎవరైతే ఉన్నారో అటువంటి హనుమంతుని భుజస్కంధాల మీద అదిగో శ్రీరామచంద్ర ప్రభువుగా ఆయన అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నాడు. వెంకట రాఘవ గోవింద గోవింద, ఈ అనేక విషయాలను మనం చక్కగా శ్రీమతి శ్రీమంతులు శ్రీమాన్ మా బ్రహ్మశ్రీ మారుతి గారి యొక్క మాటల్లో మనం చక్కగా గ్రహిస్తాం. శ్రీరాఘవ గోవింద గోవింద.
1: ధన్యవాదాలు ప్రశాంత్ శర్మ గారు. శ్రీరామ శరణం సమస్త జగతాం రామం వినాకా గతి రామేణ ప్రతిహన్యతే కలిమలం రామాయ తుభ్యం నమః. రామాత్రస్యతి కాల భీమ భుజగో రామస్య సర్వం వశే రామే శక్తిరఖండితా భవతు మే రామ త్వమేవాశ్రయః. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం అని, ఎక్కడైతే రామనామ శబ్దం వినబడుతుందో అక్కడ తనంతట తానుగా అప్రయత్నంగానే ప్రత్యక్షమవుతాడుట హనుమ. ఎందుకంటే ఆ హనుమకు సమస్తము ఏమి రామనామస్మరణే, భగవన్ నామస్మరణే, అదే ఆయన శక్తికి యుక్తికి భక్తికి అన్నిటికీ కూడా. ఎందుచేతనంటే ఆ శబ్దంలోనే అంత మహత్వం ఉంది అంటారు. రాశబ్దోచ్చారణాదేవ ముఖాత్ నిర్యాంతి పాతకాహ పునః ప్రవేశభీత్యాతు మకారస్తు కవాటవత్ అని. రా అనే శబ్దం నోరారా మనం పలికినట్లయితే మనలో ఉండేటువంటి పాపాలన్నీ కూడా బయటకు వెడలిపోతాయి. ఎప్పుడైతే వెళ్ళిన పాపాలు తిరిగి వస్తాయేమో అని భీతి కలుగుతుందో ఆ పాపాలన్నీ తిరిగి ప్రవేశించకుండా రామ్ అని మకారం రెండు పెదవులు కలిపి పలికితే వచ్చేది మకారం. ఆ మకారం ఒక ద్వారంలాగా, అడ్డుగట్టేటువంటి ద్వారంలా ఉంటుందిట. కాబట్టి

రామనామ శబ్దాన్ని ఉచ్చరించడం ద్వారా మనలో ఉండేటువంటి పాపాలన్నీ పోతాయి అని ఒకటి. అంతేకాదు, యశ్చ రామం న పశ్యేత్తు ఎంచ రామం న పశ్యతి ఉభౌతౌ నిందితౌ లోకే స్వాత్మాప్యేనం విగర్హతి. ఎవరైతే రాముని తమ జీవితకాలంలో దర్శించారో, ఎవరినైతే రాముడు దర్శించాడో, అంటే ఎప్పుడైతే భగవత్ సాన్నిధ్యానికి మనం వెళతామో భక్తి ప్రపత్తులతో, అసలు ఆయన అనుగ్రహం ఉంటేనే అక్కడికి మన కాళ్ళు ముందుకు నడుస్తాయి, అప్పుడు ఆయన యొక్క చల్లనైనటువంటి చూపులు మనపై ప్రసరిస్తాయి. ఇలా ఎవరైతే భగవద్ దర్శనాన్ని, ప్రత్యేకించి ఆ శ్రీరామచంద్ర ప్రభు యొక్క దివ్య దర్శన భాగ్యాన్ని పొందడో, అటువంటి వాడి యొక్క ఆత్మ కూడా వాణ్ణి నిందిస్తుంది. ఎందుకురా ఈ జన్మ నీకు, మానవలోకానికి మకుటాయమానంగా గొప్ప తేజస్సును ఓజస్సును తీసుకొచ్చినటువంటి మహనీయుడు శ్రీరామచంద్ర ప్రభు నారాయణుడే నరుడుగా వచ్చి పడరాని కష్టాలు అన్నీ కూడా పడి మనకి మార్గదర్శనం చేసినటువంటి వాడు కదా, అటువంటి స్వామి యొక్క దివ్య నామాన్ని పలికేటువంటి నీకేమిరా అని. ఎటువంటిది ఆ నామం అంటే, పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత అంటూ, ఎప్పుడైతే వాల్మీకి అనేటువంటి కోకిల నిరంతరము ఆ రామనామ స్మరణ చేయడం ద్వారా, రామాయణాన్ని రచించడం ద్వారానే వాల్మీకి ఆదికవి అయ్యాడు, కాబట్టి రామాయణ రచన ద్వారా రామనామ స్మరణ ద్వారా ఆయనకి ఆదికవిత్వం అనేటువంటిది సిద్ధించింది. అందున అది మధురమైనటువంటి అక్షరం అంటారు. మధురార్ణ విలోమేన మధ్యమన్నో యదక్షరం యోన స్మరతి తచ్చిష్టం ఎన్ మధ్యం తచ్చ తన్ముఖే అని. మధురా అనేటువంటి శబ్దాన్ని మనం తీసుకున్నట్లయితే దాన్ని వ్యక్రమంగా తిప్పి అందులో ఉండేటువంటి మధ్యాక్షరాన్ని తొలగించమన్నారు. మధురార్ణ విలోమేన మధ్యమన్ నోయదక్షరం తీసేయండి అన్నారు. మధురా అనేటువంటి దాన్ని మనం తిరగేసి అందులో ఉండేటువంటి మధ్యాక్షరం తీస్తే వచ్చేటువంటిది రామ అని. యోన స్మరతి తచ్చిష్టం మిగిలినటువంటి ఆ రామనామ శబ్దాన్ని ఎవరైతే పలుకడో, ఎన్ మధ్యం తచ్చ తన్ముఖే, ఆ మధ్యలో ఉండేటువంటి వర్ణం, మధురాలో మధ్యలో ఉన్నటువంటి వర్ణం థూ అనేటువంటి వర్ణం, అది మన ముఖం మీదకి వచ్చి, ఒరే దంతములు లేని వాడి దగ్గర నుంచి దంతములు వచ్చి ఊడిపోయినటువంటి వాడి వయసు వరకు పలకగలిగేటువంటి శబ్దము కదా రామ అనేటువంటి శబ్దం, ఆ శబ్దాన్ని నీ జీవితకాలంలో నీవు పలుకుకుండా ఉన్నావే, ఎందుకు నీ జన్మ అని ఆ మధ్య అక్షరం వచ్చి 10 సార్లు థూ థూ థూ అని చెప్పి వెళ్ళిపోతుందిట. కాబట్టి ఇలా ఎన్నో తత్వాలు మనకి రామనామ శబ్దంలో, రామ వైభవంలో కానవస్తూ ఉన్నాయి. అవన్నీ తెలిసినవాడు కాబట్టే హనుమ నిరంతరము ఆ నామస్మరణ చేస్తూ దానినే శక్తిగా అమలుచుకుని, తనకంటూ తానేమీ లేకుండా, తనకంటూ తానే కార్యాన్ని నిర్వహించుకోకుండా, తాను ఏ కార్యం నిర్వహించినప్పటికీ కూడా అది శ్రీరామచంద్ర పరబ్రహ్మకే అంకితమనేటువంటి భావనతో దాస్యభక్తికి నిదర్శనంగా మనకు ఆదర్శంగా నిలిచాడు. ఒకానొక సమయంలో రాములు వారికి కూడా దివ్యమైనటువంటి సందేశాన్ని అందించాడట హనుమని మనకి కథలలో చెబుతారు. ఇది ఎప్పుడు జరిగిందండి అంటే, సాగరముపై వంతెన నిర్మాణం, సారథి నిర్మాణం జరుగుతున్న సమయంలో అందరూ కూడా నలనీలులు అక్కడ నిర్మాణాన్ని, అంటే ఆ సారథి నిర్మించడం కోసం ప్రయత్నం చేస్తున్న సమయంలో రాళ్లు పట్టుకుని వేస్తూ ఉంటే వాళ్ళకి పూర్వజన్మ శాపం వరమయ్యి ఆ రాళ్లు తేలుతూ ఉన్నాయట. అయ్యో నా కోసం వీళ్ళందరూ ఇంత కష్టపడుతున్నారే, మరి నా కార్యంలో నేను కూడా చేస్తే బాగుంటుందని శ్రీరామచంద్ర ప్రభువు కూడా ఒక రాయి తీసి సముద్రంలో వారధి నిర్మాణం కోసం వేశాడుట. వెంటనే అది మునిగిపోయిందిట. ఇదేమిటి, నేను వేసిన రాయి మునిగిపోయింది, వాళ్ళు వేస్తున్న రాయి తేలుతోందే అనుకుని మరొకసారి ప్రయత్నించాడు. ఇంతకుముందు కన్నా ఇంకా వేగంగా మునిగిపోయిందిట. లేదు లేదు, మూడోసారి ముచ్చటగా ప్రయత్నిద్దాం అని ఆయన రాయ వేయడం, అది బుడుంగమని మునగడం, పక్కన ఒక అట్టహాసంగా నవ్వు వినిపించింది. ఎవరయ్యా అంటే హనుమ ఉన్నాడు పక్కన, చూశాడు, ఎవరూ చూడలేదు కదా అనుకున్నాడు. హనుమ మాత్రమే చూశాడని తెలుసుకున్నాడు. హనుమాయిలా రావయ్యా, ఇదేమి చిత్రమయ్యా, మీరందరూ వేస్తూ ఉంటే చక్కగా రాళ్ళు తేలుతున్నాయే, మరి నేను వేస్తుంటే మునిగిపోతోందంటే. అప్పుడు చెప్పాడు హనుమ, స్వామి ఏ వస్తువైనా ఏదైనా మేము వేసేటప్పుడు దాని మీద శ్రీరామ అని రాసుకుని రామ అని భక్తితో వేస్తున్నాము, మీరు మీ పేరు ఉచ్చరించకూడదనే ఉద్దేశంతో మీరు రాయి వేస్తున్నారు, అది కాకుండా

0: భగవంతుడైనటువంటి మీ యొక్క చే జారిన వస్తువు ఏదైనా మునిగిపోతుంది గాని తేలుతుందా స్వామి అని చెప్పి, రామ తత్తోధికం నామ, స్వామి నీకన్నా నీ నామము చాలా గొప్పదయ్యా, ఇది మన్యామహే వయం అని మేం భావిస్తూ ఉంటామయ్యా, త్వయైకా తారితాయోధ్య, నువ్వు ఎక్కడున్నావో అక్కడున్న వాళ్లే నీ వల్ల తరింపజేస్తారు నీ దర్శన భాగ్యం చేత నీ పాలనలో, కానీ నామ్నాదు భువనత్రయం, నీ పేరుందే ఆ పేరును తలుచుకుంటే భువనత్రయంలో ఉన్నటువంటి సమస్త జీవులు సమస్త దేవతలు కూడా తరిస్తారయ్యా అని రామనామ వైభవాన్ని తెలియజెప్పాడట హనుమ. అదిగో ఆ దివ్య సందేశాన్ని దివ్య తత్వాన్ని మనకు బోధించడం కోసమే తిరువెంకటనాథుడు ఈనాడు శ్రీనివాస పరబ్రహ్మ వెంకటరమణుడిగా ఇక్కడికి విచ్చేసి హనుమంతుణ్ణి అధిరోహించి తిరువీధులలో విహరిస్తూ వరుణుడి చిరుజల్లుల నడుమ భక్తులందరూ కూడా ఆనంద పారవశ్యంలో, ఎందుచేతనంటే నిన్న రాత్రి అత్యద్భుతమైనటువంటి పెరియ తిరువడి అని పిలువబడేటువంటి గరుత్మంతుని అధిరోహించినటువంటి స్వామివారిని వీక్షించి తరించి ఆనందంతో ఈరోజు పొద్దున్నే చిరుజల్లులు కురుస్తూ ఉంటే తన్మయత్వంతో ఆ అంజనాద్రి సుధుడైనటువంటి హనుమను అధిష్ఠించినటువంటి వెంకటాద్రి రమణుడి యొక్క దివ్య దర్శన భాగ్యాన్ని పొంది మురిసిపోతూ ఉన్నారు. కార్య సాధకుడు ఎలా ఉండాలి, ఒక దూత ఎలా ఉండాలి, అసలు శ్రీమద్ రామాయణం అంతా కూడా మానవులకు ఆచరించదగినటువంటి ఆచరింపవలసినటువంటి ధర్మాన్ని చెప్పేటువంటి గ్రంథం, ఎందుకంటే సాక్షాత్తు నారాయణుడే ధర్మస్వరూపంగా ఇక్కడికి విచ్చేసి అవతరించాడు. రామో విగ్రహవాన్ ధర్మ అని అందుకనే తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క ధ్యేయవాక్యం కూడా ధర్మో రక్షతి రక్షిత అస్మాభి రక్షిత ధర్మ అస్మాన్ రక్షతి, మన చేత రక్షింపబడినటువంటి ధర్మం మనల్ని రక్షిస్తుంది అని. కాబట్టి అందరూ కూడా ధర్మ మార్గంలో నడవండి అని చెప్పడానికే స్వామి ఇంత వైభవోపేతంగా ఈ ఉత్సవాలు, విశేషించి ఆరవ దినం రోజున ఈ ప్రాత ఉదయ సమయంలో హనుమత్వాహనంపై విహరిస్తూ దివ్యతత్వాన్ని బోధిస్తూ ఉన్నారు. ఆ వాహన యొక్క మరిన్ని విశేషాల్ని మనకి బ్రహ్మశ్రీ ప్రశాంత్ శర్మ గారు అందిస్తారు. వారి వాక్కులలో మనం వాహన వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యా ప్రశాంత్ శర్మ గారు అందుకోండి.
1: కృతజ్ఞతలు మారుతి గారు. అదిగో రామచంద్ర ప్రభు అందమైనటువంటి తన స్వరూపంతో శ్రేష్టమైనటువంటి రామదాసుని భుజస్కంధాల మీద చక్కగా ఆనందాన్ని విశ్వానికి పంచిస్తూ వస్తున్నటువంటి ప్రభాత సుందర క్షణాలు ఇవి. శ్రీరామచంద్ర కరుణాకర రాఘవేంద్ర రాజేంద్ర చంద్ర రఘువంశ సము

మహానుభావ, సీతాపతి అంటే చాలట, చాలా ఇష్టం ఆయనకు. తనకు రామచంద్రుడు మహాపరాక్రమశాలి అంటే దానికంటే కూడా సీతాపతి అంటే ఎంతో సంతోషపడతాడని చెప్పి పెద్దల మాట అనుభవం. అందుకని సీతామనో మానస రాజహంస సంసార సంతాపహరక్షమావన్ శ్రీరామ దైత్యాంతక శాంతరూప శ్రీతారక బ్రహ్మ నమో నమస్తే. ఎవరైతే తనను పిలుస్తారో, తలుస్తారో, కొలుస్తారో, ఆరాధిస్తారో, సకృదేవ ప్రపన్నాయ, ఒక్కసారి నేను నీవాడను అంటే చాలట, నేనింక వదిలిపెట్టను, వాడిని ఎప్పుడూ కష్టాల్లో నిలబెట్టను అని ఆయన మాట. అందుకనే ఏమిటంటే ఆయన చెబుతాడు యుద్ధకాండలో, ఇంకా రావణుడితో యుద్ధం జరగనేలేదు, ఇంకా సరిగ్గా ఏమీ కాలేదు, విభీషణుడు వచ్చి ఆశ్రయించాడు, ఆయన శరణాగతి తత్వం ఎలా ఉంటుందో అక్కడ చూపిస్తాడు. స్వామి నీవే నాకు శరణమంటే ఇదిగో ఎవ్వరూ ఒప్పుకోలేదు, ఎవరికి ఇష్టం లేదు, హనుమంతుడు మొదలైన వాళ్ళు, వీడు రాక్షసుడు కదా, అందులో రావణుడి సోదరుడు, ఇతన్ని మీరు ఎట్లా తీసుకుంటారు అంటే అదంతా లేదు నాకు తెలుసు అని చెప్పి చక్కగా సముద్ర జలాలతో, ఇంకా యుద్ధమే ప్రారంభం కాలేదు, లంకా నగరానికి పట్టాభిషేకం చేసేశాడు ఆ విభీషణుణ్ణి. ఆ విధంగా శరణ శకృదేవ ప్రపన్నాయ, ఒక్కసారి నేను నీ వాడనంటే చాలు. అందుకనే అంటారు పెద్దవారు, రామో విగ్రహవాన్ ధర్మ, సమస్తమైనటువంటి ధర్మాలు రూపుగడితే శ్రీరామచంద్ర ప్రభు అవుతుందంట. అంతేకాదు మరి కృష్ణుడికి రాముడికి ఏమయ్యా.

తేడా అంటే కృష్ణో ధర్మ సనాతన అని. వారు వీరు వేరే కాదు. ఎవరైతే సనాతనంగా ఎప్పుడూ ఉండేటువంటి పరమాత్మతత్వం ఏదైతే ఉందో అదే కృష్ణతత్వంగా వచ్చింది. రాముడుగా తాను ఏది ఆచరించి చూపించాడో దాన్నే కృష్ణ ప్రభువుగా తాను చెబుతాడు. అందుకనే రామావతారం అనుష్ఠాన ప్రధానం అంటారు, కృష్ణావతారం ఉపదేశ ప్రధానం. ఆయన తాను స్వయంగా ఆచరించి, రామభద్రుడుగా తాను స్వయంగా ఆచరించిన విశేషాన్ని అద్భుతంగా ఇక్కడ కృష్ణచంద్రుడుగా తాను చెబుతాడు. అటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ ప్రభువు యొక్క వెంకట ప్రభువుగా, వెంకట రాఘవుడుగా ఎవరైతే ఉన్నారో అటువంటి స్వామిగా చూపించేటువంటి వైభవాన్ని ఈ ఆరవ దినం చక్కగా పగటి సమయంలో హనుమంతుని యొక్క భుజ స్కంధాల మీద నుంచి చిరునవ్వులతో తాను ఉపదేశంగా ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆత్మానం మానుషం మన్యే, పరమాత్మ యొక్క వైభవం చాలా విచిత్రం, ఒక్కోసారి ఒక్కో రకంగా. ఆయన ఉద్దేశం ఒకటే, ఎందుకంటే తాను అనుకున్న విధంగా ధర్మాన్ని సంరక్షించడమే ఆయన యొక్క ప్రధాన కార్యం. అందుకనే అన్నమాచార్యులు చక్కగా ఆయన్ను కీర్తిస్తూ అంటాడు, వెంకట రాఘవుడుగా ఆయన్ను కొలుస్తూ అంటాడు, ప్రభు దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రఘుపుంగవం రాజవర శేఖరం రవికుల

0: దండ రాజదీక్షా గురుం రాజీవలోచనం రామచంద్రం భజే. అద్భుతమైనటువంటి నీలమేఘ శ్యామల కోమల రూపంతో రాజశ్రేష్ఠుడుగా ఎవరైతే స్వయంగా తాను ఆవిర్భవించి ఆ సూర్యవంశానికి వన్నె తెచ్చాడో, అద్భుతమైనటువంటి ఆజానుబాహుడు నీలమేఘ శ్యామల కోమలమూర్తి సాక్షాత్తు కోదండాన్ని ధరించి తాను ధర్మస్థాపన కోసం క్షత్రియుడుగా, అక్కడ కూడా ఒక విశేషం, నేను మానవుడినే, అందుకనే రాముడు ఎంత దగ్గరగా ఉన్నాడు మానవుల కంటే, మానవుడు అనుభవించేటువంటి దుఃఖాలు సుఖాలు, సుఖాల కంటే దుఃఖాల యొక్క పాలే ఎక్కువ, కాబట్టే ఆ దుఃఖంలో నుంచి కూడా ఏమాత్రం చెలించకుండా ఏ విధంగా మానవుడు జీవించాలి అనేటువంటి విశేషాన్ని చూపిస్తాడు రామచంద్ర ప్రభువుగా. అటువంటి రామచంద్ర ప్రభువును తన యొక్క నాయకుడుగా, తాను స్వయంగా దాసుడుగా ఎవరైతే ఉన్నారో అటువంటి స్వామిని కేవలం చూసినంత మాత్రం చేత ఆయన నామం ఒక్కటి చాలు జీవితాన్ని తరింపజేస్తుందని, అందుకనే రామనామ ప్రభావంతో 100 యోజనాల సముద్రాన్ని అలవోకగా దాటి నేరుగా అక్కడ రావణుడితో తాను మాట్లాడుతూ అంటాడు, నేను జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః. నేరుగా అంటాడు, ఏమనుకున్నావయ్యా నువ్వు రావణా, ఇదిగో నేను రామదాసుడిని. మొట్టమొదటి రామదాసుడు సాక్షాత్ హనుమంతుడే, ఆ తర్వాతే ఎవరొచ్చినా రామదాసులు అంటారు. కాబట్టే అటువంటి ఆ దివ్య పురుషుడు, ఆ మహానుభావుడు, ఆ రామచంద్రుడి యొక్క రామ అనే మాట ఒక్కటి చాలు నా యొక్క జీవితాన్ని ధన్యం చేస్తుందని భావించి అనేక సందర్భాలలో లంకా నగరాన్ని చేరడం మొదలుకొని రావణుడితో మాట్లాడడం మొదలుకొని అలాగే లంకా నగరాన్ని దహించడం వరకు తన ప్రతాపానికి ఆధారం రామనామమని చెప్పిన హనుమంతుడు ఇదిగో చక్కగా తన భుజస్కంధాల మీద ఆ వెంకట రాఘవుణ్ణి తీసుకొని ఆకాశవాణి హృదయాలలో, కోట్లాది మంది యొక్క హృదయాలలో కూడా చక్కగా ప్రతిష్ఠిస్తున్నాడు ఆ హనుమత్ సేవిత రాఘవ వెంకట రాఘవమూర్తి. వెంకట రాఘవ గోవింద గోవింద స్వామి మారుతి అందుకోండి.
1: రామనామ వైభవం గురించి, ఆ రాముణ్ణి తనపై ధరించినందుకు హనుమంతుడు చూపిస్తున్నటువంటి చిద్విలాసం గురించి ఎంతసేపు చెప్పుకున్నా, ఎన్నిమార్లు చెప్పుకున్నా తనివి తీరనటువంటిది. అందుకనే అంటారు, జనాతి రామ తవ తత్వగతిం హనుమాన్, జనాతి రామ తవ సఖ్యగతిం కపీచ, జనాతి రామ తవ యుద్ధగతిం దశాస్య, జనాతి రామ ధనదానుజ ఏవ సత్యం.

0: రామ, నీ యొక్క తత్వాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్నవాడెవరంటే హనుమ అని. ఆ హనుమ రామనామ వైభవాన్ని గురించి పరిపూర్ణంగా తెలిసినవాడు కాబట్టి, రామతత్వాన్ని తెలిసినవాడు కాబట్టి, ఏ కార్యానికైనా సరే నా వెనక నాకు నిరంతరము రాముడు పరమాత్ముడున్నాడనేటువంటి ధైర్యంతో ముందుకు వెళ్ళాడు. అంతేకాదు, అసలు రాముడిలో ఇన్ని లక్షణాలు ఉన్నాయనే విషయం కూడా మనకి ఎలా తెలుస్తుందండి అంటే, సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువే చెప్పాడు. పట్టాభిషేక సమయంలో సీతమ్మవారు ఒక హారాన్ని ఎవరికి ఇవ్వాలి అని తటపటాయిస్తూ ఒకసారి శ్రీరామచంద్ర ప్రభు వంక ఓరగా చూసిందిట. చూస్తే ఆమె యొక్క మనస్సులో ఉన్న భావాన్ని తెలుసుకున్నటువంటి శ్రీరామచంద్ర ప్రభువు, తామింగితజ్ఞ సంప్రేక్ష్య బభాషే జనక ఆత్మజాం ప్రదేహి సుభగేహారం యస్య దుష్టాసి భామిని. ఓ భామిని సీత, ఎవరైతే నీకు ఆనందాన్ని కలిగించారో, ఎవరికి ఇవ్వడం ద్వారా నీకు ఆనందం కలుగుతుందో అటువంటి వారికి ఆ హారాన్ని సమర్పించు అని చెప్పి అంతటితో ఆగలేదాయన. తేజోధృతిర్యశోదాక్ష్యం సామర్థ్యం వినయోనయ పౌరుషం విక్రమో బుద్ధి యస్మిన్నేతాని సర్వశః దదౌ సా వాయుపుత్రాయ తం హారమసితే క్షణ. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగిత అజాడ్యం వాక్పడుత్వం చ హనుమస్మరణాద్భవేత్ అనడానికి కారణం అవన్నీ ఆయనలో ఉన్నాయని మనకి తెలియజెప్పినవాడు ఎవరయ్యా అంటే, సాక్షాత్ పరమాత్మ పరంధాముడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువే. తాను ఎన్నో కష్టాల్లో సీతా సీతా అని ప్రకృతిలో ప్రతి దృశ్యాన్ని చూసినప్పుడు ఆ సీతమ్మవారి గుర్తు వచ్చి కళ్ళమ్మట జలధారలు ఆగకుండా అశ్రునయనాలతో స్వామి బాధపడుతున్న సమయంలో, ఎప్పుడైతే సుగ్రీవుడి యొక్క భయాన్ని పోగొట్టడం కోసం భిక్షువేషంలో హనుమంతుడు దర్శనమిచ్చి హనుమంతుడు ఆ రామలక్ష్మణులతో మాట్లాడాడో, అంతవరకు తనకున్నటువంటి బాధని కష్టాన్ని అంతటినీ మరచి ఒక్కసారి హనుమంతుడి యొక్క వాక్ కౌశల్యానికి, వాక్ చాతుర్యానికి, వాక్య కోవిదుడు కాబట్టి ఆయన మాటలకు ముగ్ధుడై, నానుగ్వేద వినీతస్య అంటూ నవ వ్యాకరణములు చదివినవాడు తప్ప ఈ రకంగా ఇంత సుందరంగా అందంగా మాట్లాడలేడు లక్ష్మణ అని ఆనందం కలిగించాడు. అంటే శ్రీరామచంద్ర ప్రభువుకి మొట్టమొదట కష్ట సమయంలో కూడా ఆనందాన్ని అందించినటువంటి వాడు హనుమ. అంతేకాదు, తానెక్కడుంటే అక్కడ ఆనందం సుగ్రీవుడికి ఆనందాన్ని కలిగించాడు, సీతామ్మవారి కష్టాన్ని తొలగించి ఆనందాన్ని కలిగించాడు. ఎక్కడి వెళ్ళినా కూడా హనుమ తన యొక్క అద్భుతమైనటువంటి కార్య నిర్వహణ ద్వారా శుభప్రదం సుఖప్రదం సుందరప్రదం చేశాడు. అందుకని హనుమంతుడు ఆ సుందరకాండలో సుందరమయంగా ఉండడం చేత, సుందరమయమైన రామకథ చెప్పడం చేత ఆ కాండకు కూడా సుందరకాండ అని ఇలా. కాబట్టి హనుమనామస్మరణ చేస్తే శ్రీరామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహం, శ్రీరామ అంటే రామచంద్ర ప్రభు యొక్క, హనుమ యొక్క ధైర్యం కూడా మనకి లభిస్తాయి అని. కాబట్టి కార్య సాధకత్వం ఎలా ఉండాలి, మరి హనుమ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి ఆయన దర్శించడం ద్వారా అంటే, మనందరికీ కూడా కావలసినటువంటి బుద్ధిని ధైర్యాన్ని యశస్సుని కీర్తిని అన్నిటినీ కూడా కలియుగంలో మనం ఈ కలిపెట్టేటువంటి బాధలను తొలగించుకుని ముందుకు సాగి ఆ రామనామ స్మరణ చేస్తూ కలవు సంస్మరణాన్ ముక్తి అన్నారు కాబట్టి, నిరంతరము ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి చరణ కమలము సేవించేటువంటి భాగ్యం కలగాలని మనం నిరంతరం ప్రార్థిస్తూ ఉండాలి. సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువే శ్రీ వెంకటనాథుడుగా కలియుగ వాసులను ఉద్ధరించడానికి అవతరించాడు కాబట్టి, అచించాద్భుత నిత్య యవన స్వభావ లావణ్య రత్నాకరుడైనటువంటి దింగివ్య మంగళ మనోజ్ఞ స్వరూపుడైనటువంటి ఆ ధ్రువమూర్తిగా వెలిసినటువంటి ఆ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్య చరణములే మనకు శరణములు అని భావన చేద్దాం. ఆ స్వామి దివ్య నామాన్ని పలుకుదాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినా శ్రీ వెంకట నివాసాయ శ్రీ సాయ మంగళం.
1: ఏడుకొండలవాడ
0: వెంకటరమణ గోవింద గోవింద.
2: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా హనుమంత వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. నిర్వహణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహకారం శ్రీయుతులు కె రామా.

0: అంజనేయులు, కె వాసుదేవ కుమార్, ఆర్ రామగోవింద్ రెడ్డి, ఎస్ అజిత్. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు రాత్రి 8 గంటలకు గజవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ కేంద్రం.
1: ఇప్పుడు 20వ ఆసియా క్రీడలు 2026 సందర్భంగా రోజువారీ ముఖ్యాంశాలు వింటారు.
3: ఏషియన్ గేమ్స్ 2026 ఐచీ నగోయా.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 9:30 దాటి 40 సెకండ్లు. చిత్రసీమ తెలుగు సినిమా పాటలు వింటారు.

0: విన్న పాట కలిసి ఉంటే కలదు సుఖం. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడింది. కోసరాజు గీతం మాస్టర్ వేణు సంగీతాన్ని అందించారు. ఇప్పుడు విందాం కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

చిత్రసీమల తర్వాత మీరు వినబోతున్న ఈ పాట మణిశంకర్ వరప్రసాద్ ఈ చిత్రం కోసం బీమ్స్ సెసిరిలియో స్వీయ సంగీత సారథ్యంలో మధుప్రియతో కలిసి పాడిన అనంత శ్రీరామ్ గీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
3: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
4: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
5: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
6: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 22వ తేదీ అనగా ఈ మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి IAS గారితో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR లో భాగంగా క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశతో పాటు కొత్త ఓటరుగా నమోదు సవరణలు చిరునామా మార్పు వంటి అంశాల గురించి శ్రోతల సందేహాలకు నేరుగా తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి గారు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 జతచేసి 2324 0852, మరొక నంబర్ 2324 0853, ఇంకొక నంబరు 2955-0923. ఈ నంబర్లకు కాల్ చేయవచ్చును. మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఈ కార్యక్రమం ఈ నెల 22వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు. గమనిక విన్నారు. ఇప్పుడు విందాం చిత్రసీమలో మరొక పాట, రక్త సంబంధం. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన అనిశెట్టి గీతం, ఘంటసాల సంగీతం.

0: నాకు మంచి కాలేజీలో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
1: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు September 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి Form 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు Form 7, సవరణలకు Form 8 ద్వారా August 17 నుంచి October 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: నేను ఇక్కడే ఉన్నా.
4: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
3: బుర్రని చార్జ్ చేయి.
5: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
3: చూసావా?
4: నా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
5: ఇప్పుడు ఎలా మరి?
4: ఉందిగా ఫ్రీ వైఫై.
3: బుర్రని వాడు కాస్త.
5: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
4: అంటే మోసాలకి చెప్పే బై బై.
5: RBI అంటుంది
6: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
0: చిత్రసీమలో మారిన్ని పాటలు వార్తల ముఖ్యాంశాలు అనంతరం వినవచ్చును. ఆకాశవాణి సమయం 10:00 వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. విద్యార్థులకు వచ్చే ఏడాది నుంచి మరింత ఆకర్షణీయమైన రంగుల్లో వైవిధ్యమైన డిజైన్లలో యూనిఫామ్ అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. యూనిఫామ్ సామగ్రి పంపిణీపై సమగ్రంగా సమీక్ష నిర్వహించిన సీఎం, పాఠశాలలు తెరిచిన రోజే విద్యార్థులకు అన్నీ అందేలా ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్దం చేయాలని సూచించారు. దానం నాగేందర్పై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విజయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన అనర్హత పిటిషన్ను కొట్టివేసిన స్పీకర్ నిర్ణయాన్ని న్యాయస్థానం పక్కన పెట్టడం సమంజసమన్నారు. 2026-27 ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్ల కోసం స్టోరేజీ, హమాలీ, ట్రాన్స్పోర్ట్ వ్యూహాన్ని కఠినంగా అమలు చేస్తున్నట్టు పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. అక్టోబర్ మొదటి వారం నుంచి 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లకు సిద్దమవుతూ జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించారు. గోదాములతో పాటు మూతపడిన మిల్లులు, ఫంక్షన్ హాళ్లను నిల్వకు వినియోగిస్తున్నారు. హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్కులో ఒక ఖడ్గ మృగాన్ని దత్తత తీసుకున్నామని, రియల్ ఎస్టేట్ రంగం అభివృద్దితో పాటు ప్రకృతి పరిరక్షణకు కూడా బాధ్యత వహించాలన్నదే తమ లక్ష్యమని హైదరాబాద్ రియల్టర్స్ అసోసియేషన్ చైర్మన్ అరణి సుమంత్ రెడ్డి తెలిపారు. ఈ నెల 25 నుంచి 27 వరకు హైటెక్స్లో జరగనున్న ఇంటర్నేషనల్ రియల్ ఎస్టేట్ కాన్ఫరెన్స్ 2026కు ముందు జూ క్యూరేటర్ జె వసంతకు 3 నెలల దత్తత కోసం అవసరమైన చెక్కును అసోసియేషన్ ప్రతినిధులు అందజేశారు. విదేశాల సైబర్ దాడులను, ఎటువంటి అవాంతరాలనైనా ఎదుర్కొనేందుకు భారత సెమీకండక్టర్ పరిశ్రమలు సిద్దంగా ఉండాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారు. న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, చిప్లను డిజైన్ చేయగల దేశంగా భారత్ ఇప్పుడు ఎదుగుతున్నందున భౌగోళిక రాజకీయ నష్టాల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఢిల్లీ, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, కర్ణాటక హైకోర్టులకు 14 మంది జ్యుడిషియల్ అధికారులను న్యాయమూర్తులు, అదనపు న్యాయమూర్తులుగా రాష్టపతి ద్రౌపది ముర్ము నియమించారు. భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపుల అనంతరం ఈ నియామకాలు చేపట్టినట్టు కేంద్ర న్యాయశాఖ వెల్లడించింది. ఈశాన్య రైల్వే పరిధిలోని లక్నో డివిజన్కు చెందిన 600 కిలోమీటర్లకు పైగా రూట్లలో కవచ్ వర్షన్ 4.0 అమలు చేసేందుకు అమర్చేందుకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు 250 కోట్ల రూపాయలు. దీనివల్ల రైళ్ల రాకపోకలకు భద్రతా మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం అవుతాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ _HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: చిత్రసీమల తర్వాత మీరు వినబోతున్న ఈ పాట జుమ్మంది నాదం. ఈ చిత్రం కోసం అనుజ్ గురువార చైత్ర పాడిన శుద్ధాల అశోక్ తేజ గీతం, ఏమం కిరవాణి సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమలు ఇప్పుడు వినండి. ప్రాణం ఖరీదు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన జాలాది గీతం, చక్రవర్తి సంగీతం.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమల తర్వాత మీరు వినబోతున్న పాట సంక్రాంతికి వస్తున్నాం. ఈ చిత్రం కోసం రమణగోగుల మధుప్రియ పాడిన భాస్కర్ పట్ల రవికుమార్ గీతం, బీమ్స్ సెసరిలో సంగీతం.

చిత్రసీమల తర్వాతి పాట లక్షాధికారి. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడింది. సి నారాయణరెడ్డి సాహిత్యానికి టి చలపతిరావు సంగీతాన్ని అందించిన ఈ పాట ఇప్పుడు విందాం.

చిత్రసీమల తర్వాతి పాట గులే భకావళి కథ. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడింది. అనిశెట్టి గీతానికి ఘంటసాల స్వీయ సంగీతాన్ని అందించారు.

0: సుప్రభాత వేళ భక్తిభావం శివోహం
1: కర్షక జనావళికి తారక మంత్రం
0: మహిళా లోకానికి ప్రియనేస్తం
1: యువజనులకై ఉత్తుంగ తరంగం
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం కొంతకాలం
1: కొంతకాలం సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం
0: నాటకరంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం
2: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం
2: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం
1: అన్ని తానై
0: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
3: జానకిరాముడు ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడింది. ఆత్రేయ గీతం, కేవీ మహాదేవన్ సంగీతం.

చిత్రసీమల తర్వాత మీరు వినబోతున్న ఈ పాట సుఖదుఖాలు. ఈ చిత్రం కోసం పి సుశీల పాడిన దేవులపల్లి గీతం, ఎస్పి కోదండపాణి సంగీతం.

0: మట్టి మనుషుల హృదయాల్ని తాకిన వాణి,
1: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన వాణి,
0: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
2: మేరే ప్యారే దేశవాసియో,
1: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
0: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట, మన్ కీ బాత్.
3: చిత్రసీమల తర్వాత మీరు వినబోతున్న పాట రాముడు భీముడు. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతానికి పెండ్యాల స్వరపర్చారు.

కార్యక్రమంలో తర్వాత మీరు వినిపోతున్న ఈ పాట నేనున్నాను ఈ చిత్రం కోసం చిత్ర పాడిన సిరివేనెల గీతం, ఎంఎం కీరవాణి సంగీతం.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 22వ తేదీ అనగా మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశతో పాటు ఓటరుగా నమోదు, సవరణలు, చిరునామా మార్పు వంటి అంశాల గురించి శ్రోతల సందేహాలు నేరుగా తెలంగాణ రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి గారు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 ఎస్టీడి కోడ్ని జత చేసి 2324085 2, 2324085 3, మరొక నంబర్ 2955 0923. ఈ నంబర్లకు ఫోన్ చేసి మీరు మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చును. ఈ కార్యక్రమం ఈ నెల 22వ తేదీ అంటే మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య. గమనికి విన్నారు. కార్యక్రమంలో చివరిగా వినండి మంచి మనుషులు ఈ చిత్రం కోసం పి సుశీల్ ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఆత్రేయ గీతం, కెవి మహాదేవన్ సంగీతం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ కోసం నషాముక్త్ యువ కార్యక్రమంలో భాగంగా 100 వారాల నషాముక్త్ యువ అభియాన్లో ఈరోజు దేశవ్యాప్తంగా యువత భారీ స్థాయిలో పాల్గొంటున్నారు. దేశవ్యాప్తంగా 1067 ప్రాంతాల్లో రాష్ట్రీయ సంకల్ప్ సమారోహ్ నిర్వహిస్తున్నట్టు యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ కార్యక్రమాన్ని

471 జిల్లాల్లోని మై భారత్ కార్యాలయాలతో పాటు భాగస్వామ్య సంస్థలకు చెందిన 596 ప్రాంతాల్లో నిర్వహిస్తున్నట్టు మంత్రిత్వశాఖ పేర్కొంది. హైదరాబాద్ చుట్టుపక్కల క్యూర్ పరిధిలో 26 ప్రాంతాల్లో 21,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసినట్టు రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి ఈ నెల 30లోగా డ్రా పద్దతిలో పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక పూర్తి చేయాలని ఆదేశించారు. తెలంగాణ యువతకు భవిష్యత్ సాంకేతిక నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఉడాన్ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు టాస్క్ డెల్ టెక్నాలజీస్ మధ్య ఒప్పందం కుదిరింది. రాష్ట వ్యాప్తంగా 25 కేంద్రాల్లో 5,500 మంది విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో 3 నెలల శిక్షణ అందిస్తారు. దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ సదస్సు నేపథ్యంలో వ్యవసాయ శాఖపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో సమగ్ర సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో యూరియా వినియోగం జాతీయ సగటు కంటే అధికంగా ఉండడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఎరువుల సమతుల్య వినియోగానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో గణేష నిమజ్జన శోభాయాత్ర ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సమీక్ష నిర్వహించారు. బాలాపూర్తో పాటు నగరంలోని ప్రధాన శోభయాత్ర మార్గాల్లో రహదారుల మరమ్మతులు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నియంత్రణ, నీరు నిలిచే ప్రాంతాల్లో చర్యలను ఆయన పరిశీలించారు. నేపాల్కు భారత్ తాజాగా 11 టన్నుల సహాయ సామగ్రిని పంపించింది. ఇందులో ఔషధాలు, ఫోరెన్సిక్ వస్తువులు, గుడారాలు, పరిశుభ్రత కిట్లు, స్లీపింగ్ బ్యాగులు, ఇతర నిత్యావసర వస్తువులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ తెలుగు చలనచిత్ర గీతాలు కార్యక్రమంలో ముందుగా బుల్లెమ్మ బుల్లోడు చిత్రం నుండి పాట విందాం. రాజశ్రీ వ్రాశారు, సత్యం స్వరపరిచారు, జానకి పాడారు.

0: సుప్రభాత వేళ భక్తిభావం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం.
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం. కొంతకాలం
1: కొంతకాలం సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
2: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్నీ తానై,
0: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి.
1: నాడు, నేడు, రేపు కూడా ఇదే ప్రజావాణి.
3: తరువాతి పాట సుశీల పాడారు అవే కళ్ళు చిత్రం కోసం. దాశరథి వ్రాశారు, వేదస్వర పరిచారు.

0: ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
3: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
4: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
5: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
6: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.

0: మట్టి మనుషుల హృదయాల్ని తాకిన వాణి,
1: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన వాణి,
0: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
2: మేరే ప్యారే దేశవాసియో,
1: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
0: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట, మన్ కీ బాత్.

వింటున్న ఈ పాట స్వీయ సంగీత సారథ్యంలో బాలసుబ్రహ్మణ్యం శైలజతో కలిసి పాడారు. వెన్నెల కంటి వ్రాశారు వివాహ భోజనంబు చిత్రం కోసం.

వింటున్న ఈ పాట బాలసుబ్రహ్మణ్యం సుశీల ప్రేమ సంకెళ్ళు చిత్రం కోసం పాడారు. వేటూరి వ్రాసారు, రమేష్ నాయుడు స్వరపరిచారు.

చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా మీరు వింటున్న ఈ పాట రాజన్ నాగేంద్ర స్వరపరిచారు, మల్లెమాల వ్రాసారు. తాతయ్య ప్రేమ లీలలు చిత్రం కోసం బాలసుబ్రహ్మణ్యం,

0: into a beautiful tree. Some things will need stability. Some things will need repetition. Some things will need those boring days. Some things will need us to stay no matter what. Now here's another commercial break and we'll get back to it shortly.
1: LIC మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై LIC. LIC సరికొత్త కస్టమర్ యాప్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: వెల్కమ్ బ్యాక్ టు యువవాణి. వీ వర్ టాకింగ్ అబౌట్ బీయింగ్ ట్రైన్డ్ టు ఎక్స్పెక్ట్ చేంజ్. లివింగ్ డజంట్ మీన్ వీ ఎక్స్ప్లోర్ ఇట్. ఇట్ మీన్స్ వీ ఆల్సో టేక్ ఛాన్సెస్. ఇట్ మీన్స్ వీ ట్రై న్యూ థింగ్స్. పర్హాప్స్ దేర్ ఇస్ అనదర్ స్కిల్ దట్ వీ నీడ్ టు అడాప్ట్ అలాంగ్ సైడ్ ఎక్స్ప్లోరేషన్, ది ఎబిలిటీ టు స్టే. We are so used to changing our minds. Sometimes changing our minds is the exact right thing we do. But sometimes we change our minds so constantly that the excitement for everything in the longer run disappears. There seems to be an important distinction we often forget. The beginnings of almost everything is very exciting. A new hobby is always exciting. A new course is always exciting. A new friendship, again, exciting. A new project coming up, exciting. When everything is fresh, it feels exciting. Eventually, when the novelty disappears, then comes the difficult part. The part of practicing the routine, practicing patience and practicing commitment. And this is exactly when we find out whether we care about something. Because commitment isn't always exciting. Sometimes commitment might look like we're doing a small thing again and again and again, over and over again. And there's something strangely powerful about this. You don't become good at something just because you were excited about it once. You become good about it because you return to it again and again and again. Now, I'm not saying you should go back to everything that you've left behind. Some things genuinely need to end. Some doors must close. Some choices need to be changed. And perhaps before we move on, we can ask ourselves one simple question. Am I leaving because this is no longer right for me, or simply because it has become difficult? That's a very different question, and sometimes the answer might tell us a lot. There is something beautiful about being adaptable. The world will change whether we are ready for it or not, and that's okay. We don't need to be afraid of change. Perhaps we don't also need to chase it constantly. A meaningful life is not necessarily about experiencing the maximum number of things. It's also about experiencing a few things deeply. Now here's a short commercial break that you guys can use to wonder about what I just said.
3: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
4: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
0: Welcome back, dear listeners. Just before we went on a short commercial break, this is what I said. Meaningful life isn't necessarily about experiencing the maximum number of things. It's also about experiencing a few things deeply. Now, that's something we need to wonder about. What are these few things that we want to experience deeply? It could be a friendship, a passion that might survive difficult days, that one place that makes us feel begin like home, that one dream that we don't want to abandon simply because it took longer than we expected it to come up, that one person who makes you feel alive, that one hobby that you don't want to let go, or that one memory that makes you always go back to this one beautiful part of life. We have been trained to expect a change, and perhaps now we need to learn something equally valuable, how to be comfortable with staying without changing. Here's a song playing for you. Playing Hold On To Your Heart by The Excerpts.

0: సమయం 12:30. ఇప్పుడు తెలుగులో వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. న్యూఢిల్లీలో జరుగుతున్న వాతావరణ మార్పుల భవిష్యత్తుపై అంతర్జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం ప్రసంగిస్తారు. అక్టోబర్ 1 నుండి సబ్సిడీ గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జపాన్లో జరుగుతున్న ఆసియా గేమ్స్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో భారత షూటర్లు రజత పతకం సాధించి దేశానికి తొలి పతకాన్ని అందించారు. న్యూఢిల్లీలో జరుగుతున్న వాతావరణ మార్పుల భవిష్యత్తుపై అంతర్జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం ప్రసంగిస్తారు. జాతీయ పసిఫిక్ ట్రిబ్యునల్ ఆధ్వర్యంలో ఈ 2 రోజుల సదస్సు నిర్వహించబడుతోంది. ఈ ముగింపు వేడుకలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ

0: నాగరత్న, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తదితరులు పాల్గొంటారు. ఈ అంతర్జాతీయ సదస్సులో భారత్తో పాటు 17 విదేశాలకు చెందిన ప్రముఖ న్యాయమూర్తులు, పర్యావరణ నిపుణులు, సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు, వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు పాల్గొంటున్నారు. వాతావరణ సవాళ్లు, పర్యావరణ పరిరక్షణ చట్టాల అమలులో ఉన్న లోపాలు, చట్టపరమైన సమన్వయాన్ని బలోపేతం చేసే అంశాలపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చించారు. అక్టోబర్ 1 నుండి సబ్సిడీ గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. సబ్సిడీతో కూడిన రిటైల్ విక్రయ ధరకు రీఫిల్స్ ను బుక్ చేసుకోవడానికి గృహావసరాల ఎల్పీజీ వినియోగదారులు బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీనివల్ల సబ్సిడీ ఎల్పీజీ కేవలం అర్హులైన కుటుంబాలకు మాత్రమే చేరుతుందని, ప్రతి గ్యాస్ కనెక్షన్ను ఆధార్ ధృవీకరించిన వినియోగదారుడికి అనుసంధానించడం ద్వారా సబ్సిడీ గృహావసరాల సిలిండర్లను వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు దారి మళ్లించడాన్ని అరికట్టవచ్చని పేర్కొంది. ఇప్పటికే 27,43,00,000 మంది వినియోగదారులు ఈ అథెంటికేషన్ పూర్తి చేసుకున్నారని పేర్కొంది. సిలిండర్ డెలివరీ సమయంలో డిస్టిబ్యూటర్ షోరూంలో లేదా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ మొబైల్ యాప్ల ద్వారా ఈ ధృవీకరణను పూర్తి చేసుకోవచ్చు. విదేశాల సైబర్ దాడులను ఎటువంటి అంతరాయాలనైనా ఎదుర్కొనేందుకు భారత సెమీకండక్టర్ పరిశ్రమలు సిద్దంగా ఉండాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి, చిప్లను డిజైన్ చేయగల దేశంగా భారత్ ఇప్పుడు ఎదుగుతున్నందువల్ల తద్వారా తలెత్తే భౌగోళిక రాజకీయ నష్టాల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇందుకోసం పరిశ్రమలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు.
1: Industry requires lots and lots of efforts on every front. Both the industry and the government and the state governments, they have to work in tandem. We have to continuously be watchful of the potential geopolitical risks which will arise, because India is now emerging as a country which can design and manufacture chips. Obviously, that will be seen as a threat by many other established players.
0: అమెరికాతో దౌత్యపరమైన చర్చలను పునరుద్ధరించడానికి ఇరాన్ అంతర్జాతీయ మధ్యవర్తులకు కీలక షరతులను తెలియజేసింది. ఒకవేళ అమెరికా తమ డిమాండ్లను త్రోసిపుచ్చితే యుద్దానికి సైతం సిద్దంగా ఉన్నామని టెహరాన్ హెచ్చరించింది. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సెన్ రెజాయ్ ఈ వివరాలను వెల్లడిస్తూ, అన్ని రంగాలు, ఫ్రంట్లలో యుద్దాన్ని తక్షణమే నిలిపివేయాలని, స్తంభింపజేసిన ఇరాన్ నిధులను విడుదల చేయాలని, నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని తమ షరతుల్లో పేర్కొన్నట్టు తెలిపారు. అమెరికా తమ షరతులకు అంగీకరించని పక్షంలో తగిన రీతిలో బుద్ధి చెబుతామని కూడా హెచ్చరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సీనియర్ జర్నలిస్ట్ సిఎన్ఎన్ న్యూస్ 18 అసిస్టెంట్ ఎడిటర్ పాయల్ మెహతా అకస్మాత్తుగా కన్నుమూయడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. పాయల్ మెహతా క్షేత్రస్థాయికి అత్యంత చేరువగా ఉంటూ జాతీయ అంశాలపై లోతైన అవగాహనతో పనిచేసే, కష్టపడే మనస్తత్వం ఉన్న జర్నలిస్ట్ అని సోషల్ మీడియా వేదికగా కొనియాడారు. ఆమె అకాల మరణం ఎంతో బాధాకరమని పేర్కొంటూ కుటుంబ సభ్యులకు, సహచరులకు తమ సానుభూతి తెలియజేశారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా పాయల్ మెహతా మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విలేకరిగా ఆమె చూపిన నిబద్దత, అంకితభావం ఆదర్శనీయమన్నారు. రాజకీయాలు, పార్లమెంటు కవరేజీలో సుదీర్ఘ అనుభవం ఉన్న పాయల్ మెహతా మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టులు సంతాపం ప్రకటిస్తున్నారు. గత నెలలో సంభవించిన తీవ్ర వరదలతో అతలాకుతలమైన నేపాల్లోని బాధితుల సహాయార్థం భారత్ మరో విడతగా 11 టన్నుల సహాయ సామగ్రిని పంపించింది. ఇందులో అత్యవసర మందులు, ఫోరెన్సిక్ పరికరాలు, టెంట్లు, హైజీన్ కిట్లు, స్లీపింగ్ బ్యాగులు తదితర నిత్యావసర వస్తువులు ఉన్నాయి. ఈ సామగ్రిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక విమానంలో నేపాల్ అధికారులకు అందించినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. నేపాల్ కోలుకునేందుకు భారత్ అన్ని విధాలా మద్దతుగా నిలుస్తుందని ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పునరుద్ఘాటించారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే రేపటి వరకు మధ్య మహారాష్ట, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవ్వచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు తగిన అప్రమత్తతో ఉండాలని కూడా సూచించింది. జపాన్లో జరుగుతున్న ఐచీ నగోయా ఆసియా గేమ్స్లో భారత్ పతకాల బోణీ కొట్టింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం విభాగంలో భారత షూటర్లు రజత పతకం సాధించి ఈ ఆసియా క్రీడల్లో దేశానికి తొలి పతకాన్ని అందించారు. ఎలవెనిల్ వలరివన్, సోనం మస్కర్, విదర్శా వినోద్లతో కూడిన భారత జట్టు మొత్తం 1898 పాయింట్లు సాధించి 2వ స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో చైనా స్వర్ణ పతకం కైవసం చేసుకోగా భారత్ రజత పతకం సాధించింది. పతకాల పట్టికలో భారత్ శుభారంభం చేయడంపై క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆసియా గేమ్స్ 2026లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం విభాగంలో రజత పతకం సాధించిన ఎలవెనిల్ వలరివన్, సోనం మస్కర్, విదర్శా వినోద్ల బృందాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అభినందించారు. ఈ సందర్బంగా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఈ అద్భుత విజయంతో బోణీ కొట్టిన భారత షూటర్లకు, అలాగే ఈ ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న భారత క్రీడాకారుల బృందానికి రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు దక్కాలని ఆకాంక్షించారు. జపాన్లోని గ్రీన్ స్టేడియంలో జరిగిన ఆసియా గేమ్స్ 2026 పూల్ బి తొలి మ్యాచ్లో భారత మహిళల హాకీ జట్టు 19-0 తేడాతో ఉజ్బెకిస్తాన్ను చిత్తు చేసి ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత క్రీడాకారిణి దీపికా సెహరావత్ అత్యద్భుతంగా రాణించి ఏకంగా 8 గోల్స్ సాధించి మ్యాచ్లోనే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇషికా చౌదరి 3 గోల్స్ చేయగా లాల్తాంతులు వాంగి నేహా చెరో 2 గోల్స్ సాధించారు. భారత్ తన తదుపరి మ్యాచ్లో రేపు ఇండోనేషియాతో తలపడుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. న్యూఢిల్లీలో జరుగుతున్న వాతావరణ మార్పుల భవిష్యత్తుపై అంతర్జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం ప్రసంగిస్తారు. అక్టోబర్1 నుండి సబ్సిడీ గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జపాన్లో జరుగుతున్న ఆసియా గేమ్స్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం విభాగంలో భారత షూటర్లు రజత పతకం సాధించి దేశానికి తొలి పతకాన్ని అందించారు. ఆకాశవాణి వార్తలింతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. బలమైన వికసిత భారత్ నిర్మాణానికి ఆరోగ్యకరమైన యువతే మూల స్తంభమని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల క్యూర్ పరిధిలో 26 ప్రాంతాల్లో 21,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసినట్లు రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. తెలంగాణ యువతకు భవిష్యత్ సాంకేతిక నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఉడాన్ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు టాస్క్ డెల్ టెక్నాలజీస్ మధ్య ఒప్పందం కుదిరింది. ఆదిలాబాద్, హైదరాబాద్ సహా 8 జిల్లాల్లో ఈరోజు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పసుపు హెచ్చరిక జారీ చేసింది. ఇక వార్తల వివరంగా, నషాముక్త భారత్ నినాదంతో అక్షర స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ఈ ఉదయం హైదరాబాద్లో సైక్లింగ్ ర్యాలీ నిర్వహించారు. రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ ఈ ర్యాలీని ప్రారంభించగా నెక్లెస్ రోడ్ సైకిల్ స్టేషన్ నుంచి ప్రారంభమై అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ ర్యాలీ ముగిసింది. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ, బలమైన వికసిత భారత్ నిర్మాణానికి ఆరోగ్యకరమైన యువతే మూలస్తంభమని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఈ మహోద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
1: నషా ముక్త్ భారత్ సైకిల్ ర్యాలీ ద్వారా ఒక అవగాహన కల్పించి మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ కు అడిక్ట్ అవుతున్నటువంటి మన యూత్, విద్యార్థులు, స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా జ్ఞానోదయం కల్పించాలని.
0: హైదరాబాద్లోని ఖైరతాబాద్ మహాగణపతికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ కార్యదర్శి సచిన్ సావత్తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత 72 ఏళ్లుగా భక్తుల విశ్వాసంతో కొనసాగుతున్న ఈ ఉత్సవాలకు రాష్ట నలుమూలల నుంచి లక్షలాది మంది తరలివస్తున్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి తెలియజేశారు. రాష్టంలో సమృద్ది వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని మహాగణపతిని ప్రార్థించినట్లు మంత్రి చెప్పారు. హైదరాబాద్ చుట్టుపక్కల క్యూర్ పరిధిలో 26 ప్రాంతాల్లో 21,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసినట్లు రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. శనివారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి, ఈ నెల 30వ తేదీలోగా డ్రా పద్దతిలో పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక పూర్తి చేయాలని ఆదేశించారు. అనర్హులను తొలగించి స్పందించని వారి ఇళ్లను రద్దు చేసి అర్హులకు కేటాయించాలని అన్నారు. క్యూర్ పరిధిలో దాదాపు 9,000 మందికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు తెలియజేశారు. తెలంగాణ యువతకు

0: భవిష్యత్ సాంకేతిక నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఉడాన్ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు టాస్క్ డెల్ టెక్నాలజీస్ మధ్య ఒప్పందం కుదిరింది. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. రాష్ట వ్యాప్తంగా 25 కేంద్రాల్లో 5,500 మంది విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో 3 నెలల శిక్షణ అందించనున్నారు. గ్రామీణ విద్యార్థులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ఐఐటీ ఢిల్లీ రూపొందించిన పాఠ్యాంశాలతో నైపుణ్యాభివృద్ది నుంచి ఉద్యోగం వరకు సమగ్ర మార్గాన్ని ఈ కార్యక్రమం అందిస్తుంది. విద్యార్థులకు వచ్చే ఏడాది నుంచి మరింత ఆకర్షణీయమైన రంగుల్లో, వైవిధ్యమైన డిజైన్లలో యూనిఫాం అందించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. యూనిఫాం సామగ్రి పంపిణీపై సమీక్ష నిర్వహించిన సీఎం, పాఠశాలలు తెరిచిన రోజే విద్యార్థులకు అన్ని అందేలా ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్దించాలని సూచించారు. అదనంగా 10% మంది విద్యార్థులు చేరే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. దక్షిణాది రాష్టాల వ్యవసాయ సదస్సు నేపథ్యంలో వ్యవసాయ శాఖపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో సమగ్ర సమీక్ష నిర్వహించారు. రాష్టంలో యూరియా వినియోగం జాతీయ సగటు కంటే అధికంగా ఉండటంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఎరువుల సమతుల్య వినియోగానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నకిలీ ఎరువులు, పురుగుల మందులపై కేసులను డిజిటల్గా ట్రాక్ చేయాలని, పప్పుధాన్యాల విత్తన పంపిణీని పెంచాలని, ప్రకృతి వ్యవసాయాన్ని మార్కెట్తో అనుసంధానించాలని సూచించారు. సింగరేణి కార్మికుల ఇళ్ల స్థలాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. హైకోర్టు ఆదేశాలకు లోబడి ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం సహా 8 జిల్లాల్లోని పెండింగ్ దరఖాస్తులను 45 రోజుల్లోపు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా ప్రైవేటు రంగాల్లో ఉన్న అద్భుతమైన అవకాశాలను కూడా యువత అందిపుచ్చుకోవాలని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కోదాడలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతితో కలిసి పాల్గొని ఇంటర్వ్యూలు పర్యవేక్షణ చేసి ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవతో నిర్వహించిన ఈ జాబ్ మేళాకు నిరుద్యోగుల నుంచి అద్భుత స్పందన లభిస్తుందని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురేడ్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బీఆర్ఎస్ నేతల లక్షల కోట్ల రూపాయల భూదోపిడికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ ప్రభుత్వం బయటపెట్టాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. నిన్న రాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు వినాయక మండపాల్లో పూజలు చేశారు. సిరిసిల్లలో బీజేపీ కార్యకర్త కొనుగోలు చేసిన కొత్త ఆటోను స్వయంగా నడిపి ప్రారంభించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ
1: రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా పూర్తి ఆధారాలు ఉన్నాయని చెప్పి మాట్లాడారు. ఇప్పటి 4 డేస్ 5 డేస్ అయింది ముఖ్యమంత్రి ఆరోపణలు చేసి కనీసం ఇంతవరకు చర్యలు ఏవి, 8 ఎకరాలు సిరిసిల్ల అంటున్నావు, డాక్యుమెంట్స్ ఏవి బయట పెట్టి ఫస్ట్ పేదలకు ఇస్తామేమో జాగ్రత్తగా.
0: జూరాల ప్రాజెక్టుకు చేరిన 248 టీఎంసీల వరద నీటిని రైతులకు, వ్యవసాయ రంగ అవసరాలకు వినియోగించకుండా 100 టీఎంసీల వరద నీటిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్ర ప్రాజెక్టులకు వదిలిపెట్టారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఆరోపించారు. శనివారం వనపర్తి జిల్లా పెబ్బేరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత కృష్ణా జలాల నీటి వాటను కూడా వినియోగించుకోకపోవడం ద్వారా ఆంధ్ర ప్రాంతంలో పోతిరెడ్డిపాడు, వెలుగోడు ప్రాజెక్టులకు నీటిని తరలిస్తున్నారని విమర్శించారు. రాష్టంలోని ఆదిలాబాద్, హైదరాబాద్, జోగులాంబ గద్వాల్, కొమరంభీం, ఆసిఫాబాద్, మేడ్చల్ మల్కజ్గిరి, మెదక్, నాగర్ కర్నూల్, సిద్దిపేట జిల్లాల్లో ఈరోజు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పసుపు హెచ్చరిక జారీ చేసింది. 2026-27 ఖరీఫ్ సీజన్లో సుమారు 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రానుందని అంచనా వేస్తూ అక్టోబర్ మొదటి వారం నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రారంభించేందుకు తెలంగాణ పౌర సరఫరాల శాఖ స్టోరేజ్, హమాలీ, ట్రాన్స్పోర్ట్ వ్యూహాన్ని కఠినంగా అమలు చేస్తోంది. ఈ మేరకు సివిల్ సప్లైస్ కమిషనర్ ఎం స్టీఫెన్ రవీంద్ర జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించి గోదాముల పరిస్థితిని ఆరా తీశారు. ధాన్యం తరలించే ప్రతి వాహనానికి జీపీఎస్ ట్రాకింగ్ తప్పనిసరి చేస్తూ దారి మళ్లింపునకు నిరోధించాలని చెప్పారు. మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలకు కొత్త మొబైల్ యాప్ను ప్రవేశపెట్టారు. నకిలీ రసీదులు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని స్టీఫెన్ రవీంద్ర హెచ్చరించారు. హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్లో ఒక ఖడ్గమృగాన్ని హైదరాబాద్ రియల్టర్స్ అసోసియేషన్ దత్తత తీసుకుంది. ఈ నెల 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు హైటెక్స్లో జరగనున్న ఇంటర్నేషనల్ రియల్ ఎస్టేట్ కాన్ఫరెన్స్ 2026కు ముందు జూ క్యూరేటర్ జే వసంత్కు 3 నెలల దత్తత కోసం చెక్ను అసోసియేషన్ ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ చైర్మన్ అరణి సుమంత్ రెడ్డి మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగం అభివృద్దితో పాటు ప్రకృతి పర్యవరక్షణకు కూడా బాధ్యత వహించాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

0: రాజన్న సిరిసిల్ల జిల్లాలో డీఅడిక్షన్ కేంద్రం ఏర్పాటుకు ఆసక్తిగల స్వచ్ఛంద సంస్థలు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీ రాజం ఒక ప్రకటనలో తెలియజేశారు. జాతీయ మాదక ద్రవ్య డిమాండ్ తగ్గింపు కార్యాచరణ ప్రణాళిక కింద కేంద్ర ప్రభుత్వ సామాజిక సాధికారత మంత్రిత్వ శాఖ సహకారంతో రాష్ట ప్రభుత్వ ఆధ్వర్యంలో డీఅడిక్షన్ కేంద్రం, ప్రభుత్వ ఆసుపత్రి, ప్రైవేటు డీఅడిక్షన్ కేంద్రం నిర్వహిస్తున్న సంస్థలు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు. ఎంపీ లాట్స్ నిధులతో హన్మకొండ జిల్లాలో చేపట్టిన అభివృద్ది పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్, ఆర్ఎన్బీ, మిషన్ భగీరథ, టీజీఐడీసీ శాఖల అధికారులతో పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. రాష్టస్థాయి క్రీడా పోటీలకు రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి 45 మంది ఎంపికైనట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బుజ్జా చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. వీలంతా ఈ నెల 26-27 తేదీల్లో జరిగే రాష్టస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 89 అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశామని జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి వినూత్న తెలిపారు. ఈ నియామకాలు పారదర్శకంగా నిర్వహిస్తామని, మధ్యవర్తులను నమ్మి ఎవరూ మోసపోవద్దని తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలో రెడ్క్రాస్ సొసైటీ కార్యవర్గ సభ్యుల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు సొసైటీ జిల్లా ఎన్నికల అధికారి లక్ష్మీనారాయణ తెలియజేశారు. భూముల రీసర్వే కోసం పైలట్ ప్రాజెక్టుగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం సిరికొండ, రహీంఖాన్పేట, తిప్పాపురం, జవారిపేట, జగ్గారెడ్డిపల్లి గ్రామాలను ఎంపిక చేసినట్లు జిల్లా సర్వే ల్యాండ్స్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 27వ తేదీన ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాల నిర్వహణకు కార్యాచరణ సిద్దం చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. బలమైన వికసిత్ భారత్ నిర్మాణానికి ఆరోగ్యకరమైన యువతే మూలస్తంభమని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల క్యూర్ పరిధిలో 26 ప్రాంతాల్లో 21,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసినట్లు రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. తెలంగాణ యువతకు భవిష్యత్ సాంకేతిక నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఉడాన్ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు టాస్క్, డెల్ టెక్నాలజీస్ మధ్య ఒప్పందం కుదిరింది. ఆదిలాబాద్, హైదరాబాద్ సహా 8 జిల్లాల్లో ఈరోజు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పసుపు హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఆకాశవాణి ఈనాటి స్త్రీల కార్యక్రమంలో డబ్బు ఆనందాన్ని కొనగలదా? చార్టర్డ్ అకౌంటెంట్ మాడభూషి రాజంబల్ గారితో నిహారా కానేటి గారి ముచ్చట వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు కార్యక్రమంలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం మాట్లాడుకుందాం. అది ఏంటి అంటే, డబ్బు ఆనందాన్ని ఇస్తుందా, డబ్బుతో ఆనందాన్ని కొనగలమా? ఓకే, మీరు ఆలోచిస్తూ ఉండండి. ఈలోపు నేను సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్ రాజంబల్ మాడభూషి గారితో ఇదే విషయం గురించి మాట్లాడతాను. మీకు కొన్ని ఇన్పుట్స్ కూడా వస్తాయి. మేడం, మా ప్రోగ్రామ్కి మీకు స్వాగతం.
2: థ్యాంక్ యూ.
1: మరి విన్నారు కదా మేడం, డబ్బు ఆనందాన్ని ఇస్తుందా, డబ్బుతో ఆనందాన్ని కొనగలమా అన్న అంశం గురించి ఈరోజు వీల్ హ్యావ్ అ లైట్ హార్టెడ్ చాట్ టుడే. ఓకే,
2: ఖచ్చితంగా.
1: సో మీరు చెప్పండి మేడం, డబ్బు ఆనందాన్ని కొనగలదా?
2: డబ్బు ఉన్న వాళ్ళని అడిగితే లేదు అంటారు, డబ్బు లేని వాళ్ళని అడిగితే అవును అంటారు.
1: సో
2: అంటే ఎంత డబ్బు గురించి మాట్లాడుతున్నాం, ఏ ఆనందం గురించి మాట్లాడుతున్నాం అన్నది ఇందులో చాలా ఇంపార్టెంట్. మీరు వినే ఉంటారు కోటీశ్వరులు, ఆల్ దిస్ బిల్

0: మిలియనియర్స్ అంతాను సంపాదించాము, డబ్బులు సంపాదించాము, కానీ ఆనందం మాత్రం వేరే దాని నుంచి వచ్చింది అంటారు. కానీ మీరు అదే ఒక 16 ఏండ్ల 18 ఏండ్ల పిల్లవాడిని అడగండి, నీకు ఆనందాన్ని ఏమిస్తుంది అంటే అతని దగ్గర అన్ని కాస్ట్లీ విషయాల లిస్ట్
1: నాకు
0: ఉంటుంది.
1: పలానా బైక్ కావాలి, పలానా ప్లేస్లో నేను పార్టీ వెళ్ళాలి, ఈ
0: అదే థింగ్ అండ్
1: హాలిడేకి
0: నథింగ్.
1: వెళ్ళాలి.
0: ఇవాళ రేపు పిల్లలు ప్రైవేట్ జెట్ రిచ్ అంటున్నారు, అక్కడి దాకా అసోసియేట్ చేసుకున్నారు. కానీ నేను నోటీస్ చేసింది, నా అనుభవంతో చెప్తున్నాను, డబ్బు లేని వాళ్ళ దగ్గర అడిగితే డబ్బు ఆనందం అంటారు, డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర అడిగితే కాదు అంటారు. సో మన ఇన్కమ్ స్కేల్ ఎలా పెరగాలి అన్నది చాలా ఇంపార్టెంట్. అది నాకు ఒక చిన్న డెఫినేషన్ ఉంది డబ్బుది నా లైఫ్లో. డబ్బు ఉండడంతో ఏ ఎమర్జెన్సీ అయినా ఒక టైం టేకింగ్ ఎలిమెంట్ అయిపోతుంది. ఎనీ ఎమర్జెన్సీ బికమ్స్ ఇన్కన్వీనియన్స్ అంతే. సి లెట్ అస్ సే నాకు ఇవాళ ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి, నా దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, నాకు ఫ్లైట్ టికెట్ దొరకలేదు, అదొక చిన్న ఇన్కన్వీనియన్స్ అయిపోతాయి. బాగా డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను ఒక ప్రైవేట్ జెట్ చేసేసుకుంటాను. డబ్బులు లేని దగ్గర మనం అదే ఎమర్జెన్సీ అని ఆలోచిస్తుంటాం. సో ఎనీ ఎమర్జెన్సీ, మెడికల్ ఎమర్జెన్సీ అయినా ఏదైనా, మనకు అది ఒక టైం స్పెండ్ చేయవలసిన విషయం అయిపోతుంది కానీ స్ట్రెస్ విషయం కాదు. నా ప్రకారం డబ్బులు కన్వీనియన్స్ హ్యాపీనెస్ కన్నా.
1: ఓకే, కన్వీనియన్స్ని ఇస్తుంది డబ్బు
0: ఎస్
1: అంటే.
0: ఎస్
1: చాలా ప్రాక్టికల్గా
0: అబ్సల్యూట్లీ.
1: చెప్పారు మేడం. నిజంగా డబ్బు కన్వీనియన్స్ని ఇస్తుంది అంటే, మనం ఇందాక అనుకున్నాం కదా, డబ్బు లేని వాళ్ళు డబ్బు ఉంటే హ్యాపీ అనుకుంటారు అని. ఇతర ఆనందాల్ని వాళ్ళు పొందడానికి ఇది అవసరం కాబట్టి వాళ్ళది కావాలి అనుకుంటారు, అండ్ అదంతా ఈజీగా దొరకదు కాబట్టి కష్టపడాలి లేకపోతే సేవ్ చేయాలి. సో ఎలాగ మనీ బిల్డ్ చేయాలి అన్న విషయం గురించి మనం మాట్లాడుకుందామా ఈరోజు?
0: ష్యూర్, వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్.
1: సో చెప్పండి మేడం, డబ్బు లేదా సంపద ఎలా బిల్డ్ చేసుకోవాలంటారు?
0: డబ్బు ఖర్చు పెట్టకపోతే డబ్బు మిగిలిపోయినట్టేగా.
1: కానీ మనకు అవసరాలు ఉంటాయి, నెససిటీస్ ఉంటాయి, నీడ్స్ ఉంటాయి, ఓ కొద్ద గొప్ప కొంత లగ్జరీ ఉంటుంది, ఏవో చిన్న చిన్న ఆశలు ఉంటాయి, ఏం చేయమంటారు మరి?
0: ఈ డబ్బులు ఎలా స్పెండ్ చేయాలి అన్న విషయము అందరికన్నా ఫస్ట్ వరల్డ్కి చెప్పింది ఇండియన్సే బై అర్థశాస్త్ర. అండ్ ఇవాళ ఏంటంటే రిటర్న్ వచ్చి మనమే మనకు చెప్పుకోవాల్సి వస్తుంది. అది బయట కంట్రీస్లో దే హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ అండ్ ఫాలోడ్ ఇట్. ఇన్వెస్ట్మెంట్ అన్నది ఒకటి ఉంటుంది, మన ఫోర్ ఫాదర్స్ వరకు అది కరెక్ట్గా చేశారు. మన జనరేషన్కి వచ్చేసరికి ఆ ఇన్వెస్ట్మెంట్ ఎలిమెంట్ మిస్ అయిపోతుంది. మనకు ఆనందాలు, ఖర్చులు, లగ్జరీస్ ఇవన్నీ అన్నారు మీరు, కానీ ఇన్వెస్ట్మెంట్ అన్న వర్డ్ మీ దగ్గర నుంచి రాలేదు.
1: రాలేదు.
0: సో డబ్బులు ఉండాలి మనిషి కంటే, ఖర్చు పెట్టొద్దు అన్నది ఎంత కరెక్టో, ఇన్వెస్ట్ చేసుకోవాలి అన్నది కూడా అంతే కరెక్ట్. సో ఇన్వెస్ట్మెంట్ వల్ల ఏమొస్తుంది, ఇవాళ ఒక 1000 రూపాయలు వేసుకున్నాను, రేపు ఇంకో 2000, ఏడాది అయితే నాకు 20000, 25000 ఉంటుంది. వాట్ ఈస్ ఇన్ ఇట్, ఇదో పెద్ద విషయమే కాదు అంటారు. ఇన్వెస్ట్మెంట్ అన్నదాన్ని మనం ఒక డిఫరెంట్ బకెట్స్ వేసుకోవాలి. ఒకటి షార్ట్ టర్మ్, ఒకటి లిక్విడ్ ఇన్వెస్ట్మెంట్, ఒకటి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, ఒకటి ఒక ప్లాన్ని పెట్టిన ఇన్వెస్ట్మెంట్,
1: అంటే ఒక గోల్,
0: గోల్,
1: ఆ
0: యా
1: గోల్ కోసం ఈ ఇన్వెస్ట్మెంట్
0: ఏ
1: అన్నట్టుగా.
0: ఇన్వెస్ట్మెంట్ అనేసి. ఇన్వెస్ట్ చేసి ఆ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ నుంచి డబ్బులు తీయకపోతే దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ అస్ కాంపౌండింగ్ ఆఫ్ మనీ. చిన్నప్పుడు స్కూల్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, తెలుగులో చెప్పాలంటే వడ్డీ చక్రవడ్డీ అంటారు కదా, ఈ కాంపౌండింగ్ ఎఫెక్ట్ దానిది ఒక 5 ఇయర్స్ తర్వాత కనిపిస్తుంది. సో మనం ఏం చేస్తున్నామంటే, వీ డోంట్ హ్యావ్ టైమ్ టు అండర్స్టాండ్ వేరియస్ ఇన్సూరెన్స్ పాలసీస్ అయినా ఇన్వెస్ట్మెంట్ పాలసీస్ అయినా మనం అర్థం చేసుకోవడానికి టైం తీసుకోవడం లేదు. అండ్ ఇవాళ దినం మనమంతా లగ్జరీస్కి, కన్వీనియన్స్కి స్పెండ్ ఇవాళే చేసేస్తున్నాం. రేపు ఏదొచ్చినా రేపు చూసుకుందాము అన్న ఒక థాట్తో 90% పాపులేషన్ హూ ఆర్ డ్రైవింగ్ 2 వీలర్స్, మీరు ఒక్కసారి కావాలంటే అడిగి చూడండి, వితౌట్ అన్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఆన్ 2 వీలర్ వాళ్ళు ఆ బండిని రోడ్ల మీద తీసుకెళ్లిపోతూ ఉంటారు. 2 వీలర్ నడిపించి రిస్కీగా ఇంత లైఫ్లో 8 అవర్స్ 10 అవర్స్ ఆన్ స్ట్రీట్ ఉన్న వాళ్ళు, మాకేమైనా అయిపోతే లైఫ్కి ఏంటి అని ఆలోచించి ఒక పర్సనల్ గ్యారంటీ పాలసీ కూడా ఉండదు. సో ఎప్పుడైతే మనం లగ్జరీస్ కావాలి అని పరిగెడుతున్నామో మనం బేసిక్స్ మర్చిపోయాం.
1: అంటే ఇన్వెస్టింగ్ ఇట్ ఇన్ ద రైట్ ప్లేస్ ఇన్ ద రైట్ వే.
0: ఇన్వెస్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ విల్ థింక్ సెకండరీలీ, బికాస్ టుడే మనం ఎవరం ఇన్వెస్ట్మెంట్ అనే ఆలోచన లేదు. ఇన్వెస్ట్మెంట్ అన్న ఆలోచన ఉన్నా అదొక 50,000 పాతిక

0: 100,000 రూపాయలు అయిపోగానే విత్డ్రావల్ అన్న ఆలోచనకి వెళ్తున్నాం. బికాస్ 1 లాక్ రూపీస్కి వేరేదో టెంప్టింగ్ ఉంది అక్కడ. లెట్స్ సే 1 లాక్ నేను ఎప్పుడూ నా బ్యాంక్లో చూడలేదు అని నేను అనుకుంటాను. 1 లాక్ సడన్గా చూడంగానే నేను ఎప్పుడు ఐఫోన్ వాడలేదు అనుకుంటాను. అలా కాకుండా ఇన్వెస్ట్ చేసినప్పుడు షార్ట్ టర్మ్ ప్లాన్స్, లాంగ్ టర్మ్ ప్లాన్స్ అండ్ గోల్స్ ఇవి చేసుకుంటూ వెళ్తే, ఒక నా దగ్గర ఒక ఎక్సెల్ షీట్ ఉంది, నేను మీకు కావాలంటే ఫార్వర్డ్ చేస్తాను, మేబీ యూ కెన్ సర్క్యులేట్. ఒక మీగర్ 25-30,000 శాలరీ వచ్చే అతను, 22 ఇయర్స్ అతను, అట్ ద ఎండ్ ఆఫ్ హిస్ 45-50 ఇయర్స్ ఆఫ్ ఏజ్ హీ కెన్ బి ఎ మిలియనియర్ అండ్ ఆల్సో హ్యావ్ ఆల్ హిస్ లగ్జరీస్ ప్రొవైడెడ్ డిసిప్లిన్ ఉంటే.
1: ఎలాంటి డిసిప్లిన్ ఉండాలంటే
0: మన ఇన్కమ్లో 1/3 షుడ్ గో టు లాంగ్ టర్మ్ సేవింగ్, 1/3 షుడ్ గో టు అవర్ సస్టెనెన్స్,
1: రోజువారీ ఖర్చుల కోసం,
0: ఫుడ్, వాటర్, షెల్టర్, అండ్ 1/3 షుడ్ గో ఇన్ అవర్ లిక్విడ్ సేవింగ్స్.
1: ఓకే, అంటే ఎప్పుడన్నా వాడుకోగలిగేటట్టుగా ఉండే
0: మీ బర్త్డే పార్టీ కూడా కావచ్చు లిక్విడ్ సేవింగ్. లెట్ అస్ సే యు ఆర్ 20 ఇయర్స్ అండ్ మీ ఫ్రెండ్స్ అందరు బర్త్డేస్కి వెళ్తున్నారు, మీకు బర్త్డే పార్టీ చేసుకోవాలి, మీ దగ్గర 25,000 రూపీస్ శాలరీ ఉంది, ఇవాళ దినం ఒక 20 మంది పార్టీ అంటే 20,000 ఖర్చు. సో మీరు ప్లాన్ చేయకపోతే 20,000 ఖర్చు చేయలేరుగా. ఆన్ ద కాంట్రరీ, వాట్ ద యూత్ ఇస్ డూయింగ్ ఇస్ వాళ్ళు అప్పు చేసేసి ఆ పార్టీ ఇచ్చేస్తున్నారు, అండ్ ఆ అప్పు రిటర్న్ కట్టినప్పుడు ఈ వడ్డీ కడుతున్నారు. అదే ఇన్వెస్ట్ చేస్తుంటే ఆ వడ్డీతో కలిపి పార్టీ చేసుండే వాళ్ళం. బికాజ్ మనీ ప్లాస్టిక్ ఫామ్లో వచ్చిన తర్వాత అప్పు చేయడం చాలా ఎక్కువ అయిపోయింది. ఈజీ ఎప్పుడు ఈజీయే, ఇప్పుడు ఎక్కువైంది. సో ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి, ఏంటి రీపేమెంట్, దానికి ఈ లగ్జరీకి ఇది వర్తా,
1: వీఆర్ నాట్ ఆలోచించట్లేదు.
0: ఐ వాజ్ సర్ప్రైజ్డ్, మొన్న బట్టలు కొనడానికి వెళ్తే ఈవెన్ ఇన్ క్లాత్ షాప్ దే ఆర్ ఆఫరింగ్ యూ అన్ ఇన్స్టెంట్ క్రెడిట్ కార్డ్ అండ్ యూ కెన్ బై క్లోత్స్ ఆన్ ఈఎంఐ.
1: అంటే ప్రతి నెల ఇంత ఇన్స్టాల్మెంట్ కట్టమని మనల్ని లూర్ చేస్తున్నారు, టెంప్ట్ చేస్తున్నారు బేసికలీ.
0: ఎస్, కానీ దట్ ఇస్ నాట్ అవర్ టాపిక్. అవర్ టాపిక్ ఇస్ హౌ టు బి రిచ్. ఫస్ట్ 1/3 ఇస్ ద లిక్విడ్ అసెట్స్. లిక్విడ్ అసెట్స్ ఎమర్జెన్సీకి కూడా అవసరం పడతాయి. లిక్విడ్ అసెట్స్ ని ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లో పెట్టడం ఇస్ నాట్ కరెక్ట్. ఏం, యు ఆర్ నాట్ ఎర్నింగ్ ఎనీథింగ్ ఇన్ ఎ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్. మీ లిక్విడ్ అసెట్స్ ని ఈదర్ పార్కెట్ ఇన్ అ ఫిక్స్డ్ డిపాజిట్, ఆర్ మీకు మీ ఫండమెంటల్స్ కరెక్ట్గా ఉన్నాయి, షేర్ మార్కెట్ ఫండమెంటల్స్, ఇఫ్ యువర్ ఫండమెంటల్స్ ఆర్ కరెక్ట్, మేబీ ఇన్ అ గుడ్ బ్లూ చిప్ ఈక్విటీ, బికాస్ డివిడెండ్స్ ఆల్సో కీప్ కమింగ్, ఆర్ గవర్నమెంట్ బాండ్స్ ఆర్ పీపీఎఫ్స్ ఆర్ థింగ్స్ లైక్ దట్. లిక్విడ్ అన్నారు, మళ్ళీ పీపీఎఫ్ అంటున్నారు, అది లాక్ ఇన్ ఉంటుంది కదా. బట్ ఇఫ్ యూ టేక్ యువర్ పీపీఎఫ్ అండ్ ఇమీడియట్లీ యూ మార్ట్గేజ్ ఇట్, యూ గెట్ మనీ.
1: ఓకే,
0: సో ఇట్ ఎమర్జెన్సీ ఫండ్ ని మీరు యూ కెన్ కీప్ ఇట్ లైక్ దట్. బట్ ఐ థింక్ లిక్విడ్ ఫండ్ షుడ్ బి ప్రిటీ మచ్ ఇన్ స్టాక్స్ ఆర్ ఇన్ అవర్ ఫిక్స్డ్ డిపాజిట్.
1: ఓకే,
0: దట్ ఈస్ ఈజియర్ ఫర్ అస్ టు యాక్సెస్. నౌ కమ్స్ ద మిడ్ టర్మ్ ఫండ్స్ విచ్ ఈస్ ఫర్ యువర్ లగ్జరీ. దిస్ ఈస్ ద వెరీ క్రిటికల్ ఆఫ్ ద ఫండ్స్.
1: ఈ మిడ్ టర్మ్ ఫండ్స్ అంటే ఏంటి మేడం?
0: ఈ ఇమీడియట్ లిక్విడ్ ఫండ్స్ అన్నది లెట్ అస్ సే ఆర్ ఫర్ అ స్మాలర్ గోల్స్. లెట్ అస్ సే నేను ఒక ఫోన్ కొనుక్కోవడానికో, లేదంటే నేను నా ఫస్ట్ జ్యువెలరీ కొనుక్కోవడానికో, లేదంటే నేను ఒక బైక్ ఆర్ ఒక కార్ కొనుక్కోవడానికి, దీస్ ఆర్ యువర్ ప్రైమరీ గోల్స్. కాబట్టి దానికి మీరు ఇన్వెస్ట్ చేసుకెళ్తున్నారు. దెన్ యూ హ్యావ్ అ బిగ్గర్ గోల్. లెట్ అస్ సే అట్ ద ఏజ్ ఆఫ్ 35 నేను ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఆ గోల్కి మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇవాళ మార్కెట్లో టు అచీవ్ ఎనీథింగ్ విత్ అ వెరీ స్మాల్ శాలరీ ఆఫ్ 30-35,000 టు అచీవ్ ఎవ్రీథింగ్ ఈస్ ఇంపాసిబుల్. బట్ ఇఫ్ యూ ప్లాన్ వెల్ ఇట్ ఈస్ వెరీ వెరీ పాసిబుల్. ఈ 1/3 ఇన్ దిస్ 30,000, 10,000 రూపీస్ ఇస్ వాట్ ఇస్ మై సేవింగ్. లెట్ అస్ సే ఫార్ ఎగ్జాంపుల్ ఈ 10,000 రూపీస్లో 5,000 షుడ్ గో టు మై లాంగ్ టర్మ్ డ్రీమ్ అండ్ 5,000 రూపీస్ విల్ బి ఫర్ మై షార్ట్ టర్మ్ డ్రీమ్. 5,000 లాంగ్ టర్మ్ డ్రీమ్ కి, 5,000 షార్ట్ టర్మ్. ఈ 5,000 రికరింగ్ డిపాజిట్ లో వేసుకుంటే మీకు తెలుసు హౌ రికరింగ్ డిపాజిట్ ఆర్ హౌ అ చిట్ ఫండ్ డిపాజిట్ వర్క్. దీంట్లో రికరింగ్ డిపాజిట్ లో మీకు కాంపోజిట్ ఇంట్రెస్ట్ వస్తుంది, ఇన్ చిట్ ఫండ్ యూ గెట్ అ డివిడెండ్.

0: But both of them are very useful funds to keep. In a chit fund, there is a risk that the dividend may become negative depending on
1: మార్కెట్
0: when you
1: ఇదిలో.
0: get your chit. But in a RD, negative అయితే
1: ఉండదు.
0: కాదు.
1: అంటే బ్యాంకులో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ ఆర్డీ వేయచ్చు.
0: ఆర్డీస్ వేసుకోవచ్చు. బట్ ఇఫ్ యు ఆర్ వెరీ వెరీ క్యాల్కులేటెడ్ దెన్ చిట్ ఫండ్ విల్ ఆల్సో బి అ వెరీ వెరీ గుడ్ ఆప్షన్ టు సేవ్ యువర్ ఫర్ యువర్ షార్ట్ టర్మ్ గోల్స్. సో ఇవి రెండు ఉన్నాయి. నౌ లెట్ అస్ సే 2 ఇయర్స్కి 5,000 ఎవ్రీ మంత్ ఐ హ్యావ్ డిపాజిటెడ్. సో ఇట్ ఈస్ 1,20,000. నౌ నేను ఇప్పుడు ఆ 120,000 తీసుకుని దాని మీద వడ్డీ ఇంకొక 20,000 వచ్చింది అనుకుందాం. ఐ హ్యావ్ 1,40,000 అయిపోయింది నాకు. నేను ఇప్పుడు ఒక కార్ కొనుక్కోవాలి. కార్ కాస్ట్ ఎంత?
1: 5 లక్షలు 6 లక్షలు అనుకుందాం.
0: 5 లక్షలు 6 లక్షలు. సో వెంటనే నేను ఏం చేస్తాను, 1,20,000 తీసుకెళ్ళి డౌన్ పేమెంట్ కట్టేసి నేను ఇంకొక కార్ కొనేసుకుంటాను. సో ఆఫ్టర్ దాట్ ఐ హ్యావ్ టు పే ఈఎంఐ ఫర్ అ కార్ లోన్కి. మీకు దాదాపుగా 100,000 రూపాయలకి 3,500 ఈఎంఐగా వస్తుంది. సో 5 లక్షలు కార్ అంటే నేను ఇక్కడ 150,000 రూపాయలు పెట్టాను. ఇంకొక 3,500 రూపాయలకి 10,000 రూపాయలు ఈఎంఐ ఐఎమ్ హ్యావింగ్ టు పే. వాట్ ఈస్ మై సేవింగ్ ఎవ్రీ మంత్? ఓన్లీ 10,000. సో టు ఈ షార్ట్ టర్మ్ గోల్ నేను అచీవ్ చేయడానికి నేను ఏం చేస్తున్నాను, ఆ షార్ట్ టర్మ్ సేవింగ్స్ తీసుకెళ్ళి ఇచ్చేసి లాంగ్ టర్మ్ సేవింగ్స్కి ఏదైతే 5,000 కమిటెడ్ ఉన్నానో అది ఇక్కడ కడుతున్నాను. నేను ఇల్లు ఏదైతే 40 ఇయర్స్లో కొనుక్కోవాలో ఇప్పుడు నేను 60,000 కూడా కొనలేకపోతాను. దిస్ ఆర్ ద మైనర్ మిస్టేక్స్ వీఆర్ డూయింగ్. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఆ 2 ఇయర్స్ తర్వాత కాకుండా 3 ఇయర్స్ తర్వాత మనం కార్ కొనేసి అప్పటికి ఈ లాంగ్ టర్మ్ సేవింగ్ ఫండ్ కూడా కాంపోజిట్ అవుతుంది. కాబట్టి దాంట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ తగ్గించి అండ్ దెన్ యూ హ్యావ్ యువర్ సాలరీ హైక్ ఆల్సో ఆఫ్టర్ 3 ఇయర్స్. డెఫినెట్లీ ఎవ్రీ ఆర్గనైజేషన్లో ఇంక్రిమెంట్స్ అన్నవి అవి ఉంటాయి, అవి వస్తుంది. కాబట్టి ఆ ఎక్స్ట్రా పేమెంట్, ఎక్స్ట్రా మనీని యూ షుడ్ యూటిలైజ్ టు అచీవ్ యువర్ షార్ట్ టర్మ్ గోల్. బట్ జనరల్గా జరిగే మిస్టేక్ ఇస్ మనమంతా ఎక్కువ అప్పు చేస్తాం మన లగ్జరీస్ కోసం. ఆ అప్పు మీద వడ్డీ కడుతూ కడుతూ మనకు సేవింగ్ నుంచి డబ్బులు వెళ్ళిపోతూ ఉంటాయి. దట్ ఈస్ ద ఫస్ట్ మిస్టేక్ వీ డూ. సెకండ్ మిస్టేక్ వీ డూ ఇస్ మనం రిస్క్ని ఇన్సూరెన్స్తో కవర్ చేయము. బికాస్ ఆ మూమెంట్లో ఆ రోజుకి 20,000 లేవు, మనకేం కాదు అన్న ఒక పాజిటివ్ థింకింగ్ లో ఉంటాం, విచ్ ఇస్ గుడ్. బట్ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఇన్సూరెన్స్ తీసుకుంటారు. మూర్ఖంగా కదా ఆలోచిస్తున్నామే, మూర్ఖంగా ఆలోచించి ఆ పని చేస్తాం. రిస్క్ కవర్డ్ ఉండి ఇంట్రెస్ట్ పేమెంట్స్ కి దూరంగా ఉంటే దట్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఈస్ అ ఫైనాన్షియల్ ఫ్రీడమ్.
1: ఓకే, సో చాలా బాగా చెప్పారు మేడం. అయితే మనం ఇందాక అనుకున్నాం కదా 1/3 సస్టైన్ అవ్వడానికి, అంటే రోజువారీ ఖర్చుల కోసం ఉంచుకొని లాంగ్ టర్మ్ గోల్స్ కోసం ఒక 1/3 పెట్టాలి, ఆ తర్వాత లిక్విడ్ సేవింగ్స్ ఒక 1/3 ఉండాలి. లిక్విడ్ సేవింగ్స్ ఎలా చేయాలో చెప్పారు. మరి మిడ్ టర్మ్ ఫండ్స్ అంటే మన చిన్న చిన్న లగ్జరీస్ కోసం మిడ్ టర్మ్ ఫండ్ కూడా పెట్టుకోవాలి అని అన్నారు. సో అది ఎలాంటి సేవింగ్ చేయాలి మిడ్ టర్మ్ ఫండ్కి?
0: ఈ మూమెంట్లో అర్థశాస్త్రాల్లో రాసింది మళ్ళీ చెప్తాను. అర్థశాస్త్రాల్లో ఏమంటారంటే ఆనాటి ఎకనామిక్స్ ప్రకారం గోల్డ్ ఈజ్ అ వెరీ గుడ్ మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, ల్యాండ్ ఈజ్ అ వెరీ గుడ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని అంటారు. కానీ ఇవాల్టి రోజు ఎకనామిక్స్లో మనం తీసుకొస్తే గోల్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రియల్ గోల్డ్ లాగా కొంటే ఈజ్ ఇన్వెస్ట్మెంట్, ఆర్నమెంట్ ఈజ్ అ లాస్. ఎవ్రీబడి నోస్, అందరికీ తెలుసు అది. ఆర్నమెంట్ గోల్డ్ ఈజ్ డెఫినెట్లీ అ లాస్. ల్యాండ్, ముందు కాలంలో ల్యాండ్ ఒక డిఫరెంట్ ఎకనామిక్స్లో నడిచేది, ఇవాల్టి దినం ల్యాండ్ వేరే ఒక డిఫరెంట్ ఎకనామిక్స్ మీద నడుస్తుంది. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి ఎప్పుడైతే మనం వెళ్తున్నామో, ఫస్ట్ ఈజ్ టు అండర్స్టాండ్ ద సెక్యూరిటీ ఆఫ్ ద మనీ. డబ్బులు ఎక్కడ పెడుతున్నామో అది సేఫ్గా ఉంటుందా అనేసి. ఇన్వెస్టింగ్ ఇట్ ఇన్ యువర్ పెన్షన్ policies and your insurance policies, very safe. There is a cover, there is a guarantee, and the government regulatory authority could on investing in government bonds, gold bonds is safe. Mutual funds, we all know, subject to market risk.

0: అయినా కానీ ఇందులో మీకు గెయిన్ అండ్ వెల్త్ క్రియేషన్ ఉంటుంది. దర్ ఇస్ అ వెల్త్ క్రియేషన్ ఇన్ దస్. ఇది ఎలాగంటే ఒక ఒక నిమిషంలో చెప్పలేము. యూ నీడ్ టు హ్యావ్ సమ్ బేసిక్స్. మ్యూచువల్ ఫండ్ అంటే 10 మంది కలిసి 10 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకుని వచ్చిన ప్రాఫిట్ని 10 మంది షేర్ చేసుకోవడం అన్నట్టు. సో మీకు ఏదైతే అర్థమవుతుందో ఆ పర్టికులర్ ఫండ్స్లోనే మీరు వెళ్ళి ఇన్వెస్ట్ చేయాలి. మ్యూచువల్ ఫండ్స్లో బ్యాంక్స్ ఉన్నాయా, గవర్నమెంట్ బాండ్స్ ఉన్నాయా, 100% ఈక్విటీయా, దాంట్లో ఏమైనా డెట్ అప్పు ఫండ్ ఏమైనా ఉందా, మీరు బేసిక్స్ దాన్ని చూసుకొని లాస్ట్ 3 ఇయర్స్లో ఎలాంటి రిటర్న్ ఇచ్చింది చూసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటే లాంగ్ టర్మ్ ఫండ్స్ ఈదర్ ఇన్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఆర్ ఇన్ ల్యాండ్ ఆర్ గోయింగ్ టు బి వెరీ వెరీ గుడ్ ఫర్ అస్.
1: ఓకే, మరి మిడ్ టర్మ్ ఫండ్స్ ఎట్లాగా ప్లాన్
0: చేసుకో? మిడ్ టర్మ్ ఫండ్స్ ఇస్ ఆల్సో వన్స్ అగైన్ ఫర్ యూ, ఇట్ మైట్ బి అ మ్యూచువల్ ఫండ్ ఆర్ ఈక్విటీ ఆర్ ఫిక్స్డ్ డిపాజిట్ డిపెండింగ్ అపాన్ యువర్ ఎమర్జెన్సీ ఆఫ్ విత్డ్రావల్.
1: అది 5 సంవత్సరాలకి పెడతాము.
0: ఈ డిపాజిట్స్ అన్ని ఉన్నాయి కదా, గోల్డ్ బాండ్స్, గవర్నమెంట్ డిపాజిట్స్, ఆల్ ఆఫ్ దిస్ హ్యావ్ అ 4-year lock-in, 5-year lock-in. యూ కెన్ చూస్ ఫ్రమ్ ఇట్. సీ టుడే ఇఫ్ యూ సీ 7 years is doubling on post office and ఇలాంటి PPF, the interest and everything. Mid term funds కి ఇది చాలా బాగుంటుంది. అండ్ మిడ్ టర్మ్ ఫండ్స్ అండ్ లాంగ్ టర్మ్ ఫండ్స్ ఒకటి ఏమో చాలా కరెక్ట్గా గుర్తు పెట్టుకోవాలంటే ఆ ఫండ్స్ నుంచి వచ్చిన ఇన్కమ్ విత్డ్రా చేయకూడదు, బికాస్ ఆ ఇన్కమ్ మీద మళ్ళీ ఇన్కమ్ జనరేట్ అవ్వాలి. దట్ షుడ్ బికమ్ యువర్ సెకండరీ ఇన్కమ్ ఈవెన్చువల్లీ. వీ షుడ్ గో ఫర్ అ లాక్ ఇన్ డిపాజిట్. దట్ ఈస్ ద బెస్ట్ ప్లాన్.
1: అయితే మేడం, మనం ఎలాంటి ప్లానింగ్ తోటి ఉంటే మన అవసరాలతో పాటు మన లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ గోల్స్ మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అన్నది మాట్లాడుకున్నాము. అయితే ఇప్పటి రోజుల్లో మ్యూచువల్ ఫండ్స్ మీద కానివ్వండి, ముఖ్యంగా స్టాక్ మార్కెట్, డైలీ ట్రేడింగ్ చేసే స్టాక్ మార్కెట్ మీద చాలా అవగాహన, అంటే సోషల్ మీడియాలో అందరు చెప్తుంటారు నేను రోజు ఇంత సంపాదించాను, 1,000 సంపాదించాను, 1,000,000 సంపాదించాను అంటే పాప అందరికీ నేను కూడా సంపాదించాలి అని అనిపిస్తుంది. అయితే ఎంత ఏ లెవెల్లో రిస్క్ తీసుకోవచ్చు, అంటే మీరు ఇందాక చెప్పిన క్యాలిక్యులేషన్ ప్రకారం మనం ఆలోచిస్తే మనం ఎంత పర్సంటేజ్, టు వాట్ ఎక్స్టెంట్ మనం రిస్క్ తీసుకొని స్టాక్ మార్కెట్లో పెట్టి డైలీ ట్రేడింగ్ చేయొచ్చు అంటారు?
0: గుడ్, ఇది చాలా మంచి క్వశ్చన్. ఐ లవ్ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ వేరేగా ఆన్సర్ చేస్తాను.
1: చెప్పండి.
0: డైలీ ట్రేడింగ్, ఇంట్రాడే ట్రేడింగ్ అన్నది, ఇంట్రాడే ట్రేడింగ్ అనేది దాని పేరు. ఇట్ ఈస్ అ ఫుల్ టైమ్ జాబ్. మీరు డైలీ ట్రేడింగ్ చేసుకుంటూ మీరు ఇంకొక దగ్గర జాబ్ చేసుకుంటూ ఇది చేసుకుంటాను అని ఎవరైతే ఇవాళ రేపటి జనరేషన్ అనుకుంటుందో దట్ ఇస్ నాట్ కరెక్ట్. ఒక ట్రైనింగ్ కావాలి దానికి. నో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టిల్ డేట్ హ్యాస్ బీన్ ఏబుల్ టు క్రాక్ ఇట్.
1: ఓకే,
0: బికాస్ స్టాక్ మార్కెట్స్ ఆర్ గవర్న్డ్ బై డిఫరెంట్, దాని ఒక డిఫరెంట్ ఫోర్స్ నడిపిస్తుంది ఫర్ ఎ డైలీ ట్రేడింగ్. బట్ ఇన్వెస్టింగ్ చేయడానికి మీకు ఆ ఫోర్స్ మధ్యలో రాదు, బికాస్ ఆ ఫోర్స్ డైలీ అప్ డౌన్, డైలీ బై సెల్, మంత్ అండ్ డెలివరీ, అదొక డిఫరెంట్ ఫోర్స్. అది ఇన్వెస్టింగ్ చేయడానికి ఆ ఫోర్స్ని, ఆ రిస్క్ని మిటిగేట్ చేయడానికి మీకు మీ మ్యూచువల్ ఫండ్ ఫండ్ మేనేజర్స్ ఉంటారు. దట్ ఈస్ ద రీజన్ యూ పే ద ఫండ్ చార్జెస్ టు ద మ్యూచువల్ ఫండ్ ఫండ్ మేనేజర్స్. వాళ్ళు ఆ రిస్క్ మిటిగేట్ చేస్తారు. డైలీ స్టాక్ ఎక్స్చేంజ్లో ఇంత అందరూ ఇంత సంపాదించేస్తుంటే ఒక్కటే రాకేష్ జున్జున్ వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుకుంటాం? మరి ఈ పాటికి 100 మంది ఉండాల్సింది కదా. ఒక స్టాటిస్టిక్స్ ఇవ్వచ్చు మీకు, ఈ ఆల్ AI ప్రోగ్రామ్స్ ఇవన్నీ మీకు ఒక స్టాటిస్టిక్స్ ఇవ్వచ్చు, ఇవ్వదు అని చెప్పాను. ఈ AI ప్రోగ్రామ్స్ అండ్ ఆల్ ఒక లాజిక్తో డ్రైవ్ అయి ఉంటాయి, అండ్ ఐ డోంట్ డినై దట్ ఆ లాజిక్ ఫాల్స్ అని నేను చెప్పాను. బట్ ఫ్రాడ్స్ అయితే చాలా జరుగుతున్నాయి
1: కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి అంటారు.
0: డైరెక్ట్గా ఒకట మీరే చేసుకోవాలి, మీరు జాబ్ అవి లేకుండా గో గెట్ యువర్ ప్రాపర్ ట్రైనింగ్, సిట్ డౌన్ డైరెక్ట్గా చేసుకోండి. అదర్వైజ్ మీరు ఒక మ్యూచువల్ ఫండ్ని ట్రస్ట్ చేయడం ఇస్ కరెక్ట్, బికాస్ ఈ యాడ్స్, ఈ రీల్స్ ఇవన్నీ అంటున్నాం కదా, ఇవన్నీ రాదర్ దెన్ ఇన్కమ్ ఇట్ ఈస్ ఆల్ సైబర్ ఫ్రాడ్. సో వీ షుడ్ బి అవేర్ ఆఫ్ సైబర్ ఫ్రాడ్. నాట్
1: అంటే కొంచెం మీరు చెప్పిన, మీరు చాలా చక్కటి క్యాలిక్యులేషన్ ఇచ్చారు, దాన్ని డీవియేట్ చేసి నేను అడిగాను ఎందుకంటే ఈ రోజుల్లో చాలా చూస్తున్నాం,

0: ఇంత వెల్త్ జనరేట్ చేయొచ్చు ఇంట్లో కూర్చొని అంటే డెఫినెట్గా టెంప్ట్ అవుతారు పాపం కొంతమంది. నేను ఒక 2 లక్షలు పెట్టి రిస్క్ తీసుకుంటాను, 4 లక్షలు పెట్టి రిస్క్ తీసుకుంటాను అని అనుకుంటారు. బట్ దాని మీద పూర్తి అవగాహన లేకుండా చేస్తే మాత్రం డెఫినెట్గా అది బ్యాక్ఫైర్ అవుతుందనే
1: 100%. 100%. ఇట్ ఇస్ ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను ఆల్ ఆర్ లిసనర్స్. మన ఇంటి పక్కన వాళ్ళ దగ్గర కూడా మనం డబ్బులు పెట్టి సార్ నాకు ఒక 6% 5% ఇయర్ ఎండ్కి ఇవ్వండి అంటే ఆయన ఇస్తాడు. కానీ మనం అది ఎందుకు చేయము? బ్యాంక్కి వెళ్ళి ఎందుకు పెట్టుకుంటాం?
0: సేఫ్టీ,
1: సేమ్ థింగ్ ఇయర్. అదంతే, ఇవి ఇవేవైతే ఇన్స్టెంట్ మనీ, సిట్ అట్ హోమ్ అండ్ ఎర్న్ అని ఏవేవైతే వస్తున్నాయో అవి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్సే కావమ్మా. 9 out of 10 కేసెస్, 90% కేసెస్లో అది ఇట్స్ అ సైబర్ ఫ్రాడ్. వీ హ్యావ్ టు రిపోర్ట్ దీస్ థింగ్స్ టు డిపార్ట్మెంట్. ఇట్స్ అ సైబర్ ఫ్రాడ్.
0: మేడం, టు క్లోజ్ విత్, మనం ఒక చక్కటి టాపిక్తో స్టార్ట్ చేసాం, కాకపోతే ఎకానమిక్స్ ఇస్ ఆల్వేస్, అంటే ఇష్టపడే వాళ్ళకి అది బ్యూటిఫుల్ సైన్స్ లా ఉంటుంది, కానీ ఇష్టం లేని వాళ్ళకి అది అలాగా తల మీద నుంచి మేఘాల్లా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ టు పుట్ ఇట్ సింపుల్ మేడం, డబ్బు ఆనందాన్ని కొంటుందా, ఆనందాన్ని ఇస్తుందా? ఎస్ అండ్ నో అన్నారు. సో మీరు చాలా మంచి మాట ఒకటి చెప్పారు, కన్వీనియన్స్ ఇస్తుంది అని. సో ఆ కన్వీనియన్స్ తో డెఫినెట్ గా మన లైఫ్ ని ఈజీ చేస్తుంది డబ్బు. సో ప్రాపర్ ప్లానింగ్ తోటి మీరు అన్నట్టుగా మనం ఎంత, మన బ్యాలెన్స్ షీట్ కరెక్ట్ గా ఉండాలి, ఎంత వస్తుంది, దాన్ని ఎన్ని వేస్ లో దాన్ని ఇన్వెస్ట్ చేస్తున్నాము అన్న దాని మీద మనం దృష్టి పెడితే ఖచ్చితంగా వి కెన్ బిల్డ్ వెల్త్.
1: రిస్క్ మేనేజ్మెంట్ కూడా చెప్పాను, మెడికల్ ఎమర్జెన్సీస్ అండ్ మన యాక్సిడెంట్స్ ఆర్ న్యాచురల్ కెలామిటీ ఎమర్జెన్సీస్ని వీ షుడ్ బి కవర్డ్, వీ షుడ్ బి ఇన్షర్డ్. మన మన సేవింగ్ అంతా దానికి వెళ్ళిపోకూడదు. సేవింగ్ అంతా, ప్రాణం అన్నది ఎంత పెట్టినా రిటర్న్ రాని విషయం. కానీ మనం సేవ్ చేసుకున్నదంతా మెడికల్ ఎమర్జెన్సీస్కో వేరే ఎమర్జెన్సీస్కో వెళ్ళిపోతే అగైన్ వి హావ్ కమ్ బ్యాక్ టు జీరో, వి హావ్ బికమ్ పూర్ అగైన్. సో రిస్క్ మేనేజ్మెంట్ అండ్ సేవింగ్, ఇన్వెస్టింగ్ ఈక్వల్గా ఉండాలి. నేను ఇప్పుడు మీకు 1/3 1/3 అన్న లెక్క ఇచ్చాను. యూ షుడ్ హావ్ ఆస్క్డ్ మీ ఇన్సూరెన్స్ కట్టడం మరి ఏ 1/3 లో 1/2 అని.
0: అవును,
1: బికాస్ ఐ సెడ్ 1/3 ఈజ్ యువర్ లివింగ్, 1/3 ఈజ్ యువర్ ఇన్వెస్టింగ్. విచ్ 1/3 ఆర్ యూ గోయింగ్ టు యూస్ ఫర్ సచ్ థింగ్స్? యూ కాంట్ ఈట్ లెస్ అండ్ లివ్. సో ఇవన్నీ మీ షార్ట్ టర్మ్ గోల్స్ నుంచి ఇవన్నీ కూడా వెళ్ళాలి, బికాస్ యూ హ్యావ్ టు స్టే అలైవ్ అండ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఆల్సో హ్యాస్ టు స్టే అలైవ్. సో వన్ ఆఫ్ యువర్ షార్ట్ టర్మ్ గోల్స్ షుడ్ బి సెక్యూరిటీ ఆల్సో.
0: ఎండ్ ఆఫ్ ద ఇయర్ ప్రీమియం కట్టాలన్నా, ఎండ్ ఆఫ్ ద టర్మ్ ఫీజు కట్టాలన్నా, ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్ గోల్స్ లో వెళ్ళాలి.
1: ఎవ్రీథింగ్, ఇంత ట్రివియల్ గా ఒక జ్యువెలరీ కొనుక్కోవాలన్నా, ఫోన్ కొనుక్కోవాలన్నా కూడా అందులో వెళ్ళాలి. మీకు మీకు ఆ ప్లానింగ్ లేకుండా మీరు ఇంపల్సివ్ బయింగ్ చేస్తే యు ఆర్ ఎంటరింగ్ ఎ ట్రాప్. ఇట్స్ లైక్ ఎ చీజ్ పుట్ బిఫోర్, ఒక ఎలుక ముందు చీజ్ పెట్టేస్తే ఎలా ట్రాప్ లోకి వెళ్ళిపోతుంది? దిస్ క్రెడిట్ కార్డ్స్ అండ్ ఇన్స్టెంట్ లోన్స్ ఆర్ ఎ ట్రాప్. దే విల్ మేక్ యూ పువర్ ఇన్ లాంగ్ రన్.
0: కరెక్ట్. అంటే ఇంత లోన్ మీకు ఇస్తాము అంటారు, కానీ వాళ్ళు ఆ లోన్ ఇస్తాము అన్నప్పుడు ఎంత ఈఎంఐ, ఎంత పర్సంటేజ్ ఈఎంఐ కట్టాలి అన్నది చెప్పరు. మనం కూడా యూజువల్లీ ఆలోచన,
1: జనరల్ గా క్రెడిట్ కార్డ్ మీద ఎంత ఉంటుంది అనుకుంటున్నారు వడ్డీ
0: చెప్పండి మేడం?
1: 40% ఫైన్ ఉంటుంది.
0: ఓ మై గాడ్,
1: 40 డేస్ ఫ్రీ, ఆఫ్టర్ దట్ ఆల్మోస్ట్ 3 రూపాయలు వడ్డీ కన్నా పైన. మనం 40 డేస్ ఫ్రీ టైం ఎంజాయ్ చేసి కట్టలేకపోతే 40 డేస్ లో అది ఈఎంఐ కన్వర్ట్ చేస్తాం. స్టిల్ యు ఆర్ పేయింగ్ దట్ ఇంట్రెస్ట్.
0: కరెక్ట్.
1: అండ్ మనం పెట్టుకున్న సేవింగ్ కి బ్యాంక్ లో 6% 7% వేస్తాయి కదా. సో ఇంపల్సివ్ బయింగ్, ఇంపల్సివ్ స్పెండింగ్ మీ ప్లాన్ లో ఉంటేనే మీరు చేయాలి, అదర్వైజ్ యూ కాంట్.
0: థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా మంచి విషయాలు చెప్పారు ఈరోజు. ఇది ఇంతటితోటి ఆపడం కరెక్ట్ కాదు. ఈ వెల్త్ జనరేషన్, ఇన్వెస్ట్మెంట్, ప్లానింగ్ అకార్డింగ్ టు టైమ్, అకార్డింగ్ టు ఏజ్ అండ్ అకార్డింగ్ టు అవర్ గోల్స్, ఈ విషయాల మీద మరోసారి మనం కలిసి శ్రోతలతో మాట్లాడదాం.
1: షూర్ గాండి.
0: థ్యాంక్ యూ సో మచ్ మేడం.
2: మీరు ఇంతవరకు డబ్బు ఆనందాన్ని కొనగలదా, చార్టర్డ్ అకౌంటెంట్ మాడభూషి రాజంబల్ గారితో నిహారా కానేటి గారి ముచ్చట విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీమతి నిహారా కానేటి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ఈనాటి వనితా లోకం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: మట్టి మనుషుల హృదయాల్ని తాకిన వాణి,
2: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన వాణి,
1: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
3: మరి ప్యారే దేశవాసియో,
2: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
1: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట, మన్ కీ బాత్.

0: బాల వినోదం కార్యక్రమం వినబోయే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
3: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
4: HIV ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
5: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
6: పోలీస్
7: మిస్ సీమా
6: చెప్పండి.
7: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాం.
6: కానీ నేను ఎందుకు?
7: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
6: డిజిటల్ అరెస్ట్?
7: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
6: ఇంత డబ్బా?
7: సరే ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
6: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏది లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, RBI వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
8: హలో మమ్మా.
6: హాయ్.
5: RBI అంటుంది.
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
9: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయ ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇప్పుడు వినండి చిన్నారుల కార్యక్రమం బాలానందం.
10: ఈనాటి బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో వాసవి పబ్లిక్ స్కూల్ హిమాయత్ నగర్ హైదరాబాద్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. ఈనాటి కార్యక్రమంలో మా వాసవి పబ్లిక్ స్కూల్ చిన్నారులు

ఈ వాసవి మాతా స్తోత్రంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. మొట్టమొదట శ్రీ వాసవిమాత స్తోత్రాన్ని చిన్నారులు వైష్ణవి, ఆర్ణవి, వాసవిల ద్వారా విందామా?

తర్వాత 2వ తరగతికి చెందిన బుజ్జిబుజ్జి చిన్నారులు అద్విక, ఎనీలా, నయాన్లు వేములు పూసే వేములు కాసే ఓ లచ్చా గుమ్మాడి అనే గేయాన్ని ఆలపిస్తున్నారు. విందామా?

0: గుమ్మాడి.
1: చాలా అద్భుతంగా పాడారు కదా, వారికి చప్పట్లు కొడదామా? తర్వాత నెమలి నెమలి రావమ్మా, నాట్యం చేసి పోవమ్మా అంటూ మరొక చక్కని గేయాన్ని వినిపిస్తానంటున్నారు 3వ తరగతికి చెందిన మా బుజ్జి చిన్నారులు నిక్షిత, నయోనిక.

0: కొడుదాం.
1: చాలా చక్కగా గానం చేశారు కదా, మరి వారికి చప్పట్లు కొడదామా? తర్వాత 4వ తరగతి చెందిన మా చిట్టి చిన్నారులు కపిష్, శ్రేష్ట, వనని, ఆద్య చిన్ని చిన్ని బాలలమంటూ ఒక చక్కటి గేయం ఆలపిస్తారట. విందామా మరి?

0: కొడదాం.
1: చిన్నారులు చాలా చక్కగా పాడారు కదా, చిన్నారులకు చప్పట్లు కొడదామా? తరువాత వ్రేళ్ళు దాని ప్రాధాన్యత గురించి ఆశీష్ చెప్తున్నాడు, విందామా?

0: పని చేసి దాన్ని అమ్మడదాం దేవుడికి.
1: ఆశీష్ చాలా చక్కగా చెప్పాడు కదా, జేజేలు పలుకుదామా మరి. అమ్మా అమ్మా మాయమ్మ అంటూ ఒక చక్కటి గీతాన్ని వినిపిస్తానంటున్నారు 1వ తరగతి చెందిన రేయాన్ష్ జస్విక. వినేద్దామా మరి.

0: నాణాలు తొనగాలి.
1: నీకు అమ్మంటే చాలా ఇష్టం అనుకుంటా కదా, అందుకనే ఇంత చక్కగా చెప్పావు. మరి ఇంత చక్కగా చెప్పిన రేయాంష్కు జస్వికాకు జేజేలు పలుకుదామా? తర్వాత చమత్కారాలు వాటి రకాల గురించి 7వ తరగతికి చెందిన సర్వాణి తెలియచేస్తుందట, తెలుసుకుందామా?
2: చమత్కారాలలో కారాలు వాటి రకాలు. మనకు ఉండకూడని కారం అహంకారం, సరదాగా చేసే కారం చమత్కారం, లెక్కలు చెప్పే కారం గుణకారం, వెక్కిరించే కారం వెటకారం, పరులకు చేసే కారం ఉపకారం, ఇతరులకు చేయకూడని కారం అపకారం, చీకటి పడితే వచ్చే కారం అంధకారం, పిల్లలపై తల్లికి ఉండే కారం మమకారం, ఆడవారికి ఇష్టమైన కారం అలంకారం, ఒకరికొకరు చేసుకునే కారం సహకారం, వద్దని చెప్పిన కారం తిరస్కారం, గురువులకు పెట్టే కారం నమస్కారం, చదువుకున్న వారికి ఉండే కారం సంస్కారం, పెత్తనం ఇస్తే చలాయించే కారం అధికారం.
1: శర్వాణి చాలా చక్కగా చెప్పింది కదా, మరి కరతాళ ధ్వనులు కొడదామా? తర్వాత మిమ్మల్ని కడుపుబ్బ నవ్వించడానికి చక్కటి జోక్స్ చెప్తాను అంటుంది 6వ తరగతికి చెందిన వేదశ్రీ.
3: ఇది ఇద్దరి మధ్య సంభాషణ, సెక్యూరిటీకి యజమానికి మధ్య సంభాషణ. సెక్యూరిటీ ఇలా అన్నాడు. సెక్యూరిటీ: సార్ సార్, మీరు అర్జెంటుగా రావాలి, మన నగల షాపులో దొంగతనం జరిగింది. యజమాని: నువ్వేం చేస్తున్నావురా, నిద్రపోతున్నావా? సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, గుర్తుపట్టండి. సెక్యూరిటీ: వాడు సీసీ కెమెరాలు కూడా పట్టుకోపోయాడు సార్.

0: కృష్ణమూర్తికి డాక్టర్కి మధ్య సంభాషణ. కృష్ణమూర్తి ఇలా అన్నాడు. కృష్ణమూర్తి, డాక్టర్, మా రాజుకి విపరీతంగా జుట్టు ఊడిపోతుంది. డాక్టర్, ఎక్కువగా ఆలోచిస్తే అంతేనయ్యా, మనసు ప్రశాంతంగా ఉంచుకోమని చెప్పు మీ రాజుకి. కృష్ణమూర్తి, రాజు మా పెంపుడు కుక్కండి. ఎస్ఐకి చెంచయ్యకి మధ్య సంభాషణ. ఎస్ఐ ఇలా అన్నాడు. ఎస్ఐ, దొంగని కళ్ళ ముందే లక్షలు సొట్టు దోచుకుంటుంటే అరవకుండా నోరు మూసుకున్నావెందుకు? చెంచయ్య, అరిస్తే నా బంగారపు పన్ను దొంగకు కనిపిస్తుందని.
1: వేదశ్రీ తన జోక్స్తో చాలా చక్కగా అందరినీ నవ్వించింది కదా, మరి చప్పట్లు కొడదామా? తరువాత మనకు తెలియని ఎన్నో విషయాలు ఉంటాయి. అందులో మనకు అందుబాటులో ఉన్న కూరగాయలతో ఎన్నో జబ్బులను నయం చేసుకోవచ్చు అంటూ మీకు తెలుసా అని 7వ తరగతికి చెందిన శ్రీత బల్లు చెబుతుందట, విందామా?
2: ఇది మీకు తెలుసా? అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి, కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది, గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది, బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది, జామ పండ్లు హార్మోన్ హెచ్చుతగ్గులను నివారిస్తాయి, మామిడి పండ్లు మూత్రపిండాలలో రాళ్లను కరిగిస్తాయి, బీట్రూట్ బీపీను క్రమబద్ధీకరిస్తుంది, దానిమ్మ రసం కామెర్లకు మంచి మందు, మునుగాకు గ్యాస్ట్రిక్ అల్సర్లను దరిచేరనివ్వదు, క్యారెట్ జ్ఞాపక శక్తిని పెంచుతుంది, ఆవాలు అజీర్ణతను తగ్గిస్తాయి.
1: తర్వాత ఏ కులమబ్బి మీదే మతమబ్బి అంటూ ఒక చక్కటి పద్యగేయాన్ని ఆలపిస్తామంటున్నారు 7వ తరగతికి చెందిన విద్యార్థులు సహస్కృత్, ధనుష్, కార్తీక్, రుద్రాంశ్.

0: చాలా చక్కగా చెప్పారు కదా. మరి వీరందరికి జేజేలు పలుకుదామా. తర్వాత ఏది అపశకునం అని ఒక చక్కని కథను వివరిస్తాను అంటుంది 8వ తరగతికి చెందిన ప్రజ్ఞ.
1: ఉదయాన్నే పొరుగూరికి ప్రయాణమయ్యాడు రాజయ్య.

0: సరిగ్గా బయలుదేరే సమయానికి ఒక నల్లని కుక్క కుయి కుయ్యమంటూ అరుస్తూ ఏడవసాగింది. ఛీఛీ, పాడు కుక్క ఎదురుపడింది. అపశకునమంటూ వెనక్కి వెళ్ళి కొద్దిసేపు కూర్చుంటాడు రాజయ్య. ఏమైందండి, ఆగిపోయారు అని అడుగుతుంది అతని భార్య రంగమ్మ. ఏమైందని చిన్నగా అడుగుతావేంటే? అపశకునం, శుభమాని ప్రయాణమైతే కుక్క ఎదురొచ్చిందంటూ విసుక్కుంటాడు రాజయ్య. పక్కింటి గోపాలం కూడా బయటకు వచ్చి ఛీ, వెదవక్కుక్క అంటూ శృతి కలిపాడు. అవునండి, కుక్క ఏడిస్తే వీధిలో ఎవరో ఒకరు పోతారంట, మా అమ్మమ్మ చెప్పిందంటూ వచ్చింది గోపాలం భార్య అనసూయ. ఈలోగా ఇద్దరు ముగ్గురు గుమికూడి దీని తరిమి కొడితే బాగుండును అంటూ కర్రతో వస్తారు. అదే సమయానికి టీచర్ జానకి తన కుమారుడు విష్ణు బయలుదేరుతూ డ్యూటీ విషయం గురించి అడుగుతుంది జానకి. వద్దమ్మా, ఆగండి అపశకునం, కుక్క ఏడుస్తూ అరుస్తుంది, కాసేపు ఆగండి అని చెబుతారు అక్కడున్న వాళ్ళందరూ. తన పుస్తకాల సంచి పక్కన పెట్టి ఆగండి, దీని సంగతి నేను చూస్తానంటాడు విష్ణు. దాని కాలికి గాజు పెంకు గుచ్చుకోవడం చూసి మెల్లగా తీసివేస్తాడు విష్ణు. కుక్క కాలికి మందు రాసి కట్టుకడుతుంది టీచర్ జానకి. కుక్క ఒక్కసారికి కుయి కుయ్యమని ఏడవడం వెంటనే మానేస్తుంది. టీచర్ జానకి నవ్వి, దాని కాలు గాయమై పాపం బాధతో ఏడుస్తుంటే అపశకునమంటారా, భలేవారండి మీరు అంటూ స్కూల్కి బయలుదేరుతుంది టీచర్ జానకి. తరువాత నల్లని కుక్క విష్ణు వైపు కృతజ్ఞతగా చూసి మెల్లగా నడవసాగింది. అక్కడి వారంతా సిగ్గుతో తలదించుకొని ఇళ్లలోకి వెళ్ళిపోయారు.
1: మూఢనమ్మకాలు మనిషి నమ్మకూడదని చక్కటి కథని వినిపించింది కదా, మరి ప్రజ్ఞకు జేజేలు పలుకుదామా? తర్వాత అంతరించిపోతున్న కళారూపాలలో ముఖ్యమైన కళారూపం బుర్రకథను వినిపిస్తామంటున్నారు కథకురాలు శ్రీ మాల్యద, వంతలు శస్త్రా బళ్ళు, తనుశ్రీ.
2: అనగనగా రామాపురం అనే ఒక పల్లెటూరు. ఆ పల్లెలో శివయ్య, గౌరమ్మ అనే పేద దంపతులకు కలిగిన తొలి సంతానమే సీత. ఆ సీత చదువుకునేందుకు చేసిన ప్రయత్నమే ఈనాటి బుర్రకథకు నేపథ్యం. జయము జయము మన భారత మాతకు జయము దిగ్విజయము, తందాన తన చదువులనిచ్చు సరస్వతి తల్లి.

0: తెరకిట జమ్తరిత.
1: అక్క, ఈరోజు ఏ కథ చెప్తున్నావే?
2: ఏదో కాదురా, నలమహారాజు కదా, పాండవుల కౌరవుల కథ, మరాఠీల కథ, రామకథ, లవకుశుల కథ, సీత కష్టాలు, నీకేం కథ కావాలి?
1: ఏందక్క, కథలని పాత కథలు అయిపోయినాయి కదనే, కొత్త కథ చెప్పరా అదే.
2: ఏంది, పాత అంటే రోతగా ఉందా? అయితే పాత గ్లాసులు, బిందెలు, వెండి పళ్ళాలు, బంగారు గొలుసులు అన్నీ తీసి బయటకు పడేస్తావా? ప్రతిదీ ఇదో ఫ్యాషన్ అయిపోతుంది. పాతలేందే కొత్త కదరా తిక్క సన్నసి. ఇప్పుడు కొత్త కొత్త అని అరుస్తున్నారు కానీ ఈ కొత్త అంతా పాతల నుంచే కదరా పుట్టింది.
1: పాతంటే రోతని నేనన్నానా? చెప్పు అన్నానా? కాలం మారినా ఇంకా మనం పాతలోనే బతుకుతున్నామా? ఎలక్ట్రిక్ దీపాలు వద్దని ఆముదం దీపాలు పెట్టుకుంటున్నామా ఏంటి? బస్సులు రైళ్ళు కొత్తవని ఎడ్ల బండిల మీద ప్రయాణిస్తున్నామా?
0: ఒరే చెల్లెళ్ళారా, ఆపండి. మీరు అనవసరంగా మీరు ఇట్లా కొట్లాడుకుని రసాభాస చేయకండి. చెల్లన్నట్లు ఈరోజు మనం ఒక కొత్త కథనే చెప్పుకుందాం. సరే, కథ వినండి మీరు.

0: తెరకేట జమ్తారీతా.
1: ఇంతకు ఎవరా పేడిపోమ్మా, ఏమా కదా?
0: అయ్యల్లారా అమ్మల్లారా, స్త్రీలు వెలసిన భారత భూమిలో రజనాలు పండే రత్నాల నేల మన తెలుగు నేల. ఆ తెలుగునేట రామాపురం అనేది ఒక పల్లెటూరు. ఆ పల్లెలో శివయ్య, గౌరమ్మ అనే పేద దంపతులు ఉన్నారు. ఆ దంపతులకు కలిగిన తొలి సంతానమే సీత. సీతను బడికి పంపాలనుకుంటుండగానే వాళ్లకు మరో పిల్లాడు పుట్టాడు. సంతానాన్ని ఇక్కడతో ఆపేద్దామా వద్దా అని వాళ్ళు మదన పడుతుండగానే మరో కూతురు పుట్టింది.

0: బడికి పోయిందా లేదా?
1: లేదు చెల్లెలా, అమ్మా నాయన పనిలోకి పోతే తమ్ముణ్ణి చెల్లెన్ని ఆడించడానికి ఆమె అంకితమైపోయింది.
0: ఇంతకీ చిన్నారి సీతమ్మ ఏమేం పనులు చేసేదక్క?
1: అయితే వినండి,

0: తెరకిట ఝుమ్తరితా.
1: తర్వాత ఏం జరిగిందక్క?
2: ఇంకేం జరుగుతుంది? నాలుగురాలు సంపాదించిన తర్వాత ఆ రాళ్లతోనే ఆ పిల్లనెత్తిన నీళ్లు పోసి పెళ్లి చేసి ఉంటారు.
0: నిజంగా అదే జరిగితే మన కథకు అర్థమేముంది చెల్లి. ఆ ఊరికి శ్రావణి అనే కొత్త టీచర్ వచ్చింది.
1: నీ పిచ్చి గాని, టీచర్లు చదువు చెప్తారు కానీ ఇవన్నీ పట్టించుకుంటారా? ఒకవేళ పట్టించుకొని చెప్పినా గాని వినేవాళ్ళు ఉంటారా? విన్నా మార్పు సాధ్యమవుతుందా?
2: తప్పకుండా సాధ్యమవుతుంది. మా బళ్ళో టీచర్లు రోజు పాఠాలతో పాటు మంచి మంచి కథలు సూక్తులు చెప్తారు.
0: అవును చెల్లమ్మ, శ్రావణి కూడా అటువంటి టీచరే. ఆమె ఆ ఊరికి రాగానే ముందుగా చేసిన పని బడి ఈడున్న పిల్లలు ఎవరు బడికి వస్తారో రారో తెలుసుకోవడం. అట్లా తెలుసుకుని ఒక్కొక్క ఇంటికి వెళ్తూ శివయ్య వాళ్ళింటికి కూడా వెళ్ళింది.
2: అయితే అది గమనించిన గౌరమ్మ సీతను ఇంట్లో దాచిపెట్టి మా ఇంట్లో అటువంటి వారు ఎవ్వరూ లేరని చెప్పిందా?
1: నువ్వు అతిగా ఊహించకు, అక్క చెప్పేది విను.
0: తాను ఊహించింది నిజమే. గౌరమ్మ సీతను దాచిపెట్టింది.
2: అయ్యో, అప్పుడేమైంది?
0: శ్రావణి టీచర్ వచ్చిన పని చెప్పకుండా శివయ్య దంపతులకు కొన్ని మంచి మాటలు చెప్పింది.
1: ఏమని?
0: ఓ భారతీయుడా ఓ భారతి.

0: తరికిట ఝంతరితా.
1: ఆడవాళ్ళు కూడా గొప్పవాళ్ళు, వాళ్ళని అణిచిపెట్టడం మహాపాపం అంటున్నావు, బాగానే ఉంది. కానీ అటువంటి నలుగురు గొప్పవాళ్ళ పేర్లు చెప్పవే.
0: సరే వినండి మరి, శ్రావణి టీచర్ కూడా కొందరి ఆదర్శ మహిళల గురించి ఎట్లా చెప్పిందో.
2: ఎలా?

0: అక్క అక్క, ఆ తర్వాత ఏమైందో నేను చెప్తా. ఆ మాట లోపల నుంచి విన్న సీత బయటకొచ్చి తాను కూడా చదువుకుంటానని చెప్పింది.
1: అవును చెల్లమ్మ, అంతేకాదు టీచర్ మాటల్లో ప్రభావితులైన శివయ్య దంపతులు బిడ్డను చదివించడమే మంచిదన్న సంగతి అర్థం చేసుకున్నారు. సీతను టీచర్ వెంట పంపించారు. సీట్లో ఎట్లా చదువుకుందో మీకు తెలుసా? అక్షర

0: ఆకాశవాణి అనివార్యం నాటకం వింటారు. రచన శ్రీ బివి అప్పారావు, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. ఇందులో శ్రీ పి శివప్రసాద్, శ్రీమతి కొల్లూరు సుభద్రాదేవి, శ్రీమతి కె రాజేశ్వరి, శ్రీ కె శేషగిరిరావు, శ్రీ ఎస్ శంకర్రావు, శ్రీ కె శివరాం ప్రసాద్, శ్రీ టి దిలీప్ కుమార్ రెడ్డి, శ్రీమతి డి శ్రీదేవి పాల్గొన్నారు. వినండి అనివార్యం నాటకం.
1: అక్కా, అక్కా, బావగారు, బావగారు.
2: వస్తున్నా వస్తున్నా. ఎవరు?
1: నేనేనక్కా, భాస్కరాన్ని.
2: తమ్ముడు, రారా. ఏమిట్రా భాస్కర్, ఉదయాన్నే చెప్పా పెట్టకుండా ఇలా హఠాత్తుగా వచ్చేసావు?
1: ఏం లేదక్కా, మా హెడ్ ఆఫీసులో కొంచెం పనుండి వేగంగా బయలుదేరి వచ్చేశాను.
2: సరే సరే, ఉండు, కాఫీ పట్టుకొస్తాను.
1: వద్దక్కా, బస్సు దిగిన వెంటనే కాంప్లెక్స్ క్యాంటీన్ లో తాగి వస్తున్నాను.
2: బయలుదేరే ముందు ఫోన్ చేస్తే బావగారే వచ్చి తీసుకువచ్చేసేవారు కదా. అయినా అదేమిటి, బాగా నీరసంగా కనిపిస్తున్నావు.
1: అబ్బే, అదేం లేదక్కా, బాగానే ఉన్నాను, ప్రయాణ పడలిక అంతే.
2: సరే సరే, మరదలు పిల్లలు ఎలా ఉన్నారు? సుజాతకు ఆ సెట్లో మంచి ర్యాంకు వచ్చిందట, సంతోషం.
1: బావగారు ఇంట్లో లేరా?
2: లేరు, ఏదో మీటింగ్ ఉందని వెళ్లారు. ఏ బావగారితో ఏమైనా మాట్లాడాలా?
1: అదే, సుజాత శ్రీధర్ల పెళ్లి గురించే. శ్రీధర్కి ఎలాగో ఉద్యోగం వచ్చిందిగా, ఆలస్యం ఎందుకు, ముహూర్తాలు పెట్టించేద్దామక్క.
2: నేను అలానే ఆలోచిస్తున్నాను, బావగారితో అదే అంటున్నాను. కానీ ఆయన మనసులో ఏముందో అర్థం కావటం లేదు, అనడం లేదు. తండ్రి కొడుకుల ఆలోచన ఏమిటో మరి?
1: అదేనక్క నా భయం. నువ్వు కోపగించుకోగాని నాకు తెలిసిన ఓ సంగతి నీ చెవిని వేద్దామనే వచ్చాను.
2: ఏమిటి తమ్ముడు?
1: అదేనక్క, మన శ్రీధర్ తన స్నేహితుడితో తను ఎట్టి పరిస్థితుల్లోనూ మేనరికం చేసుకోను, ఇంత అవగాహన కలిగిన వాణ్ణి అలాంటి పొరపాటు చేయదలుచుకోలేదు. ఇప్పుడే కఠినంగా ఉండకపోతే జీవితమంతా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది అన్నాడట.
2: ఏమిటి అలా అన్నాడా? చూస్తాను. అంత పెద్దవాడైపోయాడా?
1: ఏమోనక్క, మేము శ్రీధర్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. మీ అక్క కొడుకు బుద్ధిమంతుడు, నీకేరా, రెడీమేడ్ అల్లుడు ఇంట్లోనే ఉన్నాడు అని నా స్నేహితులందరూ ఆట పట్టిస్తుంటారు. ఇప్పుడు ఏమైనా తేడా వస్తే నేను ఎలా తలెత్తుకు తిరగలను?
2: తమ్ముడు, వాడి భవిష్యత్తుకు నువ్వెంత అండగా నిలిచావో మన బంధువులందరికీ తెలుసు. తేడా వస్తే వాళ్ళందరి మధ్య వాణ్ణి నిలబెట్టి గుంజీలు తీయిస్తాను. ఏమనుకుంటున్నాడో, 4 సభలకు వెళ్లి 10 పుస్తకాలు చదివి పెద్ద మేధావులు అనుకుంటున్నాడు. అవసరమైతే నేనేంటో చూపిస్తాను. వయసులో చాలా తేడా ఉన్నా, నాకిష్టం లేకపోయినా బావగారిని చేసుకుని ఆయన్ని ఇంటిని తీర్చిదిద్దిన దాన్ని. నువ్వేం ఆందోళన చెందుకు, చూస్తాను వాడెలా మేనరికం చేసుకోడో.
1: అక్క, ఇన్నాళ్ళు మన కుటుంబ వ్యవహారాలన్నీ నీకొను సన్నాల్లోనే జరిగాయి. మన కుటుంబం అంతా ఎంతో అన్యోన్యంగా ఒకే మాట మీద నడుస్తారని మన ఊరిలో మన తాతల దగ్గర నుండి మనకు మంచి పేరుంది. అలాంటిది ఇన్నాళ్లకు శ్రీధర్ ఆ ఐక్యతకు గండి కొట్టి అన్యోన్యతను అహాసుపాలు చేసే ఆలోచనలు మన వాళ్ళు భరించలేకపోతున్నారు. పైగా మరో మాట కూడా చెప్పాలి, శ్రీధర్ తన అభిప్రాయాల్ని బావగారికి కూడా చెప్పి ఒప్పించినట్లు చూచాయిగా తెలిసింది. నువ్వేం చేస్తావో నీ ఇష్టం, మా అమ్మాయికి మరో సంబంధం చూసుకోలేక కాదు, చిన్నప్పటి నుంచి అనుకుంటున్నాం, ఆశించాం కదా అన్నదే మా ఆవేదన.
2: తమ్ముడు, అంతవరకు వస్తే శ్రీధర్ అదే పట్టుదలతో ఉంటే ఏం చెయ్యాలో నాకు తెలుసు. నువ్వేం కంగారు పడి

0: విషయం అందరితోనూ చెప్పి బయటికి పొక్కనీయకు. వంట అయిపోవచ్చింది, భోజనం చేసి వెళుదువుగాని.
1: వద్దక్క, ఈలోగా బావగారు వచ్చేస్తే ఆయన సమక్షంలో ఈ పంచాయతీ జరగడం నాకు ఇష్టం లేదు. తల్లిదండ్రులుగా మీ ప్రయత్నం మీరు చేయండి. తరువాత పరిస్థితులను బట్టి నా కూతుర్ని కాదని ఏ ఇంటి అమ్మాయి మీ ఇంటి కోడలవుతుందో నేను చూస్తాను, వెళ్ళొస్తాను.
0: అదేమిట్రా భాస్కర్, జరగబోయే దాని గురించి ఎక్కువగా ఊహించుకుని ఇప్పటి నుండే పొరపొచ్చాలు ప్రారంభమైతే ఇక మన అనుబంధాలకు అర్థమేముంది? నువ్వు ప్రశాంతంగా ఉండు, పరిస్థితిని చక్కదిద్దే బాధ్యత నాది. మనం అనుకున్నది జరగని నాడు మనమో వాడో తేలిపోతుంది. నా పుట్టింటి వారి రక్తం నాలో ప్రవహిస్తుంది, అత్తింటి వారి గౌరవం కాపాడే బాధ్యత కోడలుగా నాపై ఉంది.
1: నాకా నమ్మకం ఉందక్క. అయితే ఈ వయసులో నీ ఆరోగ్యం జాగ్రత్త, వెళ్ళొస్తా మరి.
0: తమ్ముడు, ఎన్నిసార్లు మా ఒడుదుడుకుల సంసారాన్ని ఆదుకున్నావో మేమెలా మర్చిపోగలం? మీ ఆశలు ఒమ్ము కానీ, అంతా మంచి జరుగుతుంది, మరేం పర్వాలేదు. జాగ్రత్త, మరదల్ని పిల్లల్ని అడిగానని చెప్పు.
1: వస్తానక్క.
2: వాణి, వాణి.
0: వస్తున్నా.
2: కాసిన్ని మంచినీళ్ళిచ్చి కాఫీ ఇవ్వు, వంటింకా పూర్తవలేదుగా.
0: కాఫీలు టిఫిన్లు ఎందుకులండి, అబ్బాయి చెప్పిన తీపి కబురుతో మీ కడుపు నిండిపోయే ఉంటుంది.
2: వాణి, ఏమిటా మాటలు? వాడభిప్రాయం ఏదో వాడు చెప్పాడు, అంత మాత్రాన మనం లేమా? అంతా వాడనుకున్నట్లే జరిగిపోతుందా?
0: ఆహా, అయితే విషయమంతా మీకు ముందే తెలుసన్నమాట. మీకేవండి, తండ్రి హోదాలో ఉన్నారు, ఎలాగైనా తప్పించుకోగలరు. కానీ కన్న తల్లిని కదా, వాడి పెళ్లి పేరెంటో విషయంలోనూ కొన్ని ఆస్తులు పెంచుకుంటాను కదా, అన్నదమ్ముల సాయంతో మీతో పాటు సంసార బాధ్యతలు పంచుకుంటున్నాను కదా, అవన్నీ మర్చిపోయి ఎలా తప్పించుకోగలను?
2: వాణి, నేను కాదనడం లేదు, కానీ పెంచడంతో పాటు అన్ని నిర్ణయాల్లోనూ అమ్మకే ప్రాధాన్యం. అందుకే అమ్మకు ఈ దేశంలో గొప్ప స్థానం ఉంది.
0: దేశమంతా ఉంది, మనింట్లోనే అమ్మ మాటకు విలువలేంది. కాకపోతే వాడికెంత ధైర్యం! ఇంతకాలం సంసారం నెట్టుకు రావటంతో పాటు ఇద్దరు అమ్మాయిల పెళ్ళిళ్ళ విషయంలోనూ వాసు చదువు విషయంలోనూ నేను చూపించిన వ్యవహార దక్షతకి నా బంధువులు ఇరుగు పొరుగు వాళ్ళు ఎంత మెచ్చుకుంటారో. అసూయపడేవాళ్లు కూడా ఉన్నారు, కానీ ఏం లాభం? పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదని పెద్దలు చెప్పినట్లు నా దక్షత దూరదృష్టి నా భర్తకు అర్థం కాదు. ఇప్పుడు నా కొడుక్కి ఖాతరు లేకుండా పోయింది. కర్మ కర్మ.
2: అబ్బా వాణి, వాడికింకా ఉద్యోగం వచ్చి 6 నెలలైనా కాలేదు, అప్పుడే పెళ్లి సంగతి మొదలెట్టేశావు. నీ మేనకోడలతోనే శ్రీధర్ పెళ్లి జరగాలని నువ్వు కోరుకుంటే నువ్వు అసలు తొందరపడకూడదు.
0: నేను తొందరపడ్డమేమిటి అంటే, నా తమ్ముడు కూతురు నాకే కాని మీకు మేనకోడలు కాదా? అయిన వాళ్ళ అమ్మాయి అయితే అత్తామామల ఆలనా పాలనా చక్కగా చూసుకుంటుందని అంటారు. అంతేకాదండి, సుజాత మన ఇంటి కోడలని మనం చిన్నప్పటి నుంచి అనుకుంటున్నాం కదా.
2: అనుకున్నాం సరే, కాదనడం లేదు. అంత మాత్రానికే నువ్వింత రాద్ధాంతం చేయడం ఏం బాలేదు.
0: చాలే, ఊరుకోండి. ఏ తల్లి కోరని కోరిక నేనేం కోరలేదు. నా పుట్టింటి వారితో బంధుత్వం నేను కోరుకోవటం తప్ప, అందులోనూ మా చిన్న తమ్ముడు గురించి తెలుసు. మా మరదలు మాత్రం పరాయిదా, స్వయంగా నా అక్క కూతురేగా. అందుకే వాళ్ళిద్దరూ శ్రీధర పైన అన్ని ఆస్తులు పెంచుకున్నారు. మా మరదలు ఇంటిలో అమ్మాయి కాబట్టి చివరి రోజుల్లో మా అమ్మను నాన్నను అంత జాగ్రత్తగా చూసుకుంది.
2: అందుకే శ్రీధర్ కూడా భయపడుతున్నట్టున్నాడు.
0: ఎందుకట?
2: అటు మేనరికం, దానికి తోడు తాను మేనరికం చేసుకుంటే పుట్టబోయే బిడ్డలు వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే.
3: ఏమిటి నాన్న ఆరోగ్య సమస్యలు అంటున్నారు?
2: ఏమి లేదు బాబు, మొన్నటి వరకు తీవ్రంగా ఎండలు కాశాయి.
3: అవును, నిన్నటి నుండి వర్షాలు ప్రారంభమయ్యాయి కదా.
0: నా ఆవేదన అంతా మీకు ఆశ్చర్యంగా ఉంది కదూ. తండ్రి కొడుకులిద్దరూ ఎంత చక్కగా నటిస్తున్నారు బాబు. నా ఆశలన్నీ తల్లకిందులు చేసేసే నిర్ణయం తీసుకున్నారుగా.
3: అమ్మా, అర్ధాంతరంగా నా పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చింది నువ్వే. అయినా నా పెళ్లికి ఇప్పుడు ఏం తొందర వచ్చిందని? నా అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్పే హక్కు నాకు లేదా?
0: ఎందుకు లేదు బాబు? నీ అభిప్రాయాన్ని చెప్పే హక్కు నీకుంది, అలాగే మా అభిప్రాయాన్ని గౌరవించే బాధ్యత

0: ఉంది. అయినా నేనే అంటున్నాను, చిన్నప్పటి నుండి మనం రెండు కుటుంబాలు అనుకుంటున్నదే చేస్తాము అంటున్నాను.
1: అమ్మా, నువ్వెన్ని చెప్పినా నా నిర్ణయంలో మార్పు రాదు. అన్నా, మీరైనా అమ్మకు చెప్పండి, నన్ను అర్థం చేసుకోండి.
0: అవును బాబు, మీ నాన్నగారు చెప్తేనే గాని అర్థం కాని స్థితిలో ఉన్నాను. అయినా పెద్ద పెద్ద చదువులు చదివి నువ్వు మమ్మల్ని మించిపోయావు, అందుకే నువ్వు చెప్పింది వినే పరిస్థితి వచ్చింది నాకు.
2: వాణి, ఎందుకలా ఆవేశపడతావు? పోనీ శ్రీధర్ చెప్పిన అభిప్రాయం గురించి మనం నిదానంగా ఆలోచిద్దాం.
0: నిదానంగానే ఆలోచిద్దాం. మన అవసరాలన్నీ తీరిపోయాయిగా, ఇప్పుడు మరి నా బంధువులతో మీకేం పని? అందుకే అంత సులువుగా సలహా ఇవ్వగలుగుతున్నారు.
2: మీ అన్నదమ్ములు ఎన్నోసార్లు మనకు సహకరించిన సంగతి శ్రీధర్కీ తెలుసు, చిన్నపిల్లాడేం కాదుగా.
0: అవునండి, అన్నీ తెలుసు, అందుకే అంత తేలిగ్గా తీసుకుంటున్నాడు.
1: అమ్మా, సుజాతను కోడలుగా చేసుకోవాలని నేను వాసిపట్టడం తప్పు కాదు, అలాగే మామయ్య అత్తయ్య కూడా ఆలోచించడం తప్పు కాదు. కానీ
0: ఇంకా కాను ఏమిట్రా చెప్పు, ఇన్నాళ్ల అనుబంధం, ఇన్నేళ్ల మా ఆశలు అడియాసలు చేస్తానంటాం, అంతేగా? అంతేగాని ఉద్దేశం?
1: అది కాదమ్మా, మన రెండు కుటుంబాల గురించి నాకు అవగాహన ఉంది. నేను సుజాతను ఎప్పుడూ నా భార్యగా ఊహించుకోలేదు, ఆ భావంతో ఎప్పుడూ సుజాతను చూడలేదు.
0: అవునాయనా, ఇద్దరక్కల పెళ్ళిళ్ళు చేసేసరికి మీ నాన్నగారి శక్తి సరిపోయింది. నీ చదువులకి మా తమ్ముడు సహాయం చేయకపోతే ఏ చిన్న ఉద్యోగమో చేసుకుని బ్రతకాల్సిన వాడివి. నా తమ్ముడు నిన్ను అల్లుడిని చేసుకుందామన్న ఆశతో నీ చదువులకి ఎంత సహకరించాడో నీకు తెలియకపోవచ్చు, తెలిసినా నీకు గుర్తు ఉండకపోవచ్చు. అయినా నిన్నని ఏ లాభం? అన్నీ తెలిసి బెల్లం కొట్టిన రాయిలా మౌనంగా వింటున్నా ఆ పెద్ద మనిషిని అనాలి.
2: బాగుందే నీ వరుస, పూర్వ రోజులా ఇవి? కాలం మారింది, మారిన కాలంతో పాటు మనం మారాలి.
0: అవునవును, నాకిప్పుడే అర్థమవుతుంది. తండ్రి కొడుకులిద్దరూ బాగా కూడబలుక్కొని ఈ నిర్ణయానికి వచ్చినట్లున్నారు, అందుకే కొడుకు అంత నిక్కచ్చగా చెప్పగలుగుతున్నాడు.
1: అమ్మా, నా పెళ్లి విషయంలో మీ ఇద్దరి మధ్య మనస్పదలు రావటం నాకు ఇష్టం లేదు. అంత లోకజ్ఞానం లేనిదానివి కాదు.
0: అవును బాబు, నేను బొత్తిగా లోకజ్ఞానం లేనిదాన్ని కదా, అందుకే కన్న పుణ్యానికి నీ చేత నీతులు చెప్పించుకోవలసి వస్తుందిరా.
2: శ్రీధర్, కాస్త అమ్మ మాట వినరా. మనం కొన్నాళ్ళు పెళ్లి విషయం ఆలోచించడం మానేయడం మంచిది. ఇప్పుడే వచ్చిన మంచి ఉద్యోగ అవకాశం, కొన్నాళ్ళు ఎంజాయ్ చేయి, తర్వాత చూద్దాం.
0: ముందు నుంచి అనుకుంటున్న సంబంధం కాలదన్న తర్వాత వాడెలా పోతే నాకేంటి? నా మాట విననప్పుడు
2: అబ్బా శుభమా అని పెళ్లి ప్రస్తావనలో తల్లిగా ఈ అపశకునపు మాటలేమిటి?
0: నేనేదో అనేసాను అనుకుంటున్నారు గాని ఈ తల్లి బాధ మీరు అర్థం చేసుకోవటం లేదండి. అభ్యుదయం, ఆదర్శం అంటూ ఏవో పుస్తకాలు చదువుతూ సభలు సమావేశాలకు వెళ్తుంటే నా కొడుకు మంచి విజ్ఞానవంతుడు అవుతున్నాడని ఆనందపడ్డానే కాని నువ్వు ఇలా నా గొంతు కోస్తావని, నా ఆశల వృక్షాన్ని కూల్చేస్తావని ఊహించలేకపోయాను.
1: అమ్మా, నేనే నీ గొంతు కోశానమ్మా, నేనేం నేరం చేశానని?
2: ఊరుకోరా వాణి, మనిషి జీవితంలో పెళ్లి ఒక తప్పనిసరి వ్యవహారమే, కానీ దానికోసం బంధాలు అనుబంధాలు తెగతెంపులు చేసుకోవడం భావ్యం కాదు.
1: అమ్మా, నువ్వు అనవసరంగా ఏవేవో ఊహించుకుని కలత పడుతున్నావు, కానీ పెళ్లి గురించి అదే మామయ్య కూతురుతో అంటున్నావు కాబట్టి అంతవరకు నాకు ఇష్టం లేదంటున్నాను. అంతే తప్ప నేనెవరిని ఇష్టపడలేదు, పెళ్లికి సిద్ధపడడం లేదు. ఇంతకు మించి నువ్వు కేవలం నీ కోణంలోనే ఆలోచించి మేనరికం అనే చక్రబంధంలో నన్ను ఇరికించాలనుకుంటే మాత్రం నేను దానికి సిద్ధంగా లేను.
2: శ్రీధర్, ఎందుకంత నిష్కర్షగా మాట్లాడతావు? అల్లారు ముద్దుగా చూసుకున్న అమ్మతో అలాగేనా మాట్లాడేది? ఆ సేతు హిమాచలం, ప్రతి స్త్రీ తన పుట్టింటి వారికే అగ్రతాంబూలమివ్వడం పచ్చి నిజం. కోటికొక్క మహిళ కూడా అందుకు మినహాయింపు ఉండదు. దేశంలో పురుషాధిక్య వ్యవస్థ పేరుకే, కానీ మాతృస్వామిక వ్యవస్థ లక్షణాలు ఈ దేశంలో మహిళల్ని, సంసారాల్ని, అనుబంధాల్ని శాసిస్తున్నాయి. దానికి మీ అమ్మ కూడా మినహాయింపు కాదు, అర్థం చేసుకో.
0: కొడుక్కి భగవద్గీత బోధిస్తున్నట్లు భవబంధాల గురించి, వ్యవస్థల గురించి బాగానే బోధిస్తున్నారే. ఇదిగో వినండి,

0: నా నిర్ణయం చెప్తున్నా. నా తమ్ముడు కూతురుతో కనుక శ్రీధర్ పెళ్లి జరక్కపోతే వాడు నా కొడుకు కాదు, నేను వాడికి తల్లిని కాదు. మీరు ఏ కోణంలో విశ్లేషించినా ఇదే నా తుది నిర్ణయం.
1: అమ్మా, ఈ రోజుల్లోనూ పిల్లలకు ఇష్టం లేని పెళ్లిళ్లు చేయడం న్యాయం కాదు. మేనరికపు పెళ్లిళ్లు చేసుకుని రేపు పుట్టబోయే బిడ్డలు ఆ ప్రభావంతో ఏ లోపాలతో పుట్టినా చవిచూడబోయే కష్టాలు నరకంతో సమానం. నాకున్న పరిజ్ఞానంతోనే ఈ నిర్ణయానికి వచ్చాను. అంతే తప్ప నిన్ను నాన్నను నొప్పించాలని కాదమ్మా.
2: శ్రీధర్, ఇద్దరు ఆడపిల్లల తర్వాత నువ్వు కడుపును పడ్డా. ఏం చేయాలని మేమిద్దరూ మాథన పడుతున్నప్పుడు అబార్షన్ చేయించుకోమని తాతయ్య నానమ్మ కూడా బలవంతం చేశారు. మూడో బిడ్డ కూడా ఆడపిల్లయితే పెంచి పెద్ద చేసి పెళ్లి పేరెంటం చేయడం మీ వల్ల కాదని వాళ్ళెంతో ఒత్తిడి చేశారు. పుట్టబోయేది ఏ బిడ్డైనా సంపచ్చ జీవన ఫలమే. అబార్షన్ వంటి తొందరపాటు నిర్ణయాలు మేం తీసుకో అంటూ మూడో బిడ్డను కన్నా నువ్వు పుట్టా. కుటుంబమంతా ఎంత ఆనందభరితులయ్యారో తలుచుకుంటే ఇప్పటికీ మనసు పరవశమైపోతుంది. ఎన్నో ఆశలతో నిన్ను ఇంత వాణ్ణి చేస్తే ఇప్పుడు ఇదా నువ్విచ్చిన ప్రతిఫలం.
1: అమ్మా, నువ్వు ఎన్ని చెప్పినా నా నిర్ణయం మారదు.
3: వాణి, నేను మరోసారి శ్రీధర్తో మాట్లాడతాను, నువ్వు ప్రశాంతంగా ఉండు.
0: వాడితో ఇంకా ఏం మాట్లాడతారండి, మన ఆశలన్నీ కూల్చేశాడుగా.

0: పాతికేళ్ల నా ఆశలు నా కొడుకు అడియాసలు చేస్తాడని నేను ఊహించలేదండి. తండ్రిగా మీరు మీ బాధ్యతల వెనుక మీ ఆవేదన అనుచుకోవచ్చు, కానీ నాదే నాదే కాదు, చాలామంది తల్లులది. ఏమండి చిన్న ప్రపంచం అండి, ఏ చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేం.
1: అలాగని నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా? ఇన్నేళ్ళు కష్ట సుఖాలు బాధ్యతలు కలిసి పంచుకొని సంసారాన్ని సాగించాం వాణి, నీకేమన్నా అయితే నేనేమైపోవాలి?
0: లేదండి, ఎంత మనసు కుదుట పరుచుకుందామన్నా నా వల్ల కావడం లేదు. ఏమండి నాతో చిన్న కోరిక తీరుస్తారా?
1: అదేంటి వాణి, ఏమిటో చెప్పు.
0: ఒక్కసారి, ఒకే ఒక్కసారి మీ ఒడిలో తల వాల్చి సేద తీరాలని ఉందండి.
1: వాణి ఏమిటా మాటలు, నీ స్థానం నా గుండెలు. రావాణి రా. వాణి వాణి వాణి.

0: శారదా, శారదా,
1: వస్తున్నా.
0: కాసిని మంచినీళ్ళు పట్రా.
2: ఇదిగోండి
0: నీ పూజలు పురస్కారాలు అయిపోయాయా? అమ్మాయిలిద్దరూ ఫోన్ చేసే టైం అయింది.
2: అయిపోయాయండి, గుడికి కూడా వెళ్ళొచ్చేశాను. ఇదిగో కాఫీ తీసుకోండి.
0: సరే.
2: అమ్మాయిలిద్దరూ గ్రీటింగ్స్ కూడా చెప్పేశారు, మళ్ళీ సాయంత్రం మాట్లాడతామన్నారు.
0: చాలా సంతోషం శారదా. నన్ను సొంతంగా కాఫీ కూడా చేసుకోలేనంతగా నీ మీద ఆధారపడేలా చేసుకున్నావు కదా.
2: అదేమిటండి, కాఫీలు టిఫిన్లు మీరు చేసుకోవడం ఏమిటి నేనుండగా? అయినా మీకు కాఫీ చేసుకునే అవకాశం ఇస్తే వంట కూడా చేసేస్తానంటారు.
3: బాగా చెప్పావమ్మా.
2: రండి అన్నయ్య, బాగున్నారా?
3: బాగున్నానమ్మా.
2: మీకు కూడా కాఫీ పట్టుకొని వస్తానండి.
3: అలాగేనమ్మా, నీ చేత్తో కాఫీ అమృతంలా ఉంటుంది. ఉదయాన్నే పనుండి ఇల్లు వదిలేశాను.
0: పోనీలేరా, నీ అభిరుచులు తెలిసిన మీ చెల్లెలుండగా.
2: చాలే, ఊరుకోండి.

0: ఈ కాఫీ చుక్కకేనా?
1: రాఘవ, శారద భోజేశు మాత నన్నే కాదురా. మా అమ్మ పోయిన లోటు తెలియకుండా మా నాన్నగారిని చనిపోయే వరకు కన్న కూతుర్లా చూసుకుందిరా.
2: అవునరా, అంతా నీ అదృష్టం. మా చెల్లాయి వల్లే మీ కుటుంబంలోని గౌరవం కూడా పెరిగింది. అత్తింటి వారు పుట్టింటి వారు అన్న అరమరికలు పాటించిన ఆడవాళ్లు కోటికొక్కరుంటారు. అందులో మా శారద్ది అగ్రతాంబూలం.
1: అవునరా, పెద్దలు చెప్పినట్లు భార్యకు ఉండవలసిన అన్ని లక్షణాలు శారదకున్నాయి. కానీ ఒక్కటి మాత్రం లేక నా పరిస్థితి స్వయం రాజా స్వయం మంత్రి అయిపోయిందనుకో.
2: ఏంటో నువ్వు కనిపెట్టిన ఆ లోపం?
1: రాఘవ, భాష్యకారులు చెప్పినవన్నీ నేను అంగీకరించను. కానీ భార్యకు ఉండాల్సిన వాటిలో ప్రధానమైనది కరణేషు మంత్రి లక్షణం. ఈ అమాయక పిల్లలకి అదొక్కటే లోపం. దాంతో నా పైన ఎక్కువగా సంసార బాధ్యతలు పెరిగిపోయాయి.
2: అవునవును, నువ్వు అంగీకరించకపోయినా వేల సంవత్సరాల జీవన సారాన్ని మదించిన మన పూర్వీకులు లోకోక్తులు సూక్తులు మనకందించారు. ఒక్కొక్క లోకోక్తి అర్థం చేసుకుంటే జీవితం సాఫీగా సాగిపోతుందిరా.
1: శారద పట్నంలో పెరిగిందా? అయినా లోక పరిజ్ఞానం ఏమాత్రం పెరగలేదురా. పెళ్ళయ్యే నాటికి ఎలా ఉందో ఇప్పటికీ అదే తీరు, అదే అమాయకత్వం.
2: రే శ్రీధర్, పెళ్ళంటే గుర్తొచ్చింది అన్నట్టు ఈరోజు మీ పెళ్లి రోజు కదూ, మర్చిపోయాను చూడు. వయస్సు ఆరోగ్యం ప్రభావం అలాంటిది. ఓకే, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అమ్మా శారద.
0: వస్తున్నాను అన్నయ్య.
2: చూసావమ్మా,
0: కాఫీ తీసుకోండి.
2: నా పెళ్లి రోజు నాడు శ్రీధర్ ఉదయాన్నే ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్తాడు. నేను ఎప్పుడూ వెనకబడిపోతుంటాను. మీ దంపతులిద్దరికీ వివాహ దినోత్సవ శుభాకాంక్షలమ్మా.
0: ధన్యవాదాలు అన్నయ్య. ఇదిగో స్వీట్స్ తీసుకోండి.
2: అయ్యయ్యో, ఈ మతిమరుపు పెద్ద మనిషికి స్వీట్స్ సత్కరిస్తున్నావా? దీర్ఘాయుష్మాన్ భవ తల్లి.
0: అన్నయ్య, మీకు తెలుసుగా, మా మ్యారేజ్ డే నాడు ఆయన అన్యమనస్కంగా ఉంటుంటే నాకు అనుమానం వచ్చింది. ఒక ఏడాది కొంచెం సాహసించి అడిగేశాను.
2: అదేంట్రా శ్రీధర్, కొంపతీసి నాకు తెలియకుండా పెళ్లికి ముందేమైనా ప్రేమ వ్యవహారం?
1: బాగుందిరా మీ అన్న చెల్లెళ్ళ వరుస. నీకు పాజిటివ్ ఆలోచనలు రావా? ఈరోజు తేదీ ఎంత?
2: మార్చి 23. ఎందుకు?
1: ఎందుకా రాఘవ, మార్చి 23 ఈ దేశ స్వాతంత్ర్యం కోసం దేశభక్తితో వయసుకు మించి సాహసం చేసిన యువకిశోరాలు భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులను బ్రిటిష్ పాలకులు ఉరితీసిన రోజు. భరత భూమి దాస్య విముక్తికి ఆ వీరులు ప్రాణత్యాగం చేశారు. అందుకేరా మా మ్యారేజ్ డే కన్నా ఆ అమరవీరుల త్యాగదినంగానే నాకు గుర్తుండిపోతుంది.
0: అది అన్నయ్య ఆ రహస్యం. సరే గాని అన్నయ్య, ఈరోజు మీరు వదిన గారు మా ఇంట్లోనే భోజనం చేయాల్సమా?
2: అమ్మా, నేను భోజనం చేయడానికి అభ్యంతరం లేదు. కానీ నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి మీ వదిన గారిని ఒప్పించి మెప్పించి తీసుకురావడం నా వల్ల కాదు.
0: అదేమిటన్నయ్య, తమ్ముడు పెళ్లి రోజు అంటే వదిన గారికి మాత్రం ఆనందం కదూ.
1: మా అక్క ఏమంత తీసుకోలేదు. నీకంత అభిమానం ఉంటే నిన్ననే ఫోన్ చేసి ఆహ్వానించవలసింది.
2: అవునవును, మీ అక్కగారు సెలబ్రిటీ కదా, అందుకే మా చెల్లాయి ఆహ్వానించకపోవడం పొరపాటే. అమ్మా శారద, వీడు ఎప్పుడూ వాళ్ళ అక్కని వెనుకేసుకునే వస్తుంటాడు.
1: రాఘవ, మా అక్క నీకు భార్యగా దొరకడం నీ అదృష్టం.
2: అవునవును, వెనకటికో మహాతల్లి, ఆటకు నేను పాటకు మా అప్ప అందట. నీ అక్క తమ్ముడు గురించి మేమే చెప్పుకోవాలి.
1: నీ జిహ్వ చాపల్యానికి మా అక్క కాబట్టి సరిపోయింది. లేకపోతే నీకు హోటల్ తిండే గతి. అయినా మా అక్క, మా అక్క కరుణేష్ మంత్రిరా, అందుకే నీ ఆటలా సాగుతున్నాయి.
2: అందుకేరా బజార్కి వెళ్ళడం వరకే నాకు స్వేచ్ఛ. బజారు తెచ్చిన తర్వాత అక్షంతలు. వంకాయలు తెస్తే పుచ్చులున్నాయని, బెండకాయలు తెస్తే ముదిరిపోయాయని, రే చివరికి పచ్చిమిరపకాయలకు కూడా వంకలేరా, అన్ని పండిపోయాయని.
1: చాలే ఊరుకుందు, బజారుకెళ్ళి కూరగాయలు తేవడం కూడా నీకు చేత కాదు కాబట్టే మా అక్క అన్ని పనులు చూసుకుంటాం.
2: అవునవును, అన్నీ మీ అక్క తమ్ముళ్ళ దగ్గర నేర్చుకున్నాం మేము. మరి మా చెల్లాయి అమాయకురాలు కాబట్టే అన్నీ నువ్వనుకున్నట్లే చేయగలుగుతున్నావు. నాకంత అదృష్టం ఎక్కడుంది? తినే కూరల దగ్గర నుండి కట్టే బట్ట, రే చివరికి పిల్లలకి సంబంధాలు కూడా ఆవిడ ఇష్ట ప్రకారమే చేస్తుంది. వాటర్ లిస్టులోను బ్యాంక్ అకౌంట్లోను మాత్రమే నాది భర్త హోదా. సరేగానమ్మా, వాసు ఈ మధ్య ఫోన్ చేశాడా?
0: చేశాడన్నయ్య, ఎక్కడో ఉద్యోగానికి.

0: చదువుకుంటున్న దగ్గరే ఇంటర్వ్యూలట.
1: అదేనమ్మా క్యాంపస్ ఇంటర్వ్యూలని. ఈ దేశంలో తయారవుతున్న మేధావులు ఇంజనీర్లు మళ్ళీ ఇంటి ముఖం చూడకుండా వెంటనే కొన్ని కంపెనీలు వాళ్ళు ఎగరేసుకుపోవడం అన్నమాట.
2: బాగుందిరా, చాలా బాగుందిరా మీ అన్నా చెల్లెల వరుస. ఈవిడ గారు వాసు ఐఐటీలో జాయిన్ అయిన దగ్గర నుండి కొడుకు తనకు దూరం అయిపోయాడని బెంగ పెట్టుకుంది. ఇప్పుడు నువ్వు క్యాంపస్ ఉద్యోగాల గురించి ఉపన్యాసం ఇస్తున్నావు.
0: చూసారా అన్నయ్య, ఒక్కగానొక్క కొడుకు, ఆడపిల్లలు ఎక్కడో దూరంగా ఉంటున్నారు. కనీసం కొడుకైనా దగ్గరగా లేకపోతే తల్లిగా నేను తట్టుకోలేను అన్నయ్య. మీరైనా చెప్పండి, వాసుని మన ఊర్లోనే ఏదో ఒక ఉద్యోగం చేసుకోమని, మీ బావగారిని ఒప్పించమనండి అన్నయ్య.
1: అమ్మా, ఆ ఇంటర్వ్యూ పూర్తయ్యి ఫలితాలు వచ్చాక ఆలోచిద్దాం, నువ్వేమి ఆందోళన చెందకు.
2: చూసావా రాఘవ, తల్లి స్వార్థం. మా అమ్మాయిలిద్దరిని రాష్ట్రం కాని రాష్ట్రంలో ఉద్యోగస్తులైన అల్లుళ్ళకిచ్చి పెళ్లి చేశాం. ఆ కూతుర్లు అంతంత దూరంలో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కరోజు కూడా ఈవిడ గారు ఆలోచించదు, కొడుకు గురించి మాత్రం ఇప్పటి నుండే బెంగ పెట్టేసుకుంది.
1: తల్లి ప్రేమ కదరా, కొడుకంటే కొంచెం ప్రత్యేక వాత్సల్యం ఉంటుంది మరి.
0: బాగా చెప్పారన్నయ్య, అందులోనూ లేక లేక పుట్టాడు నా బంగారు తండ్రి.
2: సరేలే శారదా, నేను కాదన్నానా.
1: శ్రీధర్, మరి నేను బయలుదేరుతానురా, సాయంత్రం వస్తాను.
2: అరే భోజనం చేసి వెళ్దు గారు ఉండరా?
0: ఉండండి అన్నయ్య, చిటికల వంట పూర్తి చేస్తాను.
1: అమ్మా, మీ వదినతో చెప్పకుండా వచ్చేశాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆవిడ చేసే ఇంట్రాగేషన్ నేను తట్టుకోలేనమ్మా. వస్తాను.

0: అమ్మా,
1: వాసు, బాగున్నావా నాన్న? ఎలా ఉన్నావురా?
0: నేను బాగానే ఉన్నానమ్మా. నాన్నగారు ఎలా ఉన్నారు? నువ్వెలా ఉన్నావమ్మా?
1: మాకేం బాబు, అక్కడ నువ్వేం తింటున్నావో ఏమిటో. అసలే పరాయి రాష్ట్రం, వాళ్ల వంటలు వేరు, మన వంటలు వేరు. ఎందుకు నాన్న, మన దగ్గర ఏదో ఉద్యోగం చేసుకోవచ్చుగా.
0: అమ్మా, లక్షలాది మంది మన దేశం నుండి ఇతర దేశాలు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు. నేను పక్క రాష్ట్రంలోనే కదమ్మా ఉన్నాను. నువ్వేం ఆందోళన చెందకమ్మా, ఇక్కడ మన వంటలు తినుబండారాలు అన్నీ దొరుకుతున్నాయి నాకు.
2: ఏమిటి శారదా, వాసు ఫోన్ చేశాడా?
1: అవునండి. వాసు, ఇదిగో నాన్నగారు ఇప్పుడే వచ్చారు, ఇస్తాను, మాట్లాడు.
2: వాసు.
0: నాన్నగారు బాగున్నారా?
2: మేం బాగానే ఉన్నాం నాన్న, నువ్వు జాగ్రత్త.
0: అలాగే నాన్నగారు, ఉంటాను. మెట్రో ట్రైన్ వచ్చేసింది, నేను మళ్ళీ మాట్లాడతాను నాన్నగారు. అమ్మతో చెప్పండి.
2: సరే సరే, జాగ్రత్త నాన్న, జాగ్రత్త.
1: పెట్టేశాడా? అంత ఉరుకులు పరుగులు జీవితం. నా బాధ మీరు వాసు అర్థం చేసుకోరండి. పరుగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిది నాయనా అని మా నాన్నమ్మ అంటుండేది, అందుకే కాబోలు.
2: శారదా, అవి మీ నాన్నమ్మ తాతయ్య రోజుల నాటి సూక్తులు. కానీ ఇప్పుడు దేశంలో పాలు కంటే నీళ్లే ఖరీదైపోయాయి. పరిస్థితులకు అనుగుణంగా మనం మారాలి, వేరే గత్యంతరం లేదు.
1: మీకేమండి, ఎన్నైనా చెప్తారు, మీకు బోలుడు ప్రపంచం ఉంది. నా బంగారు తండ్రి, అమ్మ చేతి వంట వాడికెంత ఇష్టమో. అందరి పిల్లలాగా బయట తిండి అస్సలు తినేవాడు కాదు. అలాంటిది అక్కడ భోజనం ఎలా తింటున్నాడో ఏమో. వాసు ఎడబాటు నేను తట్టుకోలేకపోతున్నానండి.
2: శారదా, నువ్వు అదే ఆటితో ఉంటే నీ ఆరోగ్యం పాడవుతుంది, నీతో పాటు నేను కష్టాల పాలవుతాను. నాకు నువ్వు, నీకు నేను. ఈరోజు దేశంలో లక్షలాది కుటుంబాల్లో ఇదే పరిస్థితి. ఇరుగు పొరుగు వారు స్నేహితులే కుటుంబం. ఈ దేశంలో సృష్టించబడుతున్న విజ్ఞానాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ దేశం ఉన్న ఊళ్ళో వాడుకునే స్థితిలో లేదు. ప్రపంచీకరణ ప్రభావం అన్ని దేశాల్లోనూ పనిచేస్తుంది, దానికి అన్ని వర్గాల ప్రజలు లోనవుతున్నారు. ప్లీజ్ శారద, అర్థం చేసుకో. పుత్రవాత్సల్యంతో కొత్త సమస్యలు సృష్టించుకోవటం విజ్ఞత కాదు. సరే, నేను డాబా మీదకి వెళ్ళొస్తాను.
1: సరే. ఏమండి, ఆ దొండపాదికి 4 రోజుల నుండి నీళ్లు వేయడం లేదు, చూడండి కాస్త.
2: సరే సరే సరే.

0: హలో
1: అమ్మా, నేను.
0: శాంతి, చెప్పమ్మా. ఏంటమ్మా, ఎప్పుడూ లేనిది ఈవేళప్పుడు చేసావు ఫోను?
1: అమ్మా, అది నాన్నగారు ఇంట్లో ఉన్నారా?
0: లేరు, ఇప్పుడే మేడ మీదకి మొక్కల్ని నీళ్లు పోసి వస్తానని వెళ్లారు. ఎందుకమ్మా?

0: నాన్నగారుంటే ఇబ్బంది ఏమిటి?
1: అది ముందుగా నీకు చెప్పాల్సిన విషయం, అందుకే నాన్నగారుంటే ఎలా ఫీల్ అవుతారోనని భయం వేస్తుంది.
0: అదేమిటి శాంతి, మీ నాన్నగారిని మించిన తెలివైందన్నా నేను. ఏమిటో చెప్పమ్మా, కొంపు తీసి అల్లుడు గారేమైనా ఇబ్బంది పెడుతున్నారా ఏమిటి?
1: కాదమ్మా, అది అది ఆ చెప్పే బాధ్యత తమ్ముడు నాపై పెట్టాడు.
0: దేని గురించమ్మా? ఇగో నేను టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. ఈలోగా నాన్నగారు కిందకు వచ్చేస్తే నువ్వు ఊహించిందంతా జరుగుతుంది.
1: అదేనమ్మా, తమ్ముడు పెళ్లి గురించి.
0: అదేమిటమ్మా, తనకు త్వరగా పెళ్లి చేసుకోవాలని ఉంటే ఆ సంగతి ముందుగా అమ్మా నాన్నలం మాకు చెప్పచ్చుగా.
1: అబ్బా అది కాదమ్మా, తమ్ముడు తమ్ముడు
0: అబ్బా చెప్పవే, నన్ను చంపకు.
1: అదేనమ్మా, తమ్ముడు తన క్లాస్మేట్ ఒక అమ్మాయిని ప్రేమించాడట. అమ్మా
0: అయ్యయ్యో, అదేమిటే, అంత పెద్దవాడైపోయాడా నా కొడుకు? అయ్యో అయ్యో, ఏమిటి మాకి సమస్య?
1: అబ్బా అందుకే మీరు అలా ఫీల్ అవుతారనే వాడు చాలా కాలంగా చెప్పలేక సతమతమవుతున్నాడు, అందుకే నన్ను కన్విన్స్ చేయమన్నాడు.
0: అదేమిటే, వాడు చెప్పిన వెంటనే చెడామడ నాలుగు తిట్టక నాకు చెప్తున్నావా?
1: అందుకేనమ్మా, తమ్ముడు ముందుగా నిన్ను ఒప్పించమన్నాడు, నాన్నగారు ఎలాగూ కాదనరని వాడి నమ్మకం.
0: బావుందమ్మా మీ వరస, అల్లారు ముద్దుగా పెంచిన కొడుకు. అక్కకు నీకు సంప్రదాయబద్ధమైన చక్కని కుటుంబాల్లోని భర్తలు దొరికారు, అందుకే నేను నాన్న మీరెంత దూరంగా ఉన్నా ధైర్యంగా ఉన్నాం. మీలాగే తమ్ముడు కూడా ఓ చక్కని అమ్మాయిని మనకు తెలిసిన కుటుంబాల్లో సంబంధమే చేస్తే వాడు హాయిగా కాపురం చేసుకుంటాడని మేం కళ్ళకంటున్నాం.
1: రోజులు మారిపోయాయి, పిల్లల ఆలోచనలు అభిరుచులు కూడా మార్పొచ్చేసింది. కులాలు కుటుంబాలు దాటి చాలా ముందుకొచ్చేశాం. నాన్నగారెలాగూ అభ్యంతరం చెప్పరు, నువ్వే అర్థం చేసుకుని తమ్ముణ్ణి ఆనందంగా ఉండనివ్వమ్మా.
0: అదేమిటే అలా మాట్లాడతావు, ప్రేమించుకోకుండా పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ళు చేసుకుని మనమంతా హాయిగా బ్రతకటం లేదు?
1: అది కాదమ్మా, పాపం తమ్ముడు ఎక్కువ మందిలో కలిసిపోయే మనస్తత్వం కాదు వాడిది. అలాంటి వాణ్ణి ఆకట్టుకుందంటే ఆ అమ్మాయి ఎంత మంచి మనస్తత్వం కలిగిందో కదా.
0: చాలేమ్మా, ఎవరో పరాయి పిల్లని పొగుడుతున్నావే.
2: ఎవరు శారదా?
0: శాంతి అండి, ఎంతో జటిలమైన వాసు నిర్ణయం గురించి నన్ను సానుకూలంగా ఆలోచించమంటాను. ఇదిగో మీరే మాట్లాడండి.
2: అమ్మా శాంతి.
1: నాన్నగారు.
2: ఏమిటమ్మా, తమ్ముడు ఏ నిర్ణయం తీసుకున్నాడు, నువ్వేం చెబుతున్నావు?
1: నాన్నగారు అది అది
2: పర్వాలేదు చెప్పమ్మా. మీ అమ్మకు ప్రతి చిన్నది సమస్యగా, ఆవిడ ఓ అమ్మాయికి రాలు. తమ్ముడు కుట్టించుకునే బట్టల దగ్గర నుండి తినే తిండి వరకు అన్నీ అమ్మకు సమస్యలే. ఇంకా తల్లిచాటు బిడ్డ అనుకుంటుంది.
0: అయ్యో కర్మ, అసలు విషయం తెలిస్తే మీకు నషాలానికి ఎక్కుతుంది కోపం.
2: అమ్మా శాంతి, అసలు విషయం ఏమిటో నువ్వు చెప్పు.
1: నాన్నగారు అది
2: చెప్పమ్మా.
1: తమ్ముడు అమ్మాయిని ప్రేమించాడట, ఇద్దరు పెళ్లి కూడా చేసుకుందామని నిర్ణయించుకున్నారట. ఆ సంగతి మీకు చెప్పడానికి చాలా కాలంగా తమ్ముడు భయపడుతున్నాడు.
2: అంతేదా, నేనేదో పొరపాటు నిర్ణయం తీసుకున్నాడు అనుకున్నాను. సరేలే అమ్మా, నేను అమ్మ తమ్ముడితో మాట్లాడతాం, సరేనా?
1: థ్యాంక్ యూ నాన్నగారు, మీరు పాజిటివ్గా ఆలోచిస్తారని మాకు తెలుసు. పాపం అమ్మే, అమ్మను ఒప్పించడం గురించే తమ్ముడు బెంగంత. ఎంతైనా వాడు అమ్మ కొడుకు కదా. ఉంటాను నాన్నగారు, అమ్మను ఒప్పించే బాధ్యత మీదే.
2: సరేనమ్మా, సరే అన్నానుగా, నేను అమ్మతో మాట్లాడతాలే.
0: ఏమిటండి, ఏమిటి మీరు నాతో మాట్లాడేది? ఏడాది కాలంగా వాడి ఏడబాటుతో తల్లిగా నేను ఆవేదన చెందుతున్నాను. తీరా ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకొని మనతో చెప్పడానికి భయపడుతున్నాడా వాడు?
2: శారదా, నువ్వు 19వ శతాబ్ద కాలం నాటి ఆలోచనలతో ఉన్న అమాయకురాలివి. ఈ ప్రపంచం 21వ శతాబ్దంలో పరుగులు పెడుతుంది. ఇంకా మన ఆలోచనలు అభిప్రాయాలు పిల్లల మీద రుద్దుదామంటే జరిగే పని కాదు. ఇంకా నయం, మన పెంపకంలో పెరిగినవాడు కాబట్టి మనకు చెప్పి తాను మెచ్చిన తనకు నచ్చిన అమ్మాయిని జీవిత భాగస్వామ్యం చేసుకుందాం అనుకుంటున్నాడు వాసు. మనం సంతోషంతో స్వాగతించాలి.
0: ఏమండి, మన పెళ్ళైన ఇన్నేళ్ళు ఏనాడు మీ మాటకు, మీరు తీసుకున్న నిర్ణయానికి నేను ఎదురు చెప్పలేదు. అందుకని ఇంత ముఖ్యమైన విషయంలో వాసు తీసుకున్న నిర్ణయానికి మీరు మద్దతు ఇస్తుంటే నేను అంగీకరించలేకపోతున్నాను. అయినా ఎవరో ముక్కు మొహం తెలియని వారి అమ్మాయి మనింటి కొడ

0: అవుతుంటే సరే అనడానికి మీకు మనసలా ఒప్పుతుందండి.
1: శభాష్ శారదా, శభాష్. అమాయకురాలివే కానీ అమ్మో అనిపించుకున్నావు.
0: అవునండి, ఆనాడు మీరు మీ మావయ్య కూతురుని చేసుకోపోతే మీ అమ్మగారు ఏకంగా పంతం పట్టి మీకు దూరమైపోలేదా? నాకు మాత్రం నా బిడ్డ మీద మమకారం ఉండదు.
1: సరిగ్గా పాయింట్కి వచ్చావు శారద. మా అమ్మ అంగీకరించకపోయినా నేను నా మాట పైన నిలబడి అనుకూలవతివైన నిన్ను భార్యగా పొందలేదా? మరి వాసు, వాసు మన రక్తం పంచుకు పుట్టిన బిడ్డ. 30 ఏళ్ల నాడే నేను స్వతంత్రిస్తే ఈనాడు వాసు ఆ నిర్ణయం తీసుకోవడంలో తప్పే ఉంది శారద. అన్ని విషయాల్లోనూ మనిద్దరం ఒకరి అడుగులో మరొకరం అడుగు వేసి నడిచాం. అలాగే వాసును కూడా ఆశీర్వదిద్దాం శారద.
0: పిడుగులాంటి వార్త చెప్పి ఇంకా నన్ను మీ తండ్రి కొడుకుల అడుగుజాడలా నడవమంటున్నారా?
1: అబ్బో, మా శారద గారికి నోటి వెంట వాడైన మాటలు వింటున్నానే.
0: ఎంతైనా మీ భార్యను కదండి, మీరు నన్ను ఎంత ఇష్టపడి భార్యగా స్వీకరించినా మీ అమ్మగారు పోయినంత వరకు నన్ను కోడలుగా అంగీకరించలేదు, అనురాగం పంచలేదు. మరి రేపు నేను కూడా అలాగే మారిపోతానేమో, మీరెందుకు ఆలోచించడం లేదు?
1: శారద, మా అమ్మ పుట్టింటి తరపు బంధం గురించి పుట్టెడాశలు పెంచుకుంది. నేను ఒక్కసారిగా తన మాటకు ఎదురు తిరిగేసరికి తాను తట్టుకోలేకపోయింది. కానీ నీకు ఆ బాధరబంది ఏదీ లేదు. నువ్వు కూడా ఆనందంగా వాసు నిర్ణయాన్ని ఆశీర్వదించు. నీ గౌరవం ఇంకా పెరుగుతుంది. తల్లిగా నీ స్థానం వాసు గుండెల్లో పదిలమవుతుంది. అసలు మన భారతీయ సమాజంలో పెళ్లి సంబంధం నుండే రకరకాల సమస్యలు సృష్టించుకుంటారు చాలామంది. ఆ తరువాత దుష్ఫలితాలు చవిచూస్తారు.
0: ఏమోనండి, నాకు అంత లోకజ్ఞానం లేకపోయినా వాసు నిర్ణయాన్ని అంగీకరించలేను. ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో మీ ఇష్టం.
1: శారదా, శారదా, ప్లీజ్ టెన్షన్ పడక శారదా. రాత్రికి వాసుతో మాట్లాడదాం, సరేనా?

0: అరే వాసు, ఇదేమిట్రా చెప్పా పెట్టకుండా? ఏనన్నా, నీ నిర్ణయం గురించి మా స్పందన ఎలా ఉంటుందో నేను ఆందోళన చెందుతున్నావా?
1: అవును నాన్నగారు, మీ నిర్ణయాలు ఆలోచనల మీద నాకు నమ్మకం ఉంది. కానీ అమ్మ ఎలా ఆందోళన చెందుతుందో నాకు తెలుసు కదా. అదీ కాక ఇక్కడ 4 రోజులుగా మీరిద్దరూ ఎంత సతమతమవుతున్నారో అక్క నాకు చెప్పింది. అందుకే స్వయంగా వచ్చి అమ్మను ఒప్పించాలని వెంటనే బయలుదేరి వచ్చేశాను.
0: మంచి పని చేశావు. సమాచార లోపం వలన సంబంధాల ఎడబాటు, రకరకాల సమస్యలు ఈ రోజుల్లో ఎక్కువైపోయాయి. పోనీలే, నీ నిర్ణయం గురించి నువ్వే అమ్మను ఒప్పించేలా చేసుకో.
1: అలాగే నాన్నగారు.
2: అదేమిటండి, ఉరుములేని పిడుగులు అంతా చేసి ఇప్పుడు మనం చచ్చామో బతికే ఉన్నామో చూడటానికి వచ్చాడవాడు?
0: సరదా, అవేం మాటలు. తన ఆలోచనలు ఆశయాలను బట్టి ఒక నిర్ణయం తీసుకున్నాడు. అది నీకు ఏమాత్రం ఇష్టం లేదని తనకు తెలుసు. అందుకే నిన్ను ఒప్పించి మెప్పించి తన నిర్ణయం అమలు చేసుకోవాలని ఆశతో వచ్చాడు. అమ్మగా ఆశీర్వదించు, అంతా మంచే జరుగుతుంది.
2: అవును మరి, తండ్రికి తగ్గ వారసుడు మీ అబ్బాయి. అందుకే మీలాగే అమ్మ మాటలు లెక్క చేయకుండా స్వంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు అంతేగా.
0: శారదా, ఆ కాలాన్ని బట్టి నా ఆలోచన విధానాన్ని అనుసరించి నేను మంచి నిర్ణయమే తీసుకున్నాను. నా తల్లిని ఎంత వేడుకున్నా ఆమోదించలేక నాకు దూరం అయిపోయింది. అమ్మను మించిన దైవం ఉన్నదా అని ఓ సినీ కవి గొప్ప పాట రాశాడు.
2: నేను ఇంతకాలం ఆ భ్రమలోనే బతికేశాను అనిపిస్తోంది. లేకపోతే ప్రాణానికి ప్రాణంగా పెంచిన కొడుకు కనీసం చిన్న మాట అయినా చెప్పకుండా అక్కతో చెప్పిస్తాడా? అంటే తల్లిదండ్రులు ఏం చేస్తారులే, ఒప్పుకోక చస్తారా అనేగా వాడి ధైర్యం.
3: అమ్మా ఆకలేస్తుంది, త్వరగా టిఫిన్ చేయమ్మా.
2: చాలు బాబు, ఆకలి తీర్చడానికే అమ్మను అభిప్రాయాలు పంచుకోవడానికి పనికిరానుగా. లోకజ్ఞానం లేనిదాన్ని. అమ్మతో పనే ఉంది, మీ నాన్నగారు ఎలాగూ సపోర్ట్ చేస్తారనేగా నీ ధైర్యం.
0: శారదా, ఏమిటా అర్థం లేని మాటలు? ఉదయం ఫ్లైట్కి వచ్చాడంటే ఎన్ని గంటలు లేచాడో? తల్లిగా ముందు బిడ్డ ఆకలి తెచ్చు, తర్వాత కొడుకు కోరిక ఎలాగో తీరుస్తావనుకో.
2: చాలే ఆపండి మీ జోకులు, నేనంత ఉల్లాసంగా లేను. ఇదేమిటనుకున్నారు, పెళ్లి అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి పెళ్లిళ్లు చేసుకోవాలన్నది పెద్దల ఆచారం. కనీసం ఒక తరం గురించి కూడా మనకు వెనక ముందు తెలియకుండా కోడల్ని ఎంపిక చేసే విశాల హృదయం మీకు ఉందేమో గాని.

0: నాకు లేదు, నాకు లేదు.
1: అమ్మా అమ్మా, అంత కఠినంగా మాట్లాడకమ్మా. నీ అనురాగం మాటను పెరిగిన వాణ్ణి, నీ మాట ఏనాడైనా కాదన్నానా? అయినా నాన్నగారు తన పెళ్లి విషయంలో అంత శాస్త్రీయంగా ఆలోచించబట్టే మాకు ఇంత మంచమ్మ దొరికింది. అదే అక్క నేను ఎప్పుడూ ఆనందంగా చెప్పుకుంటామమ్మా.
2: ఎందుకురా, నన్ను ఇంకా మోసం చేయాలని చూస్తావు? సంప్రదాయం కట్టుబాట్ల మధ్య పెరిగిందాన్ని. ఇదిగో నేను మాత్రం నీ నిర్ణయాన్ని అంగీకరించలేను.
3: అవునరా వాసు, వారం రోజులుగా తిండి తెప్పలు లేకుండా ఒకటే ఆవేదన.
4: అమ్మా శారద,
3: సమాజంలో ఎన్నో మార్పులు వచ్చేసాయి, అందులోనూ పెళ్లిళ్ళ విషయంలో మన తరం రోజులు ఆలోచనలు కావమ్మా, కాస్త ఆలోచించమ్మా.
2: అన్నయ్య గారు, ఇది మా కుటుంబ వ్యవహారం, మీరు అనవసరంగా జోక్యం చేసుకోవద్దు.
5: ఏంటన్నా, మా కుటుంబ వ్యవహారమా? చూసావా చూసావా, రోజు రోజుకి నీ మతి మసగబారిపోతుంది. మాతృత్వ మమకారంతో జాతస్తపు సంఖ్యలకు బందీ అయిపోయి స్నేహ సంబంధాలను కూడా అవమానించే స్థితికి వచ్చేస్తున్నావు. రాఘవ, రాఘవ అంటే ఎవరనుకున్నావు? నాకు మార్గదర్శి. మన పెళ్లికి ముందు నుండి నా జీవితానికి ఒక దిశా దశా చూపిన నా ప్రాణమిత్రుడు. ఏదో నీ అభిప్రాయానికి భిన్నంగా మాట్లాడాడని అన్నయ్య నోరారా పిలిచిన నోటితో అనుబంధం దూరం తీసుకునేలాగా మాట్లాడుతున్నావా?
3: రే శ్రీధర్, ఊరుకోరా, నా చెల్లై నన్ను కాకపోతే ఎవరినంటుంది?
4: అమ్మా శారద,
3: నీ మనసు నొప్పిస్తే నన్ను మన్నించమ్మా.
2: అన్నయ్య గారు నన్ను క్షమించండి, చిలికి చిలికి గాలివాన అయినట్లు మా కుటుంబానికి పెద్ద దిక్కు లాంటి మిమ్మల్ని నొప్పించాను.
3: అబ్బే అదేం లేదమ్మా, మానవ సంబంధాలు మృగ్యమైపోతున్న ఈ రోజుల్లో చాలా మంది తమకెదురైన సమస్యల్ని పరిష్కరించుకోలేక తీసుకుంటున్న తొందరపాటు నిర్ణయాలు, వాటి పర్యవసానాలు తెలిసిన వ్యక్తిగా జోక్యం చేసుకోకుండా ఉండలేకపోయాను తల్లి.
5: రాఘవ, మమ్మల్ని క్షమించరా.
3: అరే అవేం మాటలరా, మనలో మనకి క్షమాపణ లేట్రా.
5: చూసావా వాసు, నువ్వు కాలేజీ నుండి ఇంటికి రావడం కొంచెం ఆలస్యమైతే నేను తట్టుకోలేని మీ అమ్మ నీ జీవితానికి సంబంధించిన ఇంత క్లిష్టమైన నిర్ణయం తీసుకునే ముందు తననే ఒప్పించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదురా.
1: అమ్మా, నీతో స్వయంగా అన్ని విషయాలు చెప్పకపోవడం నేను చేసిన తప్పే, అందుకే ఇంత అర్ధాంతరంగా వచ్చేశాను. సరళ దచ్చం నీ మనస్తత్వమే అమ్మా, అందుకే నేను తొందరగా కనెక్ట్ అయిపోయాను. మన కుటుంబ నేపథ్యం, ముఖ్యంగా నీ గురించి చెప్పేసరికి సరళ అమ్మా నాన్నలు కూడా అంగీకరించారు. అయితే ఒక కండిషన్ పెట్టారమ్మా, నువ్వు నాన్నగారు మనస్ఫూర్తిగా అంగీకరిస్తేనే ఈ పెళ్లి జరుగుతుందని. నేను గాని సరళ గాని మా తల్లిదండ్రులను నొప్పించి పెళ్లి చేసుకోవాలనే తొందరపాటు ఆలోచన లేవమ్మా. అందుకే నాన్నగారితో పాటు నువ్వు కూడా మమ్మల్ని ఆశీర్వదించమని అర్థించడానికి వచ్చానమ్మా.
3: కరెక్ట్ వాసు, ఈ కాలం పిల్లలు చాలా మంది చేస్తున్న పొరపాటు అదే. తల్లిదండ్రులను నొప్పించే ప్రయత్నం చేయకుండా ఏవేవో ఊహించుకుని తొందరపడే నిర్ణయాలు తీసుకుంటున్నారు. దానివల్ల వచ్చే సమస్యలు పరిష్కారం అయ్యేసరికి చాలా సమయం పడుతుంది, కొన్నిసార్లు జరగలేని అనర్థాలు జరుగుతున్నాయి. శారదా శ్రీధర్ల కడుపున పుట్టినందుకు నువ్వు చాలా బాగా ఆలోచించావు.
1: మీ అభిమానానికి ధన్యవాదాలు మామయ్య.
3: శ్రీధర్, ఇంతవరకు వచ్చాక మా చెల్లాయి కూడా అభ్యంతరం చెప్పదని నా నమ్మకం. జీవితంలో తొలిసారి మా శారదమ్మకు ఆర్డర్ వేసే అవకాశం వచ్చింది. తండ్రి కొడుకులు ఇద్దరు అర్జీ పెట్టుకుని అర్థించండి. మీ అప్లికేషను తప్పకుండా తాను అప్రూవల్ చేస్తుంది. అమ్మా నువ్వు సరేనను, కాబోయే కోడలు అదే మా అమ్మాయి సరళంగానే సంసారం చేస్తుంది, మీ కుటుంబ గౌరవం పెంచుతుంది, అంతా శుభమే జరుగుతుంది.
2: అన్నయ్య గారు, మీ అభిమానానికి ఆత్మీయతకు కృతజ్ఞతలు. సరే, మీ అందరి ఆకాంక్షలు నెరవేరాలని నేను వాసు నిర్ణయాన్ని అంగీకరిస్తున్నాను.
5: ఎంతైనా అన్నయ్యకే ఓటు వేశావు, వీడు సామాన్యుడు కాదు.
1: థ్యాంక్ యూ అమ్మా, ఉన్న ఫలంగా వచ్చినందుకు మంచి ఫలితం దక్కింది.
5: వాసు, ఏ తల్లిదండ్రులైనా కీడించి మేలించుతారు, ఆ సత్యం తరతరాలుగా నిలుస్తుంది.
3: వాసు.
1: మామయ్య,
3: సరళ నాన్నగారి నెంబరు మీ నాన్నకివ్వు. పెళ్లి చూపులకి ఎప్పుడు వచ్చేది మీ అమ్మా నాన్నలు వాళ్ళకి చెప్తారు.
1: అలాగే మామ.

0: సరే ఇక నేను వెళ్ళొస్తాను. అమ్మ శారదా, నాకు ఈరోజు కమ్మటి కాఫీ లేనట్టేనా?
1: అయ్యయ్యో ఉండండి అన్నయ్య గారు, ఈ శుభ సమయంలో చక్కని పాయసం చేసి తీసుకొస్తాను.
2: చూసారా రాఘవ, మీ చెల్లెలు అనురాగం అంతేలే, మరి అన్నా చెల్లెలు కదా, చివరికి మీ ఇద్దరి నిర్ణయమే ఫైనల్. మేమంతా ప్రేక్షకులమే.
0: ఓరి అమాయకుడా, ప్రేక్షకుల ఆదరణ లేకపోతే ప్రదర్శించే వాళ్ళకి బలం ఎక్కడదిరా.

0: మీరింతవరకు అనివార్యం నాటకం విన్నారు. రచన శ్రీ బివి అప్పారావు, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సహకారం శ్రీ కె రమేష్ బాబు. ఇందులోని పాత్రలు పాత్రదారులు భాస్కరం శ్రీ కె శివరాం ప్రసాద్, వాణి శ్రీమతి కె రాజేశ్వరి, శ్రీధర్ తండ్రి నారాయణరావు, శ్రీ కె శేషగిరిరావు, శ్రీధర్ శ్రీ పి శివప్రసాద్, శారద శ్రీమతి కొల్లూరు సుభద్రాదేవి, రాఘవ శ్రీ ఎస్ శంకర్రావు, వాసు శ్రీ టి దిలీప్ కుమార్ రెడ్డి, శాంతి శ్రీమతి డి శ్రీదేవి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఫిల్మ్ గీతాలు వింటారు. ముందుగా జగడం చిత్రానికి రంజిత్ పాడిన పాట, రచన చంద్రబోస్.

0: చెప్పేది అర్థమేంటి చెప్పరా?
1: అరే భాయ్ స్ట్రేట్ గానే చెప్తా ఇనుకో.
2: సత్యం పలికే హరిచంద్రులం, సత్యం పలికే హరిచంద్రులం, అవసరానికో అబద్ధం. నిత్యం నమాజు పూజలు చేస్తాం, రోజు తన్నుకు చేస్తాం.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం,
0: నినదిద్దాం.
2: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
3: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
2: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
3: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
2: ఆకాశవాణి
3: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: అది హంసధ్వని.
1: ఇది హింసధ్వని.
0: ఈ రెండింటిలో మీరెటువైపు?
1: అహింసా పరమో ధర్మ అన్నారు పెద్దలు.
0: సర్వే జనా సుఖినో.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. గౌరవనీయ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి సమక్షంలో న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిర్వహిస్తున్న 2 రోజుల అంతర్జాతీయ సదస్సు పర్యావరణం మరియు వాతావరణ గతిశీలత యొక్క భవిష్యత్తు 2026 ముగింపు కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం సాయంత్రం 4 గంటలు దాటి 28 సెకండ్లు అయింది. ఈ పూట ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు మీడియం 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, ఇంకా డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై మా సాయంత్రం ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు మరి, నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై ఈనాటి మా సాయంకాలం ప్రసారాలు ప్రారంభం. సమయం 5 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు.

ఓబీసీ జనాభా గణనపై కేంద్ర ప్రభుత్వ ప్రధాన నిర్ణయాలు, ఓబీసీల తక్షణ బాధ్యతలు, భవిష్యత్ కార్యాచరణ అనే అంశంపై హైదరాబాద్లో జరిగిన జాతీయ ఓబీసీ సదస్సులో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సదస్సుకు ఏఐసీసీ సెక్రటరీ సచిత్ సావంత్, ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు, జాతీయ స్థాయిలోని వివిధ ఓబీసీ సంఘాల నాయకులు, మేధావులు, ప్రతినిధులు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఓబీసీ నేతలు హాజరయ్యారు. దళితుల భూముల విషయంలో కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం వారిని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, అలాంటి ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. దశాబ్దాలుగా భూములపై హక్కులు లేక ప్రభుత్వ ప్రయోజనాలకు దూరమైన దళితులు, పేద ప్రజలకు ప్రజాప్రభుత్వం అండగా నిలుస్తోందని అన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ పిలుపునిచ్చారు. నషాముక్త భారత్ లక్ష్యంతో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు వివిధ కార్యక్రమాల ద్వారా పాఠశాలలు, కళాశాలలు, యువతలో అవగాహన కల్పిస్తున్నారని తెలియజేశారు. రాష్టంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతులు కరెంట్, యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల కేంద్రంలో ఆయన ప్రసంగించారు. రైతుబంధు, రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఆరోపించారు. కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో తెలంగాణ రక్షణసేన నిర్వహిస్తున్న పాంచజన్య సంకల్ప సభలో ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత మాట్లాడుతున్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు హైదరాబాద్ నగరంలో వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం సెలవు దినం కావడంతో కడతపద్ మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో కడతప సహా ట్యాంక్బన్ పరిసర ప్రాంతాలు రద్దీగా మారాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేడ్ ఏఐఆర్ న్యూస్ HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో శశిరేఖ పరిణయం కథ యక్షగానం 1వ భాగం వినిపిస్తారు. శ్రీ ఎదురుగట్ల యాదగిరి బృందం వారు. శశిరేఖ పరిణయం కథ యక్షగానం 1వ భాగం విందాం.

పడి నన్ను సుభద్రాదేవుడరమ్మా, మా తల్లిదండ్రులు ఆదిజ వినుతుడనంగా మా అన్నయ్య శ్రీకృష్ణ పరమాత్ముడు బలరామదేవుడు సత్యకి వారి ముగ్గురికి ముగ్గురితోడో నేను జన్మించిన దానను. నా పేరు సుభద్రాదేవుడరమ్మా, ఆదిజ వినుతుడు. ఇంకా చెప్పుకుంటవే వసుదేవ.

0: మా మామయ్య మాణవరాజు.
1: మాణవరాజు.
0: మా అత్తమ్మ కుంతిదేవి.
1: కుంతిదేవి.
0: మహాసత్య స్త్రీల.
1: మరి నీ పేరు?
0: నా పేరు సుభద్రాది వెంటకచలి.
1: అవునా?
0: కానీ ఇక్కడ చెప్పుకుంటవే
1: చెప్పాలి కదా.

0: మా పెద బావ ధర్మశాధర్మరాజు, పిన బావ భీముడు, భీకారపరుడు.
1: అయితే ఇంకా చెప్పాలి కదా.
0: ఇంకా చెప్పటవే.
1: అవును.

0: ఓహచ్చలి.
1: ఏమిటమ్మా?
0: నటల సాదేవులు నా మరదులు.
1: మరి నీ భర్తాలుడు?
0: భర్తాలని పేరు చెప్పంటావా?
1: చెప్పాలి కదా.
0: అలాంటి మాట చెప్తారా చలి?
1: చెప్తేనే మంచిది కదా, మేము అందరూ ఉంటాం.
0: ఈ సభామటుకు వచ్చి అలాంటి భర్తాలని పేరు చెప్పిందంటే, సుభద్రాజీవి చెప్పిందంటే ఎంత
1: భర్త పేరు చెప్పవలసిందే, వీళ్ళందరూ వినవలసిందే.
0: అయితే ఒక కుమారుడు కూడా జన్మించుండు కదా, అభిమానుడు. నా కుమారుడు అభిమానుడు. కుమారుడు జన్మించినాక కూడా కుమారుడు పెద్దగా అయ్యిండు. మరి ఇప్పుడు భర్త పేరు చెప్పితే ఏమైతామంటావు?
1: అవును,
0: చెప్తేనే అందరికి తెలుస్తా అంటావా?
1: అందరికి తెలుస్తుంది కదా.
0: సరేనమ్మా, చెప్తాను.
1: చెప్పాలి.
0: అతి వర

0: లేని. కానీ ఇవాళ రోజున నేను ద్వారకా నగరం వెళ్లాలని చెప్పి చాలా కోరిక కలిగింది. లేకలేక నాకు ఒక కుమారుడు జన్మించుడు అభిమానుడు. మా అన్నయ్యకు బలరామదేవునికి కుమార్తె జన్మించింది శశిరేఖ. కాబట్టి ఆ శశిరేఖని చిన్నప్పుడే పుట్టిన 3 రోజులనే నేను కొంగొట్టుకున్నాను. అన్నయ్య, నీ కుమార్తెను నా కుమారునికి ఇస్తే లగ్నం చేసుకుంటాను. కానీ అమ్మా, నీకంటే మించినోళ్ళు ఎవరున్నారు? నాకెవరున్నారమ్మా? నీ కుమారునికే నా కుమార్తెనిచ్చి లగ్నం చేస్తా అని చెప్పి నా కొంగులో ఆ శశిరేఖ నేసిండు. కాబట్టి మరి నా కుమారుడు పెద్దగాయండు, పెరిగి పెద్దవాడాడు, అవయమిచ్చిండు. కాబట్టి మరి ఈ రోజున పోయి ఆ నేనే
1: విసారిస్తావా?
0: అవును, లగ్నం పెట్టుకుని వస్తాం అని చెప్పి వెళుతున్నాను.
1: మంచిదమ్మా.
0: సరే.

0: ప్రేమిత్రమా
1: స్వామి
0: లేను బలరహమ నామధేయుండను కాబట్టి అభయము సంగీతి వారి ద్వారా కపురి కేలి ఘటించుతున్నట కరువు తెంచితి కానీ నేను బలరాముండను తెలుసా నీకు
1: స్వామి మరి మీ తోడు అన్నదమ్ములు
0: అయితేను మా అనదుడు శ్రీకృష్ణుడు మా తల్లి దేవకి మా తండ్రి వసుదేవుడు నేను బలరాముడు సత్యకి కాబట్టి
1: ఇక్కడ సుభద్రాదేవి అక్కడ అన్నయ్య దగ్గరకు వచ్చి సభామండపంలోకి వచ్చి చేసుకుంటున్నట బలరామదేవుడు
0: ఏమంటుండు
1: అన్నయ్యా బలరామదేవా
0: చెల్లెలి చల్లగబడ్డ.

0: చెల్లెది
1: అహా
0: తెల్లగా వర్దిల్లు మీకల్ తెల్లగా వర్దిల్లు నీవిక నిండుగా దీవించే నీకు వెలది వనలిత్తు నీకు వేడుక తోడల్ చెల్లెలి.
1: అన్నయ్యా
0: నువ్వు వచ్చిన సంగతి ఏమో ఆ మాట ఏదో నాకు చిన్నగా వివరించాలి కదా.
1: నువ్వు వచ్చిన కారణం ఏంటో నాకు చెప్పమ్మా అంటావా?
0: అవునన్నయ్య.
1: అవునమ్మా.

0: ఆ తెల్లని ఏమిటి ఏమిటి అమ్మా?
1: శశిరేఖకు అభిమానుడికి లగ్నం ఇచ్చేతామని చెప్పి
0: అని
1: తలంపు తలుసుకొని నేను వచ్చాను అన్నాను.
0: నీ యొక్క కుమార్తెను అడుగుతున్నామని చెప్పి.
1: అవును.
0: ఆ శశిరేఖని నా కుమారులకు లగ్నం చేసుకున్నామని
1: లగ్నం తల
0: దగ్గరికి వచ్చి నేను అడుగుతున్నాను చెప్పి అన్నయ్య చెప్పి అడుగుతున్నావు.
1: అవునన్నయ్య.
0: తెల్లనికి ఒక సగతమ్మా
1: చెప్పండి.
0: ముదమాత్

0: మునిపేదరాలవు అయితే తిందామంటే మీకు తిండి లేదు, ఉందామంటే ఒక ఇల్లు లేదు, ఆభరణ సొమ్ములు లేవు మీకు, ఏమనీరలు జ్యోతులు కట్టి బండలకు పానుపు చేసి దోనలకు నీళ్లు తాగి మీ పానవులకు ఇద్దామంటే వ్యతిరేకనిస్తే ఎట్లా బ్రతికిస్తావు చెప్పు నాకు
1: అన్నన్నా. అట్లన్నకన్నా చిన్నత

0: అంటే ఆపల రామా, చిన్నతనములనే లగ్నం చేద్దామని అభిమానులకు శశిరేఖకు
1: అవును
0: లగ్నం చేద్దామని చెప్పి నేను తలంపు తలుచుకుని వచ్చానన్నయ్య.
1: లేదమ్మా, ఈ యొక్క పాండవులకు వెళ్ళి నేను ఆ దుర్యోధనాదులకు ఇస్తా అనుకున్నా, నేను అతలకే ఒప్పుకున్నా, కానీ నీకు నేను ఒప్పుకోలే కదా. దండేలా.

0: పెట్టెళ్ళే సొమ్ములున్నాయి, ఆభరణ సొమ్ములున్నాయి, నీకు ఏమి కావాలన్నా తీసుకుపోమా.
1: నీకు ఎలాంటి చెప్పులు కావాలన్నా తీసుకుపో, కానీ పిల్ల సంగతి మాత్రం తీయకు. నీకు శశిరేఖ నువ్వనంటావా?
0: అవునమ్మా.
1: అలాంటివి నువ్వు వాళ్ళకుంటే మంచిది కాదన్నా. అన్నా దండి అన్న.

0: అయ్యా.
1: ఏమిటి అమ్మా?
0: నీ తండ్రిని సిరలదు, పెట్టెల సొమ్ములదు, ఆభరణ సొమ్ములదు, ఏటికి ఏటి ఇచ్చిన వద్దు, పాడికి బరలు ఇచ్చిన వద్దు. నాకు
1: ఎంత మాట ఎంత మాట ఏమని చుట్టివమ్మా?
0: చెల్లెలిచ్చిన వద్దు, కానీ నీ కుమార్తెని నా కుమారునికి ఇస్తే లగ్నం చేసుకుంటాను. అంతే,
1: కానీ ఇంకొక సంగతి చెప్తా గ్రహించు.

0: ఆ యొక్క కూర్చునే పీటలున్నాయి, కుంకుమ కాయలున్నాయి, ఆభరణ సొమ్ములున్నాయి, ఆ సొమ్ములు తీసుకొని వెళ్ళము, కానీ నువ్వు వచ్చిరాని మాటలు మాట్లాడకు
1: అనయ్య. అలాంటిగా నాకు ఏమి నీ వస్తువులు ఏమవుతున్నా కానీ నీకు కుమార్తెనివ్వాలి,

0: ఏమంటే
1: తోడబుట్టిన దారను నాకు నీ పిల్లలిస్తేనే, నా కుమారుడికి పిల్లలిస్తేనే నేను లగ్నం చేసుకుంటాను, కానీ
0: ఏరే వాళ్ళకి తీసులేవు కాబట్టి నేను చెల్లెలు కాబట్టి నాకు ఇస్తున్నాను చెప్పంటారు.
1: అవునన్నయ్య.
0: చెల్లెలు హావిగా ఎల్లి

0: తెలియాలి.
1: ఏమన్నావు?
0: ఇక నీకు నీ కళ్ళలైన గాని నా కుమార్తెని శశిరేఖనైతే నీకు ఇవ్వనమ్మా నేను. అది అది నా మాట.
1: ఏవా
0: కళ్ళగాదు నీ దువ్వల్ల బురుత చెప్పు అంతేగాని నీకైతే పిల్లని ఇవ్వను. అంతే
1: ఇవ్వన్నయా?
0: ఇవ్వను.
1: ఆహా పరాత్మరా, ఏమి చేదునిగా తనను.

0: శశిరేఖా పరిణయం కథ యక్షగానం 1వ భాగం విన్నారు. వినిపించినవారు శ్రీ ఎదురుగట్ల యాదగిరి బృందంవారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
1: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
3: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి, లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
6: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
7: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో akashavani.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో. నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

చిత్రసీమలో ముందుగా కొండవీటి దొంగ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం విందాం. గీత రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చెప్పండి.
2: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
1: కానీ నేను ఎందుకు?
2: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
1: డిజిటల్ అరెస్ట్?
2: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
1: ఇంత డబ్బా?
2: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
3: హలో మమ్మా.
1: హాయ్.
4: ఆర్బీఐ అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: చిత్రసీమలో ఇప్పుడు వినబోతున్న పాట, నేటి సిద్ధార్థ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించింది. గీత రచన వేటూరి, సంగీతం లక్ష్మీకాంత్ ప్యారీలాల్.

0: అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది, అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
3: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
5: చిత్రసీమలో ఇప్పుడు మువ్వ గోపాలుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గీతం విందాం. గీత రచన వెన్నెలకంటి, సంగీతం కెవి మహదేవన్.

చిత్రసీమలో ఇంతవరకు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వ

పత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. ఈనాటి అంశం పంటలపై ఎల్నినో ప్రభావం. ఈ అంశాన్ని గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త వి రాములు గారు అందించే వివరాలుంటాయి. 7:15 ఇల్లువాకిలి కార్యక్రమంలో వర్షాకాలంలో పశుగ్రాసాల సాగు సమగ్ర నిర్వహణ గురించి రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ఈ రామకృష్ణ గారి ప్రసంగం ఉంటుంది. 9:08 2026 తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష వ్యాఖ్యానం విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది. 9:15 స్పాట్లైట్. 9:30 జాతీయ ప్రసంగ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. 10:00 జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ 2026 20వ ఎడిషన్ డైలీ హైలైట్స్ క్యాప్సూల్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

ఇక రేపటి ప్రసారాలలో భాగంగా ప్రభాత ప్రసారంలో 6:10 భావన కార్యక్రమంలో ఓర్పు గురించి శ్రీమతి కోట విజయ్ గారి లఘు ప్రసంగం ఉంటుంది. 6:15 భక్తరంజని కార్యక్రమంలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం ఇంకా శివస్తుతి ఉంటాయి. 6:35 పొలం పనులు, 7:00 మహబూబాబాద్ జిల్లా సమాచార లేఖ రచన శ్రీ ఎస్ పురుషోత్తం, 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో వరల్డ్ అల్జీమర్స్ డే సందర్భంగా కొన్ని విశేషాలు, ఇంకా ఇది మన చట్టం శీర్షికన మెడికల్ నెగ్లిజెన్స్ అనే అంశం గురించి ప్రముఖ న్యాయవాది డాక్టర్ దుంప శ్రీదేవి గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ సత్యరాజు వేణుమాధవ్ గారి గాత్రం, వాద్య సహకారం శ్రీ ఎస్వి వేణుగోపాల్ వైలిన్, శ్రీ వి కాళీప్రసాద్ మృదంగం. 9:00 తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష వ్యాఖ్యానం, రేపు సూర్యప్రభ వాహనంపై శ్రీవారు విహరిస్తారు. 10:03 ఇంగ్లీష్ టాక్స్ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ పీస్ డే సందర్భంగా జాగృతి గండ్రగారి ప్రత్యేక ప్రసంగం. 11:03 హిందీ పాఠం. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి వసుంధర కోంకలి గారి గాత్ర కచేరి. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం. 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకంలో మానస సంచరరే గోమతి సుమచంద్రి గారి కథానిక. 2:30 నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం. 5:03 జానపద సంగీత కార్యక్రమంలో శశిరేఖా పరిణయం కథ యక్షగానం 2వ భాగం వినిపిస్తారు శ్రీ ఎదురుగట్ల యాదగిరి బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 ఇల్లు వాకిలి. 7:45 వికసిత భారత్ ఆకాశవాణి అనంతపూర్ కేంద్ర సమర్పణలు. 8:00 తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష వ్యాఖ్యానం. 9:15 స్పాట్లైట్. 9:30 పబ్లిక్ స్పీక్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. 10:00 శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలు, ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది. ఇవి ఈ పూట రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 5:50 కావస్తోంది. మరికొద్దిసేపట్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు.

0: सरकार की प्राथमिकता है।
1: आज ही अपनी नजदीकी आंगनबाड़ी से जुड़िए, क्योंकि हमारी आंगनबाड़ी है हमारी जिम्मेदारी।
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. భూములపై ప్రజలకు ఉన్న హక్కులను స్పష్టంగా నమోదు చేయడం, భూహక్కులకు రక్షణ కల్పించడమే రాష్ట ప్రభుత్వ ఉద్దేశమని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి అపోహలకు తావులేదని అన్నారు. 2027లో నిర్వహించనున్న జనాభా లెక్కల్లో ఓబీసీలకు ప్రత్యేక కాలం ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్టంలో ప్రజాప్రభుత్వం సుమారు 22,000 కోట్ల రూపాయల వ్యయంతో రహదారులను నిర్మిస్తుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. రాష్టంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రైతులు కరెంట్, యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు విమర్శించారు. ఇక వార్తల వివరంగా, దళితులు తమ భూముల విషయంలో ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, ప్రజాప్రభుత్వం వారికి అండగా ఉంటుందని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. భూములపై ప్రజలకున్న హక్కులను స్పష్టంగా నమోదు చేయడం, భూ వివాదాలను పరిష్కరించడం, భూహక్కులకు రక్షణ కల్పించడమే ప్రజాప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. దళితుల భూముల విషయంలో కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం వారిని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, అలాంటి ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దశాబ్దాలుగా భూములపై హక్కులు లేక ప్రభుత్వ ప్రయోజనాలకు దూరమైన దళితులు, పేద ప్రజలకు ప్రజాప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. రీసర్వే ద్వారా భూముల వాస్తవ పరిస్థితులను గుర్తించి దళితులకు, గిరిజనులకు హక్కులు కల్పిస్తున్నామని చెప్పారు. 2027లో నిర్వహించనున్న జనాభా లెక్కల్లో ఓబీసీలకు ప్రత్యేక కాలం ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీసీల జనాభా ఎంతో ఉందా, శాస్త్రీయంగా లెక్కించినప్పుడే వారికి జనాభా ప్రాతిపదికన న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించే అవకాశం ఉంటుందని తెలిపారు. హైదరాబాద్లో ఈరోజు ఓబీసీ జనాభా గణనపై కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయాలు, ఓబీసీల తక్షణ బాధ్యతలు, భవిష్యత్ కార్యాచరణ అనే అంశంపై జరిగిన జాతీయ ఓబీసీ సదస్సులో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సదస్సుకు ఏఐసీసీ సెక్రటరీ సచిత్ సావంత్, ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు, జాతీయ స్థాయిలోని వివిధ ఓబీసీ సంఘాల నాయకులు, మేధావులు, ప్రజాప్రతినిధులు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఓబీసీ నేతలు హాజరయ్యారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని మంత్రి స్పష్టం చేశారు. అయితే బీసీలకు వారి జనాభా ప్రాతిపదికన న్యాయం జరిగే విషయంలో 50% రిజర్వేషన్ పరిమితి అడ్డంకిగా మారకూడదని అన్నారు. రాష్టంలో ప్రజాప్రభుత్వం సుమారు 22,000 కోట్ల రూపాయల వ్యయంతో రహదారులను నిర్మిస్తుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఈరోజు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వనపర్తి జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని మదనాపూర్ మండలంలో 6 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఊకచెట్టు వాగు వంతెనను రాష్ట పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, దేవరకద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం మదనాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ,
3: రాష్ట్రం మొత్తం 22,000 కోట్లు, మా సింతక్క డిపార్ట్మెంట్ 16,000 కోట్లు, ఇందులో ఇల్లు 5 లక్షల ఇల్లు ఇవ్వాలి.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురైడ్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్పడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. చేనేత రంగానికి, నేతన్నల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల చేనేత వస్త్ర వ్యాపార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, రైతు రుణమాఫీ తరహాలోనే నేతన్నల 49 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసి ఆదుకుంటామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ బకాయిలతో నేతన్నలు ఇబ్బందులు పడ్డారని, ప్రస్తుత ప్రభుత్వం 48 గంటల్లోనే 25 హెచ్పీ విద్యుత్ కనెక్షన్ల సమస్యను పరిష్కరించిందని పేర్కొన్నారు. పాలమూరు ప్రాంతానికి సాగునీరు అందించడమే లక్ష్యంగా పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేస్తున్నామని రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఉద్దండపూర్, కరివెన తదితర ప్రాజెక్టులను నిర్ణీత కాల వ్యవధిలోనే పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. ఈరోజు మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో హెచ్ఏఎం రోడ్లు, ముంచితల బ్రిడ్జ్ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డితో కలిసి కురుమూర్తి స్వామి దేవస్థానం ఘాట్ రోడ్డు పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు.

0: రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రైతులు కరెంటు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్లో పలువురు చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతు బంధు రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఒక మోస్తరు వర్షం కురిసింది. మధ్యాహ్నం ఒకసారిగా వాతావరణంలో మార్పు చోటు చేసుకుని ఆకాశం మేఘావృతమై వర్షం కురుస్తుండటంతో రహదారులు జలమయమయ్యాయి. సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటు అన్ని మండలాల్లోని గ్రామాల్లో వర్షం కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఈరోజు మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. సోన్ మండలం జాఫ్రాపూర్ గ్రామంలో కొబ్బరి చెట్టుపై పిడుగుపడటంతో చెట్టుకు మంటలు చెలరేగాయి. నిర్మల్ రూరల్ మండలం కోట్ల గ్రామంలో పిడుగుపాటుకు 6 గేదెలు మృతి చెందాయి. ఆసిఫాబాద్ జిల్లాలో గత వారం రోజులుగా ఎండ తీవ్రత పెరిగి ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో ఈరోజు జిల్లా వ్యాప్తంగా వర్షం కురిసింది. దీంతో కెరిమెరి మండలంలోని లక్మాపూర్, అనార్పల్లి వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీనితో ఆయా గ్రామాల్లోకి వెళ్లే ప్రజలు వాగులు దాటడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు కురిసిన వర్షాలతో రైతులు పత్తి పంటకు మేలు చేస్తుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దివ్యాంగుల వైకల్య నిర్ధారణ పరీక్షలకు సంబంధించి సదరం శిబిరాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21వ తేదీన ఆర్తో, కంటిచూపు, 23వ తేదీన వినికిడి జనరల్, 24వ తేదీన వినికిడి, 28న కంటిచూపు, 29న మానసిక, అక్టోబర్ 1వ తేదీన ఆర్తో, 3వ తేదీన మానసిక, 5, 6 తేదీల్లో ఆర్తో, 8, 15, 22, 26 తేదీల్లో కంటిచూపుకు సంబంధించి నిర్ధారణ పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. రాష్టంలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులకు బీఆర్ఎస్దే బాధ్యత అని నాగర్ కర్నూలు డీసీసీ అధ్యకుడు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. నాగర్ కర్నూలులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తల ముగించి ముందు విశేషాలు మరొకసారి. భూములపై ప్రజలకు ఉన్న హక్కులను స్పష్టంగా నమోదు చేయడం, భూహక్కులను రక్షణ కల్పించడమే రాష్ట ప్రభుత్వ ఉద్దేశమని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి అపోహలకు తావులేదని అన్నారు. 2027లో నిర్వహించనున్న జనాభా లెక్కల్లో ఓబీసీలకు ప్రత్యేక కాలం ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం సుమారు 22,000 కోట్ల రూపాయల వ్యయంతో రహదారులను నిర్మిస్తుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రైతులు కరెంట్ యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు విమర్శించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: నేను ఇక్కడే ఉన్నా.
2: నీకోసం కాదు, దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
1: బుర్రని చార్జ్ చేయి.
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
1: చూసావా?
2: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
3: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
1: బుర్రని వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
2: అంటే మోసాలకి చెప్పే బై బై.
3: ఆర్బీఐ అంటుంది
4: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
5: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. దిల్ల్యాం పర్యావరణ సమ్మేళనస్య సమాపన సత్రం అలంకురవతి రాష్ట్రపతిః ద్రౌపదీ ముర్ముః ప్రావోచత్ యత్ సద్యో జాతః ప్రాకృతిక ఆపదః సుదృఢ జల వాయు కార్యాచరణాయ అస్మాన్ ప్రేరయంతి. దేశే యువవర్గేభ్యః మాదక ద్రవ్య ముక్తయే రాష్ట్రీయ సంకల్ప సమారోహః ఆయోజ్యతే. సౌదీ అరబే హౌసి ఆక్రమణైః యుద్ధ స్థితిః సంజాతా. అపి చ క్రీడా వార్తాసు. మహిళా క్రికెట్ దళం బాంగ్లాదేశ దళం పరాభూయ ఏషియన్ గేమ్స్ క్రీడాయాః చరమే సోపానే ప్రవిష్టవత్. अथ वार्ताः विशदीकृत्य. राष्ट्रपतिः पदासीना द्रौपदी मुर्मुः उक्तवती यत् सद्य एव जातैः बहुभिः प्राकृतिकापद्भिः स्पष्टं जातं यत् जलवायुपरिवर्तनानां प्रभावान् न्यूनीकर्तुं सुदृढा

జల్సా చిత్రం నుంచి పాట విన్నారు. ఆకాశవాణి. ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో వ్యవసాయ సూచనలు.

నమస్కారం అండి. ఇప్పుడు మన రాష్ట్రంలో ముఖ్యంగా ఈ ఎల్నినో ప్రభావం అని గత ఏప్రిల్ మే మాసం నుంచి కూడా ప్రభుత్వ పరంగా కానీ వ్యవసాయ శాఖ తరపున కానీ అలాగే వ్యవసాయ విశ్వవిద్యాలయం తరపు నుంచి కానీ రైతులకు ముందస్తు సమాచారం తెలియజేస్తున్నాము. ఈ ఎల్నినో ప్రభావం అంటే మనకు పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల సముద్ర ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగటం వల్ల మామూలుగా మనకు సాధారణంగా వచ్చే ఈ ఋతుపవనాల యొక్క గమనం మార్చుకొని కొన్ని ప్రదేశాల్లో అధిక వర్షపాతం, మరికొన్ని ప్రదేశాల్లో తక్కువ లోటు వర్షపాతం కురవటం వల్ల బెట్ట పరిస్థితులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి. దీన్నే మనము ఈ ప్రపంచ వాతావరణ సంస్థ ద్వారా కానీ లేదా మన భారతదేశం వాతావరణ సంస్థ ద్వారా కానీ ముందస్తుగా మనం సమాచారం సేకరించి ప్రభుత్వ పరంగా రైతులకు అందరికీ కూడా

సంబంధి నుంచే మనము ఈ సమాచారాన్ని చేరవేసి తదనుగుణంగా వాళ్ళ యొక్క పంటల ప్రణాళికను నీటి లభ్యతను బట్టి ఆలోచించుకోవాలని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనకు దాదాపు మనకు ఈ వర్షాకాలం ప్రారంభమై 4 మాసాలు కూడా గడిచిపోవస్తుంది. మరి ఇప్పటి వరకు మనము ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో కురిసిన వర్షాపాతాన్ని కనుక మనం గమనించినట్లయితే మనకు జూన్ మాసం నుండి ఇప్పుడు ఈ సెప్టెంబర్ మాసం వరకు రావాల్సిన వర్షపాతం దాదాపు 600 మిల్లీమీటర్లకు గాను కేవలం 480 మిల్లీమీటర్ మాత్రమే ఇప్పటి వరకు కురిసింది. అది కూడా ఒక 46 నుంచి 48 వర్ష రోజులనే. మరి ఈ వర్షపాతం లోటు దాదాపు మనకు ఒక 20% వర్షపాతం లోటు గమనించడం జరిగింది. అట్లానే మనకు దాదాపు ఉన్న ఈ 33 జిల్లాల్లో కూడా దాదాపు 18 జిల్లాల్లో ఇప్పటి వరకు కూడా మనకు సగటు వర్షపాతం నమోదు కాలేదు. దాంతోపాటు మనకు ఎక్కడైతే ఈ చెరువులు కానీ కుంటలు కానీ బావులలో కానీ ఇప్పటి వరకు కూడా ఈ భూగర్భ జలాలు వృద్ధి చెంది మంచి నీటి లభ్యత కూడా లేకుండా ఉంది. మరి గోదావరి మరియు కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో కూడా తక్కువ వర్షపాతం కురవటం వల్ల ఇప్పటి వరకు మనకు జలాశయాలకు కూడా తగినంత నీరు వచ్చి చేరట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వ పరంగా కూడా మనము మొదటి నుంచే కూడా వరి ఏరియాను కొద్దిగా తగ్గించుకొని మనకు ఇతరత్రా తక్కువ నీటితో పండే నూనె గింజ పంటలు కానీ చిరుధాన్యాలు కానీ పప్పుదినుసు పంటలు కానీ పండించుకోవాలని మనం రైతులకు ప్రణాళికబద్ధంగా మొదటి నుంచి కూడా మనం చెప్తున్నాము. తదనుగుణంగానే కొన్ని ప్రాంతాలలో ఎక్కువ మొత్తంలో ఈసారి మనం గమనించినట్లయితే పత్తి పంట ఎక్కువ విస్తీర్ణంలో దాదాపు 1 లక్ష ఎకరాలు కూడా ఎక్కువ ముందు సంవత్సరాల కన్నా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసినారు. అలాగనే పప్పుదినుసు పంటలు కూడా మనకు దాదాపు 5 లక్షల ఎకరాల కన్నా ఎక్కువ సాగు కాదు. మనకు గత సంవత్సరం యొక్క సగటు సరాసరి చూసుకున్నట్టే కానీ ఈ సంవత్సరం దాదాపు మనకు 7 లక్షల ఎకరాల వరకు ఈ పప్పుదినుసుల పంటల సాగు చేరింది. మరి అలానే మనకు వరి పంటకు మనం కొంత తగ్గించుకోవాలని రైతులకు ఇప్పటివరకు చెప్పినప్పటికీ మనకు దాదాపు మనకు 65 లక్షల ఎకరాలకు గాను ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం ప్రకారం దాదాపు 56 లక్షల ఎకరాల వరకు కూడా వరి పంట నాటడం జరగడం చూస్తున్నాము. మరి ఇప్పుడు గత 10-15 రోజుల నుంచి కూడా మనకు ఈ ఆగస్టు మాసం చివరి వారం నుంచి కూడా మనకు బెట్ట పరిస్థితులు వర్షాభావ పరిస్థితులు నెలకొని రైతులు ముఖ్యంగా మనకు ఈ బావుల కింద వరి సాగు చేసిన వాళ్ళు కూడా నీటి లభ్యత లేక చాలా మట్టుకు మనకు ఈ వేసిన పొలాలు కూడా మనకు నీటి కొరతకు గురవుతున్నాయి. మరి అలానే మనకు మొక్కజొన్న కానీ పత్తి కానీ ఇతరత్ర చిరుధాన్య పంటలు కూడా మనకు ఇప్పుడు మంచిగా పెరిగి ఏపుగా ఉన్నాయి కానీ నీటి తేమ సరిగ్గా భూమిలో లేక ఇప్పుడు అవి మనకు పూత పింద దశలకు వస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితులలో రైతులు ఏ విధంగా ఈ ఉన్న నీటిని సద్వినియోగం చేసుకొని ఇప్పుడు వచ్చే ఈ సెప్టెంబర్ మాసంలో కూడా మనకు ఉన్న సమాచారం ప్రకారము పెద్దగా ఎక్కువ వర్షాలు వచ్చే అవకాశం కూడా చాలా తక్కువగానే అంచనాలు మనకు కనపడుతున్నాయి. కాబట్టి మరి రైతు సోదరులందరూ కూడా మొదటగా ఇప్పుడు ఈ ఉన్న పంటలను కాపాడుకోవడానికి ఎక్కడైతే మనకు వరి పంటలు వేసి బోర్ బావుల కింద సాగు చేస్తున్నారో అక్కడ మనకు ఎప్పుడు కూడా పొలంలో నీరు నిలగట్టకుండా మనకు ఒకసారి నీటిని కనుక పొలంలో వదిలిన తర్వాత ఆ నీరు మొత్తము భూమిలోనికి ఇంకిన తర్వాతనే తదుపరి మళ్ళీ నీటిని అందించినట్లయితే కొంతవరకు మనకు నీటిని ఆదా చేసుకొని ఉన్న పంటలను సంరక్షించుకునే అవకాశం ఉంటుంది. మరి అలానే మనకు ఈ మధ్యలో మనకు వరి పంటలో తక్కువ నీటితో పండించే స్వల్పకాలిక రకాలను వేసుకోమని చెప్పాము. అలానే మనకు ఈ గవర్నమెంట్ పరంగా కూడా మనకు ఈ సన్న రకాలకు కొంచెము ప్రభుత్వ పరంగా మద్దతు ధర ఉంది కాబట్టి ప్రభుత్వం సిఫారసు చేసిన ఈ 7 రకాల సన్న రకాలనే తక్కువ కాల పరిమితి ఉన్నాయి వేసుకొని మనకు ఆరుతడిగా కూడా వరి పంట పండించుకోవచ్చు. అంటే ఎప్పుడు కూడా నిలగట్టకుండా మనకు ఈ ఆరుతడి వ్యవసాయ నీటి సాగు పద్ధతి గురించి మనం మా వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున ఉన్న కేవీకీల కానీ డాట్ సెంటర్ల ద్వారా కూడా మనకు రైతులందరికీ కూడా ప్రదర్శన క్షేత్రాల్లో చూపడం జరిగింది. ఒక 6 అంగుళాల ప్లాస్టిక్ పైపును ఒక 40 సెంటీమీటర్ల లోతుల్లో మనం సగం వరకు భూమిలో రంధ్రాలు చేసి దాన్ని ఉంచిన తర్వాత ఆ పైపులో మనకు భూమిలో ఎన్ని నీళ్ళు ఉంటే ఏ లెవెల్ వరకు ఉంటే ఆ లెవెల్ వరకు ఈ పైపులో కూడా మనకు నీళ్ళు కనపడతాయి. కాబట్టి ఈ నీటిని మనం గమనించుకుంటూ ఎప్పుడైతే భూమి లోపలి పొరలకు కనుక నీళ్ళు పోయినప్పుడు మాత్రమే తిరిగి మనం ఒక వరి పంటకు నీళ్ళు అందించినట్టయితే తక్కువ నీటితోనే వరి పండించే అవకాశం ఉంటుంది. అలానే మనకు భూమిలో ఉన్న తేమను కూడా సంరక్షించుకోవడానికి ఎక్కువ మొత్తంలో మనము గుంటక కానీ తర్వాత అంతర్కృషి చేయడము కలుపు మొక్కలను నివారించడము ఎందుకంటే కలుపు మొక్కలు కూడా మనకు తేమ కొరకు పంట మొక్కలతో పోటీ పడతాయి. కాబట్టి తదనుగుణంగా మనము ఎప్పటికప్పుడు కలుపు నివారించినట్లయితే ఉన్న తేమను సంరక్షించి పంటలకు మనం అందించే అవకాశం ఉంటుంది. మరి ఎక్కడైతే మనకు కొద్దిగా బావుల కింద కానీ లేకపోతే పాము పాట్స్లో కానీ కొద్దిగా నీటిలో

లభ్యత ఉన్నట్టయితే మనకు సాంప్రదాయ నీటి పద్ధతులు కాకుండా సూక్ష్మ నీటి పద్ధతులు, అంటే బిందు సేద్యం కానీ తుంపర సేద్యం ద్వారా ఈ ఉన్న నీటిని మనము వినియోగించుకున్నట్లయితే ఎక్కువ విస్తీర్ణానికి ఏ ఉన్న నీటిని అందించే అవకాశం ఉంటుంది. అలాగే నీటి యొక్క వినియోగ సామర్థ్యం కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది.

0: ఉన్న ఈ బెట్ట పరిస్థితుల్లో లేకపోతే వర్షభ పరిస్థితులలో సమర్థవంతమైన ఈ నీటి యాజమాన్యం చేసుకొని తేమను సంరక్షించుకొని ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించుకున్నట్లయితే పంటలను కాపాడుకొని దాదాపు మనకు ఉన్న ఈ పంటలను మనకు కనీసం నవంబర్ వరకన్నా మనం కాపాడుకున్నట్లయితే ఖరీఫ్ కాలంలో మనం వేసిన పంటలను కొంత దిగుబడి సాధించుకునే అవకాశం ఉంటుంది.
1: రైతు సోదరులకు ఒక గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ నెల 24వ తేదీ గురువారం సాయంత్రం 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో మిరప పంటలో సమగ్ర సస్య రక్షణ అనే అంశం గురించి కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీమతి ఏ రాములమ్మ గారు పాల్గొని రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలు ఇస్తారు. రైతు సోదరులు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2324-0852, 2324-0853, ఎస్టీడీ కోడ్ 040. గుర్తుంచుకోండి, ఈ నెల 24వ తేదీ గురువారం సాయంత్రం 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. ఫోన్ నెంబర్లు 2324-0852, 2324-0853, ఎస్టీడీ కోడ్ 040.

వ్యవసాయ సూచనలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడొక సినీ గీతం. ఫిదా చిత్రం కోసం మధుప్రియ రామ్కి ఆలపించిన గీతం విందాం. గీత రచన సుద్దాల అశోక్ తేజ, సంగీతం శక్తికాంత్ కార్తీక్.

0: ఫిదా చిత్రం నుంచి పాట విన్నారు. ఆకాశవాణి సమయం 7:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి పటిష్టమైన చర్యలు అవసరమని ఇటీవల కాలంలో సంభవించిన అనేక ప్రకృతి వైపరీత్యాలు స్పష్టం చేశాయని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ మంగళవారం రోజు న్యూఢిల్లీలో 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ 2026ను ప్రారంభిస్తారు. న్యాయమంత్రిత్వ శాఖ రేపు గోవాలో సమగ్ర న్యాయ సహాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకం కింద ఒక వర్క్షాప్ను నిర్వహించనుంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల 2వ సెమీఫైనల్లో మహిళల క్రికెట్లో భారత్ బంగ్లాదేశ్పై 114 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి పటిష్టమైన చర్యలు అవసరమని ఇటీవల కాలంలో సంభవించిన అనేక ప్రకృతి వైపరీత్యాలు స్పష్టం చేశాయని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ సాయంత్రం న్యూఢిల్లీలో జరిగిన వాతావరణ మార్పులపై భవిష్యత్ కార్యాచరణ అంతర్జాతీయ ముగింపు సదస్సులో రాష్టపతి పాల్గొని ప్రసంగించారు. వాతావరణ మార్పుల సమస్య చాలా తీవ్రంగా మారిందని ప్రపంచ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారని రాష్టపతి అన్నారు. ఈ సమస్యను నివారించడానికి పరిష్కరించడానికి స్థానిక ప్రాంతీయ ప్రపంచ స్థాయిల్లో భాగస్వాముల మధ్య చురుకైన సహకారాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వాతావరణ మార్పులు మానవ మనుగడలోని వివిధ దశల్లో అసమతుల్యతలకు కలిగిస్తున్నాయని విషయం తెలిసిందని రాష్టపతి పేర్కొన్నారు.
2: हाल के समय में हुई अनेक प्राकृतिक आपदाओं ने यह स्पष्ट किया है कि क्लाइमेट इम्पैक्ट्स को कम करने के लिए सशक्त क्लाइमेट एक्शन करना आवश्यक है. विश्व का वैज्ञानिक समुदाय चेतावनी दे रहे हैं कि क्लाइमेट रिस्क बहुत गंभीर हो चुका है.
1: जीव वैविध्य नष्ट, नीति कोरता, भूक्षयम వంటివి ఈ అసమతుల్యతలకు ఉదాహరణలని ముర్ము చెప్పారు. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లోని స్థానిక ప్రజలకు ఫామ్ పంప్స్ ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు.
2: క్లైమేట్ చేంజ్ మానవ అస్తిత్వకి అనేక స్థరపర్ అసంతులన పైదా కర్తా హై. బయోడైవర్సిటీ లాస్, వాటర్ స్ట్రెస్ ఔర్ ల్యాండ్ డిగ్రేడేషన్ ఇస్సే గెహరాయి సే జుడే హై. వాటర్ స్ట్రెస్ వాలే క్షేత్రో మే ఫార్మ్ పంప్స్ స్థానీయ సముదాయ కే లియే అత్యంత ఉపయోగీ.

0: सिद्ध हो सकते हैं। ये ना केवल वर्षा जल को खेतों में रखने के लिए अपितु सिंचाई के लिए समय पर जल उपलब्ध कराते हैं।
1: పర్యావరణ సంబంధిత న్యాయపరమైన విషయాల్లో జాతీయ హరిత ట్రిబ్యునల్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఈ ట్రిబ్యునల్ అత్యధిక సంఖ్యలో వివాదాలను వేగంగా పరిష్కరించిందని, దేశంలోని నదులు గాలి నాణ్యత వ్యర్థాల నిర్వహణకు సంబంధించి ఈ ట్రిబ్యునల్ ఒక సమర్థవంతమైన నిబంధనలు కూడా రూపొందించిందని ముర్ము తెలియజేశారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ మంగళవారం రోజు న్యూఢిల్లీలో 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ 2026ను ప్రారంభిస్తారు. 5 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో నెదర్లాండ్స్, జర్మనీ భాగస్వామ్య దేశాలుగా పాల్గొంటాయని, 14 రాష్ట్రాలు భాగస్వామ్య రాష్ట్రాలుగా పాల్గొంటాయని, 6 కేంద్ర మంత్రిత్వ శాఖలను పాల్గొనడానికి ఆహ్వానించినట్లు జలశక్తి మంత్రిత్వ శాఖ ఈరోజు తెలియజేసింది. ఈ నెల 22వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరిగే 4 రోజుల పాటు జరిగే ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో సుస్థిర వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ కోసం వినూత్న సాంకేతికతలు, ఉత్పత్తులు, పరిష్కారాలపై చర్చిస్తారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. న్యాయ మంత్రిత్వ శాఖ రేపు గోవాలో సమగ్ర న్యాయ సహాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకం కింద ఒక వర్క్షాప్ను నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా సాంకేతికత ఆధారిత న్యాయ సేవలు, న్యాయ అవగాహన కార్యక్రమాల ద్వారా న్యాయ వ్యవస్థ బలోపేతంపై చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ వర్క్షాప్ను నిర్వహిస్తున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ వర్క్షాప్లో పాల్గొంటారు. గోవా రాష్ట గవర్నర్ పుసపాటి అశోక్ గజపతిరాజు ముఖ్య అతిథిగా హాజరవుతారు. అందరికీ అందుబాటులో సమ్మిళితంగా న్యాయం అందించేందుకు కృషి చేస్తున్న కేంద్ర రాష్ట ప్రభుత్వాలు, కామన్ సర్వీసెస్ సెంటర్లు, సీఎస్సీలు, గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ, రాష్టంలోని న్యాయ సంస్థలు, ఇతర భాగస్వామ్య ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. కేంద్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య జపాన్లో ప్రవాస భారతీయులు నిర్వహించిన ప్రత్యేక సండే సోన్ సైకిల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల సందర్భంగా దేశ క్రీడాకారులకు మద్దతు ఇస్తున్నందుకు జపాన్లోని ప్రవాస భారతీయులను మాండవ్య ఒక ప్రకటనలో ప్రశంసించారు. భారత బృందాన్ని ప్రోత్సహించడంలో వారి పాత్రను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత ప్రజలకు ఎక్కడ అవసరం ఉన్నా వారికి అండగా నిలబడటానికి ప్రవాస భారతీయులు ఎల్లప్పుడూ ఉంటారని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. పంజాబ్లో భారతీయ జనతాపార్టీ చేపట్టిన నషాముక్త పంజాబ్ యాత్ర 3వ దశను కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈరోజు ఫాజల్కిలోని సదాకి సరిహద్దు నుండి ప్రారంభించారు. రాష్ట బీజేపీ అధ్యకుడు కేవల్ సింగ్ దిలాస్, ఇతర పార్టీ నాయకులతో కలిసి కేంద్ర మంత్రి అసఫాల యుద్ద స్మారక చిహ్నం వద్ద 1971 ఇండోపాక్ యుద్ద అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రచారంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్ఓడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అమెరికాలోని న్యూయార్క్లో జరగనున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ యుఎన్జీఏ 81వ సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నాయకత్వం వహించనున్నారు. ఈ నెల 26వ తేదీన జరగనున్న ఈ సమావేశంలో జయశంకర్ ప్రసంగిస్తారు. ఈ పర్యటనలో భాగంగా జయశంకర్ వివిధ ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటారు. ఉత్తరప్రదేశ్లోని మీరుట్లో ఈరోజు భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్ ఏరోబేటిక్ బృందం ప్రదర్శించిన వాయు విన్యాసాన్ని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ వీక్షించారు. ఈ ప్రదర్శనలో భారత వైమానిక దళ బృందం ఆకాశంలోకి దూసుకెళ్లి తమ అద్భుతమైన ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. 2 రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనను వీక్షించేందుకు విద్యార్థులు, నేషనల్ క్యాడర్ క్రాప్స్ ఎన్సీసీ క్యాడెట్లు, నేషనల్ సర్వీసెస్ స్కీమ్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో సహా 100,000 మందికి పైగా తరలివచ్చారని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ కార్యక్రమం క్రమశిక్షణ, సమిష్టి కృషి, వృత్తి నైపుణ్యాల అద్భుత సమ్మేళనంగా, అలాగే భారత వైమానిక దళం ఘనమైన సామర్థ్యాలను నిదర్శనంగా సామాజిక మాధ్యమ పోస్టులో సంజయ్ సేత్ అభివర్ణించారు. మత్స్య పరిశ్రమ అభివృద్దిపై మత్స్యశాఖ రేపు కోల్కతాలో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశానికి కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సహా అధ్యక్షత వహిస్తారు. పశ్చిమ బెంగాల్లో ఇంకా వినియోగించని అపారమైన మత్స్య సంపద సామర్థ్యానికి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ సమావేశంలో పశ్చిమ బెంగాల్లోని వివిధ పథకాలు, కార్యక్రమాల పురోగతి, భవిష్యత్ అభివృద్దికి అవసరమైన కీలక అంశాలపై చర్చిస్తారని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. జపాన్లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల 2వ సెమీఫైనల్లో మహిళల క్రికెట్లో బంగ్లాదేశ్ను భారత్ 114

0: పరుగుల తేడాతో ఓడించింది. షఫాలి వర్మ 49 బంతుల్లో తన తొలి టీ20లో సెంచరీ సాధించి అద్భుతమైన క్రీడా ప్రతిభను చాటారు. వైస్ కెప్టెన్ స్మృతి మందన 19 బంతుల్లో 37 పరుగులు చేయగా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 40 పరుగులు చేశారు. దీంతో 2026 ఆసియా క్రీడల స్వర్ణ పతకానికి భారత్ కేవలం ఒక విజయం దూరంలో నిలిచింది. ఇదిలా ఉండగా స్మృతి మందన న్యూజిలాండ్ దిగ్గజం సుజీ బెయిత్ సాధించిన 4,758 పరుగుల రికార్డును అధిగమించి మహిళల టీ20లలో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా నిలిచారు. షఫాలి వర్మ ఆసియా క్రీడల్లో సెంచరీ సాధించిన తొలి బ్యాటర్గా నిలిచారు. మంగళవారం జరిగే ఫైనల్ పోరులో భారత్ శ్రీలంకతో తలపడుతుంది. ఆసియా క్రీడల్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రజత పతకం సాధించిన ఎల్ వెనిల్ వల్ రివెన్ను రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. వల్ రివెన్ అద్భుతమైన ప్రదర్శన దేశానికి గర్వకారణమని రాష్టపతి సోషల్ మీడియా వేదికగా కొనియాడారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే మహిళల బృందం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రజత పతకం సాధించిన ఎల్ రెవిన్ వల్ రివెన్ విదర్శా కె వినోద్ సోనం ఉత్తమ్ మస్కర్ బృందాన్ని రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసించారు. ఈ ప్రశంసనీయమైన విజయం దేశానికి ఎంతో గర్వకారణమని రాష్టపతి అన్నారు. కఠిన శ్రమ సమిష్టి కృషితోనే ఈ ఫలితం సాధ్యమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వారి విజయం భవిష్యత్తులో అనేక మంది క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని మోదీ చెప్పారు. జపాన్లోని కకామిగహార వేదికగా జరిగిన హాకీ మఫుల్ ఏ మ్యాచ్లో భారత పురుషుల జట్టు ఇండోనేషియాపై 13-1 తేడాతో ఘన విజయం సాధించి ఆసియా క్రీడల ప్రస్థానాన్ని ప్రారంభించింది. దిల్ప్రీత్ సింగ్ 4 గోల్స్ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆకాశవాణి వార్తల ముగించే ముందు విశేషాలు మరొకసారి. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి పటిష్టమైన చర్యలు అవసరమని, ఇటీవల కాలంలో సంభవించిన అనేక ప్రకృతి వైపరీత్యాలు స్పష్టం చేశాయని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ మంగళవారం రోజు న్యూఢిల్లీలో 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ 2026ను ప్రారంభిస్తారు. న్యాయ మంత్రిత్వ శాఖ రేపు గోవాలో సమగ్ర న్యాయ సహాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకం కింద ఒక వర్క్షాప్ను నిర్వహించనుంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల 2 సెమీఫైనల్స్లో మహిళల క్రికెట్లో భారత్ బంగ్లాదేశ్పై 114 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో వర్షాకాలంలో పశుగ్రాస సాగు సమగ్ర నిర్వహణ ఈ అంశాన్ని గురించి రాజేంద్రనగర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ రామకృష్ణ గారి ప్రసంగం విందాం.
1: రైతు మిత్రులకు సోదరులకు నమస్కారం. నేను డాక్టర్ సిహెచ్ రామకృష్ణ, పివి నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయంలోని పశువైద్య కళాశాల రాజేంద్రనగర్లో సహాయక ఆచార్యుగా పనిచేస్తూ ఉన్నాను. వర్షాకాలంలో పశుగ్రాసాల సాగు, వాటి యొక్క యాజమాన్య పద్ధతుల గురించి మనం ఈరోజు చర్చించుకుందాం. సో ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే మన యొక్క భారతదేశము చూసుకున్నట్లయితే అత్యధిక పశు జనాభా కలిగిన దేశము, కానీ ఉన్న పశువులకు సరైన ఆహారం అందక దాదాపు 60-70% ఆహార కొరతతో, అంటే పశుగ్రాసం కొరతతో అవి బాధపడుతున్నవి. భారతదేశం పాల ఉత్పత్తిలో కానీ తర్వాత మొదటి స్థానంలో ఆక్రమించి ఉంది, కానీ పశుగ్రాసం యొక్క ఉత్పత్తిలో అంత మొదటి స్థానంలో లేదు. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. సో వీటన్నిటి గురించి ఈ యొక్క అంశంలో మనం విపులంగా చర్చించుకుందాం. పాల ఉత్పత్తికి పెంచే ఆవులు, గేదెలు నెమరు వేసే జీవులు. అయితే ఈ జంతువులు మొక్కలు, ఆకులు, కాండాలను జీర్ణం చేసుకునే శక్తిని కలిగి ఉంటాయి. వీటి సాధారణ ఆహారం పచ్చిమేత. ఇది దొరకని సమయాల్లో ఎండుమేత తింటాయి. మన భారతదేశంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే

వర్షాకాలంలో ఎక్కువగా పచ్చిమేత దొరుకుతుంది. వర్షాకాలం తర్వాత పశు గ్రాసాల దిగుబడి కానీ ఉత్పత్తి కానీ తగ్గి మరి వేరే అవకాశం లేక పశువులు అనేవి ఎండుగడ్డిని తింటాయి. మరి పచ్చిమేతలో వీటికి కావాల్సిన పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఎండుమేత కడుపు నింపడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇందులో ఎక్కువగా పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది ఎండుమేతలో. ఈ పశువుల జీర్ణక్రియకు సమానంగా జరుగుటకు ఈ పీచు పదార్థం కూడా అవసరము. కానీ పీచు పదార్థం తక్కువగా తిన్న పశువులు తరచూ అతిజీర్తికి లోనయ్యే అవకాశం కూడా ఉంటుంది. సాధారణంగా మేపు కొరకు బయటికి వదిలిన పశువుల మేత లభ్యతను బట్టి తమకు కావలసిన ఆహారాన్ని ఎంచుకుని తింటాయి. కానీ సాంద్ర పద్ధతిలో పశువులను పెంచినప్పుడు వాటి అవసరాలకు అనుగుణంగా మనం మేతను ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మనం ఖచ్చితంగా మన యొక్క పశువుల సంఖ్యను బట్టి మనము గడ్డి పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతి 4 నుంచి 5 పశువులకు దాదాపు 1 ఎకరంలో పచ్చి గడ్డి పెంచితేనే మనము వాటి యొక్క అవసరాలను తీర్చిన వాళ్ళం అవుతాం. అయితే మన భారతదేశం సంగతి చూసుకున్నట్లయితే మన భారతదేశంలో పశువుల యొక్క జనాభా అత్యధికంగా ఉన్నప్పటికీ వాటి యొక్క పాల దిగుబడి అంతంత మాత్రమే ఉంది. మరి పాల ఉత్పత్తిలో మరి భారతదేశం మొదటి స్థానం ఉంది. దీనికి కారణం చూసుకున్నట్లయితే పాల ఉత్పాదకత తక్కువ ఉంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే పచ్చిగడ్డి సంవత్సరం పొడవునా దొరకపోవడం. రెండోది ఇక్కడ భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ చూసుకున్నట్లయితే నాసిరకపు తక్కువ జన్యు స్వచ్ఛత గల పశువులు ఉండడం వల్ల మేలు జాతి పశువులు కాకుండా ఉండడం వల్ల మనకు ఈ యొక్క పాల ఉత్పాదకత అనేది తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క నాసిరకపు పశువులకు సమృద్ధిగా పశుగ్రాసాలు ఇచ్చినప్పుడు వాటి యొక్క ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది. కానీ రైతులకు అవగాహన లోపం వల్ల మేలు జాతి పశువులకు నాసిరపు పశువులకు ఒకే రకమైన పశుగ్రాసాలు ఇవ్వడం వల్ల మేలు జాతి పశువులు అధిక ఉత్పత్తిని సాధించలేకపోతున్నాయి. అంతేకాక మన రాష్ట్రంలో పచ్చిమేతల కొరత తీవ్రంగా ఉంది. రాష్ట్రంలోనే కాకుండా మన దేశం మొత్తంలో చూసుకున్నట్లయితే పచ్చిమేత 60-70% తీవ్రంగా కొరత ఉంది. మొత్తం సాగు భూమిలో దాదాపు 8% మాత్రమే పశుగ్రాసాల సాగుకు వినియోగించబడుతుంది. పశుగ్రాసాల సాగుగా ఉపయోగపడే చిరుధాన్యాల సాగు కూడా రోజు రోజు తగ్గిపోవడం వల్ల పశుగ్రాస కొరత అధికమవుతుంది. దీనికోసం ప్రతి రైతు తమ భూమిలో 1/10 వంతు మాత్రం కంపల్సరిగా 1/10 వంతు భూమిని పశుగ్రాసాల సాగుకు కేటాయించినట్లయితే ఈ కొరతను మనం దాదాపుగా అధిగమించిన వాళ్ళం అవుతాం. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎక్కువ మంది రైతులు తమకు ప్రధాన అవసరాలైనటువంటి వరి పప్పు దినుసుల సాగుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. పశుగ్రాస సాగుకు కొద్దిగా మొగ్గు చూపట్లేదు. అందువల్ల ఈ యొక్క పశుగ్రాస కొరత ఏర్పడిందని మనము భావించవచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే పశువులకు కేవలం ఎండుగడ్డి దానం ఇవ్వడం వల్ల వాటికి కావాల్సిన పోషక పదార్థాలు దొరకవు. పచ్చిమేతలో ఉండే విటమిన్లు ముఖ్యంగా విటమిన్ ఏ పశువుల పునరుత్పత్తి సామర్థ్యానికి తర్వాత సక్రమంగా ఎదగు రావడానికి పాల ఉత్పత్తిని పెంచడానికి తోడ్పడుతుంది. మరి పచ్చిమేత తినని పశువుల్లో ఈ లోపం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. తద్వారా ఉత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. పచ్చిమేతలో చూసుకున్నట్లయితే మనకు 2 రకాల ఉన్నాయి. ఒకటేమో కాయజాతి, రెండవది ధాన్యపు జాతి. వివిధ పచ్చిగడ్డి రకాలను ధాన్యపు జాతి పశుగ్రాసాలు అంటారు. చిరు ధాన్యపు జాతి మేతను పశువులకు ఎక్కువగాను కాయజాతి మేతను తక్కువగాను మేపాలి. ధాన్యపు జాతి పశుగ్రాసాల్లో చూసుకున్నట్లయితే ముఖ్యంగా జొన్న, సజ్జ, మొక్కజొన్న, ఓట్స్ ఇవి ధాన్యపు జాతి పశుగ్రాసాలుగా పరిగణించబడతాయి. మరి కాయజాతి మేత చూసుకున్నట్లయితే మనకు ఏవైతే చిక్కుడు కాయలు అంటే లెగ్యూమినస్ జాతి పశుగ్రాసాలు చూసుకున్నట్లయితే లూసన్, హెడ్జ్ లూసన్, బొబ్బర్లు లేదా అలచంద వీటన్నిటిని కాయజాతి పశుగ్రాసాలుగా మనము పరిగణించవచ్చు. అయితే ఈ యొక్క కాయజాతి తర్వాత ధాన్యపు జాతి పశువులను 1:2 మేపిన ఎడల ఈ పశువులకు సమీకృత ఆహారంగా ఉపయోగపడతాయి. మరియు ధాన్యపు రకపు మేతలు పశువులకు శక్తిని, కాయజాతి మేతలు పశువులకు మాంసకృతును అందిస్తాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ చిక్కుడు జాతి లేదా కాయజాతి యొక్క పశుగ్రాసాలను ఎక్కువ రైతులు మేపరు. కేవలం ఒకవేళ వాళ్లకు భూమి అందుబాటులో ఉన్నట్లయితే ఎక్కువగా గడ్డి జాతి లేదా కాయజాతి అంటే మొక్కజొన్న, జొన్న, సజ్జ, హైబ్రిడ్ నేపర్ ఇటువంటి పశుగ్రాసాలను పెంచుకొని మేపుతా ఉంటారు. ఎందుకంటే వాటి యొక్క దిగుబడి ఎక్కువగా ఉంటుందని. ఈ ధాన్యపు జాతి తీసుకున్నట్లయితే దిగుబడి తక్కువగా ఉంటుంది. కానీ మాంసకృతులు అనేవి అధికంగా ఉండడం వల్ల పశువు యొక్క శరీర అభివృద్ధికి తోడ్పడతాయి. అయితే సాధారణంగా చూసుకున్నట్లయితే రోజుకు ఆవు లేదా గేదెకు 30-45 కిలోల పచ్చిమేత అవసరం ఉంటుంది. అందువల్ల రైతులు పశుపోషణను చేపట్టడానికి ముందే పశుగ్రాసాల సాగును చేపట్టాలి. అయితే పశుగ్రాసం పశుగ్రాసం అని ఇప్పటిదాకా డిస్కస్ చేస్తున్నాం కదా, మరి మంచి పశుగ్రాసాల లక్షణం ఏ విధంగా ఉండాలయ్యా అంటే మరి ఆ పశుగ్రాసం రుచికరంగా ఉండాలి, ఎక్కువ మాంసకృతులను కలిగి ఉండాలి, తర్వాత తక్కువ కాలంలో కోతకు రావాలి, ఎక్కువ దిగుబడి ఇచ్చేటట్లు ఉండాలి, మరి నీటి ఎద్దడిని కూడా తక్కువ తట్టుకునేటట్టు ఉండాలి. ఈ విధమైన లక్షణాలు ఉంటే ఆ యొక్క పశుగ్రాసాన్ని
మంచి పశుగ్రాసంగా పరిగణించవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే పంట ఏ దశలో కోసినా కూడా రుచికరంగా ఉండాలి, ఎటువంటి విష

పదార్థాలు కూడా ఉండకూడదు. విష పదార్థాలు అంటే నాకు ఒకటే గుర్తొస్తుంది, ఎందుకంటే మన జొన్న, మన మాగి జొన్న కానీ లేకుంటే వర్షకాలపు జొన్నలో ముఖ్యంగా చూస్తున్నట్లయితే 30 రోజుల వరకు నాము వచ్చే అవకాశం ఉంటుంది. ఈ యొక్క పశుగ్రాసాన్ని తిన్న పశువులు చనిపోయే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి విష పదార్థాలు ఉండకూడదు అన్నట్టు ఏ పశుగ్రాసం తీసుకున్నట్లయితే. కాబట్టి ఈ యొక్క లక్షణాలు ఉన్న పశుగ్రాసాలను ఎంపిక చేసుకుని, అంటే మనకున్న పశువులను సంఖ్యను బట్టి ఇవన్నీ ఎంపిక చేసుకుని మనం ఈ యొక్క పశుగ్రాసాలను సాగు చేసుకున్నట్లయితే పశుగ్రాస కొరత లేకుండా మన యొక్క పశువులకు పచ్చిగడ్డి అధిక మోతాదులో అందించిన వాళ్ళం అవుతాము. అదేవిధంగా చూసుకున్నట్లయితే మన వర్షాకాలంలో మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కాలం అనేది అన్ని రకాల పంటలు సాగు చేయడానికి అనుకూలమైన కాలము ఈ పశుగ్రాసము. దీంట్లో పశుగ్రాసాలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే జొన్న, మొక్కజొన్న, సజ్జ, అలసంద, బర్సీమ్, ల్యూసన్ అనేవి ముఖ్యమైన పశుగ్రాసాలు. అదేవిధంగా చూసుకున్నట్లయితే గడ్డి జాతికి సంబంధించిన హైబ్రిడ్ నేపియర్ సజ్జ అంటారు, తర్వాత పారా గడ్డి, గిని గడ్డి, తర్వాత అంజాన్ గడ్డి, ఈ రకరకాలైన గడ్డి జాతులు అనేవి ఈ యొక్క వర్షాకాలంలో సాగు చేయడానికి అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎక్కువ విస్తీర్ణంలో మన తెలంగాణలో కానీ భారతదేశంలో ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే పశుగ్రాసం ఏదైతే ఉందో అది జొన్న. జొన్న అనేది పలు ఉపయోగాల కొరకు సాగు చేస్తారు. జొన్నలో కూడా గింజ రకానికి చెందిన జొన్న రకాలు ఉన్నవి, తర్వాత కేవలం పచ్చి గ్రాసానికి సంబంధించిన రకాలు ఉన్నవి. బోత్ అంటే గింజతో పాటు చొప్ప దిగుబడి ఇచ్చే రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఇథనాల్ కొరకు కూడా ఈ యొక్క జొన్నను స్వీట్ స్వర్గం అంటారు, తీపి జొన్న. ఈ తీపి జొన్న రకాలను కూడా ఈ మధ్య కాలంలో రైతులు సాగు చేసుకున్న అవకాశాలు ఉన్నాయి. తర్వాత జొన్నలో చూసుకున్నట్లయితే మనకు పలుకోతల జొన్న అంటే ఒకటి కంటే ఎక్కువ సార్లు కోతనిచ్చే జొన్న రకాలు కూడా ఉన్నాయి. దాంట్లో చూసుకున్నట్లయితే SHG 59.3, MP4, తర్వాత CoFS 29, CoFS 31, తర్వాత CSH 24 MF అనే జొన్న రకాలు అనేవి ఈ మధ్య కాలంలో చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఎక్కువ మంది ఈ యొక్క రకాలను సాగు చేస్తున్నారు. ఈ పశుగ్రాసపు జొన్న అనేది వివిధ రకాల పేర్లతో మార్కెటింగ్ అందుబాటులో ఉంది. తర్వాత ఈ యొక్క విత్తే కాలం వచ్చేసి మనకు జూన్ నుంచి జూలై ఆగస్టు వరకు కూడా విత్తుకోవచ్చు, ఆగస్టు ఎండింగ్ వరకు కూడా విత్తుకోవచ్చు. విత్తనం 1 కిలోకు 8 నుంచి 10 కిలోలు ఒక ఎకరానికి సరిపోతుంది జొన్నలో. మరి విత్తే విధానం చూసుకున్నట్లయితే విదజల్లే పద్ధతి ఒకటి ఉంది, తర్వాత చాలా పద్ధతి కూడా ఉంది. ముఖ్యంగా రైతులు ఎక్కువ దిగుబడి రావాలంటే విదజల్లే పద్ధతిని అవలంబిస్తా ఉన్నారు. మరి ఎరువులు నత్రజని, భాస్వరం, పొటాష్ చూసుకున్నట్లయితే 25:15:12 మనం ఈ యొక్క ఎరువులను వేసుకోవాలి. నత్రజని మాత్రం 2 దఫాలుగా వేసుకున్నట్లయితే అధిక దిగుబడి ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ జొన్నలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే 50% పూత దశలో మాత్రమే మనం ఈ వీటిని కోయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే 30 రోజుల కంటే ముందు కోసి పశువులకు మేపినట్లయితే దాంట్లో హైడ్రోజన్ సైనైడ్ అనే ఒక విష పదార్థం ఉండడం వల్ల పశువు చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి 50% పూత దశ అంటే దాదాపు 50 నుంచి 60 రోజుల మధ్యలో మనకు కోతకు వచ్చే అవకాశం ఉంటుంది. కోతల సంఖ్య వచ్చేసి మనకు 2 నుంచి 3 కోతలు. సో పచ్చిమేత దిగుబడి చూసుకున్నట్లయితే ఒక దాదాపు ఒక కోతకు వచ్చేసి 15 నుంచి 20 టన్నుల పచ్చిమేత వస్తుంది. తర్వాత కోత కొద్ది తక్కువ దిగుబడి వస్తుంది, ఎందుకంటే ఇది రటూన్ క్రాప్ అంటారు. రటూనింగ్ తర్వాత వచ్చే క్రాప్ ను రటూన్ క్రాప్ అంటారు. అది దాదాపు 10 టన్నుల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది జొన్న గురించి. జొన్న చాలా మొండి పంట అని కూడా అంటారు. కొద్దిగా నీటి ఎద్దతి ఉన్న ప్రాంతాల్లో కూడా ఇది బాగానే వస్తుంది. 4 నుంచి 5 టన్నులు అయితే మనకు ఈ యొక్క పశుగ్రాసం లభించే అవకాశం ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే రెండో పంట తీసుకున్నట్లయితే ఏకవార్షిక పశుగ్రాసాల్లో మొక్కజొన్న. మొక్కజొన్న చాలా మిరాకిల్ క్రాప్ లేదా అద్భుతమైన పంటగా మనం అభివర్ణించవచ్చు. మొక్కజొన్న రకరకాల ఉపయోగాలు ఉన్నవి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మొక్కజొన్న గింజ కొరకు, మొక్కజొన్న వ్యాక్స్ కొరకు, మొక్కజొన్నను ఇథనాల్ ప్రొడక్షన్ కూడా ప్రపంచవ్యాప్తంగా అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పౌల్ట్రీ పరిశ్రమ ఈ మొక్కజొన్న గింజలపై ఆధారపడి ఎక్కువగా మనుగడ సాగిస్తుంది. సో మొక్కజొన్నలో చూసుకున్నట్లయితే పశుగ్రాసంలో ముఖ్యంగా ఆఫ్రికన్ టాలు, APFM 8, తర్వాత J101 అనేవి పశుగ్రాసాలు సాగులో ప్రాముఖ్యంలో ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే విత్తే కాలం మనం జూన్ నుంచి ఆగస్టు చివరి వారం వరకు విత్తుకోవచ్చు. విత్తనం కిలోకు ఎకరానికి వచ్చేసి దాదాపు 20 నుంచి 25 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. సో విదజల్చుకోవచ్చు లేదంటే చాల రూపంలో కూడా వేసుకోవచ్చు. చాల మధ్య దూరం 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య దూరం వచ్చేసి 20 సెంటీమీటర్లుగా తీసుకోవాలి. అదే చూసుకున్నట్లయితే ఎరువులు నత్రజని, భాస్వరం, పొటాష్ అయితే దాదాపు 100 కేజీల యూరియా ఒక ఎకరానికి అయితే సరిపోతుంది. ఈ యొక్క నత్రజనిని 3 దఫాలుగా వేసుకోవచ్చు. మొదటి దశ విత్తేటప్పుడు, రెండో దశ మోకాలు ఎత్తు దశప్పుడు, మూడో దశ జల్లు సమయంలో వేసుకున్నట్లయితే ఈ నత్రజనిని సమర్థవంతంగా వినియోగించుకోవాలే అవుతాము. అదేవిధంగా చూసుకున్నట్లయితే మొత్తం భాస్వరము, తర్వాత మొత్తం పొటాష్ అనేవి దుక్కులో వేసుకుని కలియదున్నాలి. అయితే

దీంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పంటను ఏ దశలోనైనా కోసి మన పశువులకు మేపే అవకాశం ఉంది. కానీ మనకు పంట అనేది పాలు పోసుకునే దశ, లేదంటే గింజ పాలు పోసుకునే దశ, లేదా మిల్కీ గ్రెయిన్ స్టేజ్ జల్లు దశలో కోసుకున్నట్లయితే అధిక మొత్తాల్లో పోషకాలు అనేది పశువులకు అందించే వల్ల అవుతాము. కాబట్టి రైతు సోదరులు గమనించగలరు. రెండో విషయం ఏంటంటే ఇది కేవలం ఒకే కోత ఇచ్చే పశుగ్రాసం, ఒకటి కంటే ఎక్కువ రావు. పచ్చిమేట దిగుబడి వచ్చేసి మనకు ఎకరానికి 20 నుంచి 25 టన్నుల పచ్చిమేత దిగుబడి వస్తుంది. ఇక్కడ రైతు సోదరులు గమనించాల్సిన విషయం ఏమంటే ఈ యొక్క పచ్చి మేతను పాతరగడ్డిగా మనము నిల్వ చేసుకోవాలంటే ఈ యొక్క మొక్కజొన్న అనేది అద్భుతమైన పంట. మొక్కజొన్న ద్వారా తయారు చేసే పాతరగడ్డి ఏదైతే ఉందో అది అధిక పోషకాలు కలిగి రుచికరంగా ఉండి పశువు యొక్క అభివృద్ధికి మరియు పాల దిగుబడికి దోహదం చేస్తుంది. కాబట్టి ఎవరైనా పాతరగడ్డి చేయాలనుకుంటే ఈ యొక్క మొక్కజొన్నను సాగు చేసి దీన్ని కత్తిరించి పాతరగడ్డిగా తయారు చేసుకోవడానికి బాగుంటుంది. సో అదేవిధంగా చూసుకున్నట్లయితే సజ్జ అనేది కూడా చాలా ముఖ్యమైన పశుగ్రాసపు పంటగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని యొక్క మాంసకృతులు అనేవి అధికంగా ఉంటాయి, కాబట్టి సజ్జను కూడా ఎక్కువ మంది సాగు చేస్తా ఉన్నారు మన భారతదేశ వ్యాప్తంగా. దీనిలో చూసుకున్నట్లయితే రకరకాల రకాలు ఉన్నవి. మనకు APF B2 అనేది, DRS B5 అని, తర్వాత BEIF BAJRA 1 అని, BEIF BAJRA 6 అనేవి రకరకాల వెరైటీస్ అనేవి సాగులో ఉన్నవి. అయితే మనం జూన్, జూలై, ఆగస్టు ఈ 3 నెలల్లో కూడా మనం విత్తుకోవచ్చు. సో విత్తనం కిలకు ఎకరానికి వచ్చేసి మనకు 1-5 కిలోల వరకు అయితే సరిపోతుంది. ఎందుకంటే విత్తనం చాలా సన్నగా ఉంటుంది కాబట్టి. సో విత్తే విధానం వెదజల్లుకోవచ్చు, లేదంటే మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు, వరుసల మధ్య వచ్చేసి దాదాపు 30-40 సెంటీమీటర్ల దూరం నుంచి చేసుకోవచ్చు. అదేవిధంగా పూత దశలో మనం కోసినట్లయితే ఎక్కువ పోషకాలు అందే విధంగా ఉంటుంది. సో మనకు 2-3 కోతలు అనేవి వస్తాయి. తర్వాత మొదటి కోతలో వచ్చేసి 10-20 టన్నుల పశుగ్రాసం దిగుబడి వస్తుంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే మనము ఈ యొక్క ఏకవార్షికాల పశుగ్రాసాల నుంచి ఎక్కువగా దిగుబడి సాధించే అవకాశాలు ఉన్నవి. అదేవిధంగా చూసుకున్నట్లయితే కాయజాతి పశుగ్రాసాలైన అలసంద, ల్యూసర్న్, హెడ్జ్ లూసర్ను చూసుకున్నట్లయితే అలసంద, బబ్బర్లు మనకు అతి తక్కువ సమయంలో మన కోత వస్తుంది. ఇది ఏకవార్షికము, అంటే ఒకే కోతనిచ్చే రకము. అలసంద ఒక 50-60 రోజుల్లో మన కోతకు వస్తుంది. మనకు విత్తన మోతాదు చూసుకున్నట్లయితే 10-15 కిలోలు అయితే ఒక ఎకరానికి సరిపోతుంది. వరుసల మధ్య దూరం 30-40 సెంటీమీటర్లు పెట్టుకోవచ్చు, లేదంటే వెదజల్లుకోవచ్చు. అయితే నత్రజని భాస్వరం అనేది చాలా తక్కువ మోతాదులో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది నత్రజని స్థిరీకరించే తత్వం ఈ యొక్క అలసందలో ఉంటుంది కాబట్టి దాదాపు 15-20 కేజీల నత్రజని అయితే ఒక ఎకరానికి సరిపోతుంది. సో కోత సమయం వచ్చేసి మనకు 50 రోజులు ఇంతకుముందు చెప్పినట్లు అయితే మనకు దిగుబడి వచ్చేసి 8-10 టన్నులు ఒక ఎకరానికి వస్తుంది. అదే విధంగా చూసుకున్నట్లయితే బర్సీము కూడా ఎక్కువ ఉత్తర దేశ ప్రాంతంలో ఎక్కువ అభివృద్ధి చెంది ఎక్కువ ప్రొడక్షన్ చేసే పంటగా మనం అభివర్ణించవచ్చు. దీంతో పాటు మనకు కొన్ని గడ్డిజాతి పశుగ్రాసాలు కూడా చాలా ఎక్కువ ప్రాచుర్యంలో ఉండి అధిక మొత్తంలో సాగు చేయబడుతున్న పశుగ్రాసాలు కూడా మనకు తెలంగాణ, ఇరు తెలుగు రాష్ట్రాల్లో మరియు భారతదేశంలో సాగవుతున్నాయి. దాంట్లో మొదటగా చూసుకున్నట్లయితే హైబ్రిడ్ నేపియర్ సజ్జ అనేది ఈ సజ్జ మరియు నేపియర్ గడ్డికి సంకరపరిచిన ఒక బహువార్షిక పశుగ్రాసం ఇది. సో ఇది మనకు దాదాపు 1980 దశకం నుంచి మనం మన ప్రాంతంలో, అంటే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, మన భారతదేశం వ్యాప్తంగా సాగవుతుంది. దీంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే APBN 1 అనేది పూర్వపు ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి రిలీజ్ అయిన ఒక రకము, చాలా ప్రాచుర్యం పొందింది. అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో కొన్ని సూపర్ నేపియర్ అని, రెడ్ నేపియర్ అని, 4G బుల్లెట్ నేపియర్ అని రకరకాల పేర్లతో రైతులు కూడా సాగు చేస్తా ఉన్నారు. ఏ నేపియర్ అయినా గానీ అన్ని కూడా హైబ్రిడ్ నేపియర్ సజ్జ రకాలే. అన్నిట్లలో కూడా దాదాపుగా 8-10 క్రూడ్ ప్రోటీన్, అంటే ముడి మాంసకృతులు ఉండే అవకాశం ఉంది. అదే విధంగా చూసుకున్నట్లయితే ఇది ఎక్కువగా మన కనుపుల ద్వారా మనము ప్రవర్ధనం చెందించాల్సి ఉంటుంది. దాదాపు ఒక ఎకరానికి వచ్చేసి 12-16 వేల వేరు కనుపులు లేదా కాండం కనుపులు అంటే ఒక కనుపు, ఒక స్టిక్, ఒక కాండం ముక్కలో 2 కనుపులు ఉండేటట్లు చూసుకున్నట్లయితే అది 12 వేల వరకు అవసరం అవుతుంది. విత్తే విధానం వచ్చేసి 60-60, అంటే వరుసల మధ్య దూరం 60 సెంటీమీటర్లు పెట్టుకోవాలి. మొక్కల మధ్య దూరం వచ్చేసి 50 సెంటీమీటర్ల దూరంతో విత్తుకున్నట్లయితే మనకు అధిక పిలకలు వచ్చి అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంది. అదే విధంగా చూసుకున్నట్లయితే ఎరువులు మనకు ఒక 25 కేజీల నత్రజని, తర్వాత 15 కేజీల భాస్వరము, 12 కేజీల పొటాష్ అయితే సరిపోతుంది. నాటిన 60-70 రోజులకు మొదటి కోత వచ్చే అవకాశం ఉంది. మనకు 40-50 రోజులకు తదుపరి కోత వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే సంవత్సరానికి 6-7 కోతలలో మనకు దాదాపుగా ఒక కోతకు వచ్చేసి 10 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే

0: దాదాపు ఒక ఎకరానికి వచ్చేసి 100 నుంచి 150 టన్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. సో ఇది హైబ్రిడ్ నేపియర్ సజ్జ యొక్క ముఖ్య లక్షణాలు. అదేవిధంగా చూసుకున్నట్లయితే పారాగడ్డి, గిన్నె గడ్డి, అంజాన్ గడ్డి అనేవి ఈ యొక్క బహువార్షిక పశుగ్రాసాలు కూడా సాగులో ఉన్నవి. సో ఎక్కువ మంది దీనిపైన మామూలుగా బంజరు భూమిలో పచ్చిక బయలులో పెంచడానికి ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క గొర్రెల పెంపకందారులు గాని మేకల పెంపకందారులు ఈ యొక్క తోటల మధ్యలో కూడా ఈ యొక్క పశుగ్రాసాలను సాగు చేసుకుని వాటి యొక్క పశుపోషణ చేయబడుతున్నారు. అది కూడా ఆహ్వానించదగ్గ పరిణామము. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ రకరకాల పశుగ్రాసాల సాగు ఈ వివరాలన్నీ మనం తెలుసుకున్నాము. రైతులు ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని పశుగ్రాస సాగు చేపట్టినట్లయితే అధిక దిగుబడి వచ్చి తద్వారా వాళ్ళ యొక్క పాల దిగుబడి మరియు మాంసం దిగుబడి పెరిగే అవకాశం ఉంది అని నేను విన్నవిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.
1: వర్షాకాలంలో పశుగ్రాస సాగు సమగ్ర నిర్వహణ గురించి రాజేంద్ర నగర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ రామకృష్ణ గారి ప్రసంగం విన్నారు.
2: నేను ఇక్కడే ఉన్నా.
3: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
2: బుర్రని చార్జ్ చేయి.
4: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
2: చూసావా?
3: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
4: ఇప్పుడు ఎలా మరి?
3: ఉందిగా ఫ్రీ వైఫై.
2: బుర్రని వాడు కాస్త.
4: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
3: అంటే మోసాలకి చెప్పే బై బై.
4: ఆర్బీఐ అంటుంది
2: చేయండి. సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.

రైతు సోదరులకు ఒక గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ నెల 24వ తేదీ సాయంత్రం 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మిరప పంటలో సమగ్ర సస్య రక్షణ అనే అంశం గురించి కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీమతి ఏ రాములమ్మ గారు పాల్గొని రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలు తెలియచేస్తారు. రైతు సోదరులు శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2324085 2324085 3, ఎస్టీడీ కోడ్ 040ను జత చేయాలి. గుర్తుంచుకోండి, ఈ నెల 24వ తేదీ గురువారం సాయంత్రం 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ఈ ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం ఉంటుంది. మిరప పంటలో సమగ్ర సస్య రక్షణ అనే అంశానికి సంబంధించి శ్రోతలు తమకున్న సందేహాలను అడిగినట్లయితే కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీమతి ఏ రాములమ్మ గారు అప్పటికప్పుడే సమాధానాలు తెలియజేస్తారు. మా ఫోన్ నెంబర్లు 2324085 2, 2324085 3, ఎస్టీడీ కోడ్ 040. ఇల్లు వాకిలీ కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని జానపద గీతాలు విందాం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు. ముందుగా స్వర్ణకమలం చిత్రం కోసం ఎస్ జానకి ఆలపించిన గీతం విందాం. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం ఇళయరాజా.

ఇప్పుడు అన్వేషణ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన గీతం విందాం. గీత రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

చిత్రసీమలో ఇప్పుడు ఇళయరాజా సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఆత్రేయ గీతం విందాం. చిత్రం అభినందన.

0: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో. నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు కావస్తోంది. మరి కొద్దిసేపట్లో శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: ఆకాశవాణి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గజవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎంజి నందన్ భట్ గారు, శ్రీ పి రాఘవేంద్ర గారు. వినండి గజవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: ఓం నమో వెంకటేశాయ. యత్ఫాలే మృగనాభిచారుతిలకో నేత్రేబ్జపత్రాయతే కస్తూరీ ఘనసారకేసర విమల విలత్ శ్రీగంధసారోద్రవైః గంధైర్లిప్తతనుః సుగంధసుమనో బాలాధరో యః ప్రభుః శ్రీమద్వేంకటభూధరేంద్రరమణః కుర్యాద్ధరిర్మంగళం. చకటి సుగంధ ద్రవ్యాలతో భూషితుడు దివ్యమాలాధరుడైనటువంటి ఆశీవేంకటేశ్వర స్వామివారి గజవాహన సేవ యొక్క ప్రత్యక్ష వ్యాఖ్యానానికి భక్తులందరికీ స్వాగతాన్ని పలుకుతూ, గజవాహనం యొక్క విశేషాలను యథామతిగా ఎత్కించిత్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గజము అనగా మనలో ఉండేటువంటి మదము అహంకారము వాటికి ప్రతీకగా మనం భావించాలి. ఏ విధంగా అయితే మన హృదయాకాశంలో, హృదయ కమలంలో పరమాత్మ తను విరాజిల్లుతూ ఉంటాడో, అలాగే మనలో ఉండేటువంటి దుష్టమైనటువంటి గుణాలు, అహంకారము మదము, ఇటువంటి దుర్గుణాలను కూడా పరమాత్మ వాటిని నిగ్రహించి మనను సన్మార్గంలో నడపడానికి పరమాత్మ ఉంటాడు అనే ఒక విషయానికి ప్రతీకగా మనం గజవాహనాన్ని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. అలాగే గజమంటే సామాన్యంగా ప్రాణులన్నిటిలో కూడా చాలా ఎత్తైనది, బరువైనది, విశాలమైనది. పరమాత్మ కూడా అలాగే చాలా విశాలంగా ఉన్నాడు. ఎంత విశాలముంటే భక్తులు అలాగే జ్ఞానులు యోగులు ఎంతైతే తెలుసుకుంటారో దానికన్నా విశాలం. అందుకోసమే పరమాత్మని అత్యతిష్ట దశాంగులమని చెప్పిన విధంగా మనం తెలుసుకున్న దానికన్నా పరమాత్మ యొక్క మహిమలు అతీతంగా ఉన్నాయి, మన జ్ఞానానికి అందనంతగా పరమాత్మ గుణవంతుడు అనే విషయాన్ని కూడా పరమాత్మ ఈ గజవాహనాన్ని అధిరోహించి వస్తూ మనకి ఈ విషయాలన్నీ కూడా పరమాత్మ తెలుపుతూ ఉన్నాడు. అలాగే ఇంకొక విశేషమేమిటి అంటే, మిగతా వాహనాలకి అలాగే గజవాహనానికి ఉండేటువంటి విశేషమేమిటి అంటే, గజవాహన సేవలో సాక్షాత్తుగా కంకణ భట్టు అనగా కంకణాన్ని ధరించి

0: చిన్నటువంటి అర్చక స్వాములు చామర సేవను చేస్తూ ఉంటారు. గజవాహనాన్ని ప్రత్యక్షంగా మనం తిలకించేటప్పుడు ఆ గజవాహనం యొక్క స్వామివారి వెనక ఉండి చామర సేవ చేసేటువంటి గొప్ప భాగ్యాన్ని ఆ అర్చక స్వామివారి పొంది ఉంటారు. అటువంటి ఉత్తమమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి గజవాహనం యొక్క విశేషాలను మనం తెలుసుకుంటూ, అసలు గజమనగా మదగజమని మనం అనుకోకూడదు, పరమాత్మ యొక్క భక్తుడైనటువంటి గజేంద్రుడే ఇక్కడ ఐరావతమైనా అనుకోవచ్చు, ఏ విధంగానైనా సరే పరమాత్మ యొక్క భక్తుడే ఇక్కడ పరమాత్మను సేవించడానికి వచ్చాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చక్కగా తెలుసుకోవాలి. ఇందులో భాగంగా భాగవతం యొక్క అష్టమస్కందంలో కొన్ని విషయాలను చెబుతారు. త్రికూటమనే పర్వతం ఉండేది. ఆ త్రికూటమనగా మూడు కూటములు, అనగా మూడు శృంగాలు. ఒకటి వెండితో చేసినటువంటిది, మరొకటి ఆయసం అనగా ఇనుముతో, మూడవది బంగారంతో ఉండేటువంటి శిఖరాలు గల త్రికూట పర్వతము. అక్కడ చక్కటి పుష్కరణులు ఉన్నాయి, అనేక వృక్షాలు ఉన్నాయి, అనేక పశువులు పక్షులు అవన్నీ కూడా స్వైరంగా విహరిస్తూ ఉన్నాయి. అక్కడే వరుణ భగవాను యొక్క ఋతుమాన్ అనే ఒక గొప్ప సరోవరం కూడా ఉన్నది. ఋతుమాన్ అని ఎందుకుంటారంటే అన్ని ఋతువులలో కూడా ఆ పుష్కరిణి అనగా ఆ సరోవరం నిండుగా తీర్థజలం ఉండేదట. అటువంటి ఉత్తమమైనటువంటి సరస్సు. ఆ సరస్సుకి ఒక గొప్ప ఏనుగు తన యొక్క పరివారంతో సహా వచ్చినదట. వేరే చోట చెబుతారు ఎంతమంది ఎన్ని ఏనుగులు వచ్చాయి అంటే ఆ ఒక్క మగ ఏనుగుకే 10,000 ఆడ ఏనుగులు భార్యలుగా ఉండేవట. అంత గొప్ప పరివారంతో సహా ఆ ఈ గొప్ప ఏనుగు అక్కడికి వచ్చినది. వచ్చిన తర్వాత కాసేపు జలవిహారం చేసిన సందర్భంలో అక్కడ ఉండేటువంటి పెద్ద మొసలి వచ్చి దాని కాళ్ళని గట్టిగా పట్టుకున్నదట. పట్టుకున్న సందర్భంలో ఎంతో బాధపడింది. అలాగే తనతో ఉండేటువంటి మిగతా ఏనుగులన్నీ కూడా కలిసి లాగడానికి ప్రయత్నించాయి, కానీ అవన్నీ కూడా విఫలమైపోయాయి. అప్పుడు సమాసహస్రం వ్యగమన్మహీపతే సప్రాణయోశ్చిత్ర సమంత మమంత సామరాహ అని అంటారు. అనగా ఆ విధంగా ఆ మొసలి పట్టుకొని దాదాపుగా 1,000 సంవత్సరాలు గడిచిపోయాయి. ఎక్కడా కూడా శరణు దొరకటం లేదు, దాని నుండి విడుదల అనేది కావటం లేదు. ఆ సందర్భంలో ఇక నన్ను వీరెవరు కూడా రక్షించలేరు, నన్ను రక్షించేవాడి వాడు ఆ పరమాత్మ ఒక్కడే అని గ్రాహేణ పాశేన విధాతురావృతోప్యహం తం యాతి తం యామి పరమం పరాయణం అని చెప్పిన విధంగా నన్ను రక్షించేవాడు ఆ పరమాత్మ మాత్రమే అని ఆ గజేంద్రుడు చక్కటి స్తోత్రాన్ని చేశాడు. దాన్నే శుకాచార్యుల వారు చెబుతూ గజేంద్ర ఉవాచ ఓం నమో భగవతే తస్మై యతయేతచ్చిదాత్మకం పురుషాయాదిబీజాయ పరేషాయ హి ధీమహి. ఓ షగ్గుణేశ్వర్య సంపన్నుడైనటువంటి పరమాత్మ, ఈ చిదచిదాత్మకమైనటువంటి ప్రపంచాన్ని ఎవరైతే నిర్మించాడో అటువంటి పురుషుడు ఆది బీజుడు అన్నిటికీ కారణమైనటువంటి పరమాత్మ, అదిగో ఇదిగో నా నమస్కారాలు. యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం యైదం స్వయం యోస్మాత్ పరస్మాచ్చ పరస్తం ప్రపద్యే స్వయంభువం. ఏ పరమాత్మ యందు ఈ సమస్త ప్రపంచం కూడా నిబిడమై ఉన్నదో, ఏ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత ఈ ప్రపంచమంతా కూడా తన ప్రవృత్తిని పొందుతూ ఉంటుందో, అటువంటి పరమాత్మ ఓ పరేష నిన్ను నేను శరణు కోరుతున్నాను. యస్వాత్మనీదం నిజమాయార్పితం క్వచిద్ విభాతం క్వచత తిరోహితం అవిద్దృక్ సాక్షిభయం తదీక్షతే స ఆత్మమూలో వతు మాం పరాత్పర సహ ఆత్మమూల పరాత్పర మాం అవతు నన్ను రక్షించని ఆ పరమాత్మ ఎటువంటి వాడు అంటే ఉభయం అవిద్దృక్ సాక్షి ఉభయం తదీక్షతే బయట ఉండి అలాగే సాక్షిభూతంగా ఉంటూ సమస్తాన్ని కూడా దర్శించేటువంటి ఆ పరమాత్మ నన్ను రక్షించుగాక అని ఆ గజేంద్రుడు పరమాత్మని శరణు కోరాడు. ఇటువంటి ఆ గజవాహనాన్ని అధిరోహించి వచ్చేటటువంటి ఆ మలయప్ప స్వామి యొక్క మరికొన్ని విశేషాలను మనం శ్రీమాన్ నందన భట్ గారి వాక్కుసుమాలతో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ.
1: ధన్యవాదాలు రాఘవేంద్ర గారు, చక్కగా మీరు గజేంద్ర మోక్షాన్ని శ్రోతలకు అందజేశారు. ఈనాడు వార్షిక బ్రహ్మోత్సవంగా చెప్పబడే సాలకట్ల బ్రహ్మోత్సవంలో 6వ రోజు.

అరిషడ్వార్గాలను పోగొట్టి మనకు సరైనటువంటి దోవను చూపేటువంటి రోజు. ఈనాడు ఆ స్వామి చక్కగా గజవాహనంపై అధిరోహించి ఉన్నాడు. సువర్ణమయమైనటువంటి గజాన్ని అధిరోహించినటువంటి ఆ భగవంతుడి యొక్క సుస్వరూపాన్ని వీక్షిస్తూ ఉంటే తిరుమల క్షేత్రంలో మనం భగవంతుడి యొక్క దర్శనానికి వెళ్ళినప్పుడు గర్భాలయంలో ఏ విధమైనటువంటి ఆభరణాలతో, ఏ విధమైనటువంటి శోభతో, ఏ విధమైనటువంటి మంగళకరమైనటువంటి స్వరూపంతో భగవంతుడు దర్శనమిస్తాడో ఆ విధంగానే కటివరద హస్తుడై భగవంతుడు విరాజిల్లుతూ ఉన్నాడు. ఇది గజవాహన సేవలలో ఆ భగవంతుడి యొక్క అలంకారానికి ఉన్నటువంటి విశేషం. మిగతా సందర్భాలలో ఒకసారి కృష్ణుడిగా, ఇంకొకసారి ఇంకొక విధంగా అనేకమైనటువంటి రూపాలను ధరిస్తే, ఈ సందర్భం మాత్రం సాక్షాత్ వెంకటేశ్వర స్వామివారే గజాన్ని అధిరోహించి వస్తారు. ఎందుకయ్యా అంటే, మనం ఒక్కసారి ఆ పద్మావతి పరిణయాన్ని ఒక్కసారి స్మరించుకుంటే ఈ రహస్యం మనకు తెలుస్తోంది. వెంకటేశ్వర స్వామివారు శ్రీనివాసుడిగా అవతరించినప్పుడు ఆ పద్మావతి పరిణయానికి అనుసంధానం చేసింది ఒక గజము. ఒకనొక రోజు అశ్వాన్ని అధిరోహించి శ్రీ శ్రీనివాసుడు తిరుమల క్షేత్రం నుండి తిరుపతి వైపు వెళుతూ ఉంటే, ఆ నారాయణం వనం వైపు ఆ వనంలో విహరిస్తూ ఉంటే ఒక మదగజము వచ్చింది. ఆ మదగజాన్ని చూసినటువంటి వనవిహారానికి వచ్చిన ఆ పద్మావతి మరియు వారి సఖీమణులందరూ కూడా భయపడి పారిపోతూ ఉంటే దాని వెనకాల ఆ శ్రీ శ్రీనివాసుడు కూడా కనబడ్డాడు. అంటే గజరూపంలో ఉన్నటువంటి ఆ గజేంద్రుడు శ్రీనివాస పద్మావతి పరిణయానికి ఉపోద్ఘాతం రాశాడనమాట. ఆ విధముగా ఉన్నటువంటి గజరాజుని అనుగ్రహిస్తూ బ్రహ్మోత్సవంలో ఆరవ రోజు రాత్రిపూట కనువిందు చేయడానికి చక్కగా అత్యద్భుతంగా అలంకృతుడై ఆ శ్రీ శ్రీనివాసుడు గజాన్ని అధిరోహించి దర్శనమిస్తూ ఉన్నాడు. అదిగో రథవీధిలో చూడండి, రోజు కూడా రెండు మదపుట ఏనుగులు మాత్రమే స్వామివారి సేవలో దర్శనమిస్తూ ఉంటే, ఈనాడు విశేషంగా నాలుగు ఏనుగులు, నలుగురు గజరాజులు ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నారు. అంటే నాలుగు దిక్కులలో ఉన్నటువంటి ఆ దిగ్గజాలన్నీ కూడా తిరుమల క్షేత్రానికి విచ్చేసినట్టే లెక్క. అంటే ఈ భూమిని మోస్తున్నటువంటి వారందరూ కూడా ఆ భగవంతుడి యొక్క సేవ కోసం వచ్చారు. ఐరావత పుండరీకో వామనః కుముదోంజనః పుష్పదంతః సార్వభౌమః సుప్రతీకశ్చ దిగ్గజాః అని చెప్పిన విధంగా ఎనిమిది దిక్కులలో ఎనిమిది గజాలుంటే ఆ నలుగురికి ఆ బాధ్యతను అప్పచెప్పి మిగతా నలుగురు కూడా ఇక్కడికి వచ్చేశారన్నమాట. ఆ విధంగా కదులుతున్న నల్లటి కాటుక కొండలాగా తిరుమల గిరిలో ఈ మాడ వీధులలో అవి కదలి వెళ్ళిపోతూ ఉంటే పర్వతాలు కదిలినట్టున్నాయి. వాటి అలంకారం చూడాలి, అత్యద్భుతంగా సువర్ణమయమైనటువంటి ఆభరణాన్ని తొడిగించారు ఏనుగులకు కూడా. ఆ వెంకటేశ్వర స్వామి ఆ ఏనుగులు ముందుగా వెళుతూ ఉంటే వెంకటేశ్వర స్వామి భాజా భజంత్రీలతో, నాట్యాలతో, నృత్యాలతో, వేద ఘోషాలతో, అదేవిధంగా పాశుర పారాయణాలతో కూడి భక్తులతో, భక్తుల జయఘోషాలతో ముందుకు కదులు వెళుతూ ఉన్నాడు. ఆ వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్య అద్భుత మంగళ మనోజ్ఞ రూపాన్ని వీక్షిస్తూ మనం తరిద్దాం. అదేవిధంగా అదిగోండి ఆ రథవీధిలో చక్కటి నృత్యాలు. ఎటువంటి నృత్యాలు అవి? కర్ణాటక దేశానికి చెందినటువంటి యక్షగాన నృత్యాలు ఒకవైపు, ఇంకొక వైపు మణిపురికి చెందినటువంటి మణిపురీ నృత్యాలు, అదేవిధంగా అస్సాం సంబంధించినటువంటి నృత్యాలు, అదేవిధంగా పాండిచ్చేరి నుండి వచ్చిన వాళ్ళు కరగ నృత్యం చేస్తూ ఉన్నారు. మన వాళ్ళంటారా కోలాటం, కోలాటం అంటే తెలుగు వాళ్ళ సొమ్ము కనుక వాళ్ళు చక్కటి అన్నమాచార్య కీర్తనలకు అత్యద్భుతంగా నృత్యం చేస్తూ అందరినీ కూడా అలరింపజేస్తూ ఉన్నారు. స్వామివారు రావడం ఆలస్యం అవ్వచ్చు, స్వామివారి కోసం వేచి ఉన్నటువంటి భక్తులు గ్యాలరీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక కనువిందు. ఆ భగవంతుడి యొక్క ముందర జరుగుతున్నటువంటి ఈ సంవత్సరం అత్యద్భుతంగా జరుగుతున్నటువంటి ఈ సాంస్కృతిక కార్యక్రమాలు పులకింపజేస్తున్నాయి. సమస్త భారతదేశంలో ఉన్న సమస్త సంస్కృతులు కూడా తిరుమల క్షేత్ర మాడ వీధులలో అలా అలా ప్రవ

0: గ్రహిస్తూ ఉన్నాయి. ఈ వైభవాన్ని చూస్తూ ఉంటే ఇది వైకుంఠమా లేదా మన అదృష్టమా లేదా సమస్తమైనటువంటి జన్మ జన్మల పుణ్యాలన్నీ కూడా పండిపోయాయా అన్నట్టుగా అనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి అద్భుతమైనటువంటి గజవాహన సేవ యొక్క మరిన్ని విశేషాలను రాఘవేంద్ర గారు మనకు అందజేస్తారు. అయ్యా అందుకోండి.
1: ఓం నమో వెంకటేశాయ. ఆ గజరాజు తను ప్రార్థించాడట, ప్రార్థిస్తూ తన ఉన్నటువంటి యథాస్థితిని తను తెలుపుతున్నాడు పరమాత్మకి. కాలేన పంచత్వమితేషు కుర్సశో లోకేషు లీనేషు చ సర్వహేతుషు తమస్తదాసీద్ గహనం గభీరం యస్తస్య పారే భివిరాజతే విభూ. పరమాత్మ, ప్రళయకాలంలో సమస్త ప్రపంచాన్ని కూడా నీవే లయం చేస్తావు, కానీ చివరికి ఆ చీకటికి దూరంగా చీకటిని దాటి గొప్ప కాంతిపుంజంలో నీవు వటపత్రశాయి అయి విరాజిస్తూ ఉంటావు. అలాగే పరమాత్మ, ఇప్పుడు కూడా 1000 సంవత్సరాల పైనే గడిచిపోయాయి. నా బంధువులు, భార్యలు, వారందరూ కూడా ఉన్నారో లేదో కూడా తెలియదు, కానీ నన్ను రక్షించేది నీవే ఓ పరమాత్మ, కావవే వరదా అని తను ప్రార్థిస్తూ ఉన్నాడు. నయస్య దేవా ఋషయ పదం విదుహు జంతు పునఃకోర్హతి గంతు మీరితుం యథానతస్యా కృతిభిర్ విచేష్టతో దురత్యయానుక్రమణ సమావతు. ఏ విధంగా అయితే ఒక నాట్యాన్ని చేసేవాడు నటుడి యొక్క నిజమైనటువంటి సామర్థ్యాన్ని కేవలం మనం ఆ రంగమంచం పైన మాత్రమే తెలుసుకోలేమో, అలాగే ఓ పరమాత్మ నీ యొక్క మాహాత్మ్యాన్ని ఎవరయ్యా తెలుసుకోగలరు? నేనైతే చాలా క్షుద్రమైనటువంటి జంతువుని. సామాన్యంగా జీవులలో మనిషి ఉత్తముడే, కానీ మనిషికిన్నా ఉత్తమమైనటువంటి గుణాలు కలిగినది ఏనుగు. ఎందుకంటే చాలా సూక్ష్మమైనటువంటి బుద్ధి ఉంటుందట, సూక్ష్మమైనటువంటి దృష్టి కూడా ఉంటుందట. అది అలా వెళ్లే సందర్భంలో తన దగ్గర ఏదైనా ఒక చిన్న ముళ్ళు కనపడినా కూడా స్పష్టంగా దాన్ని చూడగలుగుతుందట. అటువంటి గొప్ప సామర్థ్యం కలిగిన ఏనుగు చెబుతోంది, నీ మాహాత్మ్యాన్ని నేను ఏమని వర్ణించగలను? ఎందుకంటే దేవాది దేవతలు, ఋషులు ఎవరు కూడా నీ మాహాత్మ్యాన్ని పూర్తిగా చెప్పలేరు. అటువంటి నేను నీ మాహాత్మ్యాన్ని చెప్పగలనా? న విద్యతే యస్య చ ధర్మకర్మవా న నామరూపే గుణదోష ఏవవా తథాపి లోకస్య చ సంభవాయ యస్వామయ్యా తాన్యనుకాల మృచ్చతి. ఏ పరమాత్మకైతే జన్మ లేదో, అనగా ఏ జీవుడు కూడా పుట్టలేదు, ఏ విధంగా అయితే పరమాత్మ తన అనాదిగా ఉన్నాడో, జీవాత్ముడు కూడా అదేవిధంగా అనాదిగే. కానీ జీవుడు కొన్ని ఉపాధులను పొందుతూ తను కథంచిత్ ఎప్పుడో ఒకసారైనా పుడుతూ ఉంటాడు, కానీ పరమాత్మ ఎప్పుడూ పుట్టడు. పరమాత్మకి పుట్టుక లేదు. మళ్ళీ అలాగైతే కృష్ణుడిగా పుట్టాడు కదా అంటే, కృష్ణుడిగా తన యొక్క రూపాన్ని తను ప్రకటించాడు, అంతేగాని కొత్తగా ఉన్నటువంటి ఏ కొత్తగా రూపాన్ని చూపించలేదు పరమాత్మ. ఉన్నటువంటి రూపాన్నే తను ఇక్కడ మనకు చూపించాడు. అటువంటి జన్మ లేని భగవంతుడా, కర్మ లేని భగవంతుడా? మనం సంధ్యావందనాదులను చేస్తాం, ఎందుకంటే మనమందరం కూడా కర్మబద్ధులము, కానీ పరమాత్మకి ఎటువంటి కర్మబంధనం అనేది లేదు. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికమని విశ్వామిత్రుల వారు రామాయణంలో చెబుతారు. అంటే పరమాత్మని సంధ్యావందనానికి పురమాయించినట్టుగా కనబడుతుంది కదా, అంటే పరమాత్మకి కర్మబంధనం లేదు. కానీ తనలాగే జీవులందరూ కూడా సత్కర్మాచరణ చేయాలి అనే ఒక గొప్ప విషయాన్ని పరమాత్మ మనకు ఈ విధంగా తెలుపుతూ ఉన్నాడు. అలాగే గుణాలు లేవు, దోషాలు లేవు, అంటే మనమందరం కూడా గుణబద్ధులము, దోషబద్ధులము, అటువంటి బంధనం అనేది పరమాత్మకు లేదు అని చెబుతూ, ఏకాంతినో యస్య నకించనార్థం వాంచింతి ఏ వై భగవత్ ప్రధానాః అత్యద్భుతం యచ్చరితం సుమంగళం గాయంత ఆనంద సముద్రమగ్నాః. పరమాత్మ, నిన్ను నీ భక్తులందరూ కూడా ఎందుకు నిన్ను ఆశ్రయిస్తారో తెలుసా? ఎందుకు నిన్ను పూజిస్తారు? ఎందుకు నిన్ను ఉద్దేశించి హోమాదులు చేస్తారు అంటే, నకించనార్థం, ఏదో ఒక ఆశతో, మోక్షం కోసమో లేకపోతే ఐహికమైనటువంటి సుఖాల కోసమో నిన్ను వారెవరు కూడా ఆశ్రయించరు. కేవలం నీ యొక్క గుణ సౌందర్యాన్ని చూసి, అత్యద్భుతమైనటువంటి నీ చారిత్రం చూసి, అతి సుమంగళమైనటువంటి నిన్ను వారు సుమంగళమైనటువంటి నీ యొక్క గుణ

0: ను చూసి నిన్ను ఆశ్రయించారు, నిన్ను గానం చేస్తారు. నీ ఆనందమైనటువంటి గుణాల యొక్క సముద్రంలో వారందరూ కూడా మగ్నులై ఉన్నారు. అటువంటి పరమాత్మ సోహం విశ్వసుజం విశ్వం అవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానమజం బ్రహ్మ ప్రణతోస్మి పరంపదం. అటువంటి ఓ పరమాత్మ, ఈ సమస్త ప్రపంచానికి నీవే ప్రధానమైనటువంటి కారణం. సమస్త ప్రపంచాన్ని అనగా అణువు అణువుని కూడా చక్కగా తెలుసుకున్న వాడివి నీ ఒక్కడవే. అటువంటి హే బ్రహ్మ, ఓ గుణపూర్ణుడా, నిన్ను ప్రణతోస్మి, దిగో నీకు నేను నమస్కరిస్తున్నాను. సోంతస్సరస్సురుబలేన గృహీత ఆర్తో దృష్ట్వా గరుత్మతి హరిం క ఉపాత్త చక్రం ఉత్క్షిప్య సాంబుజకరం గిరమాహ కృచ్ఛాన్ నారాయణాఖిల గురో భగవన్ నమస్తే. ఈ విధంగా చాలా దీర్ఘమైనటువంటి గొప్ప స్తోత్రాన్ని ఆ గజేంద్రుడు చేశాడు. చేసిన తర్వాత పరమాత్మకి దాదాపుగా 1000 సంవత్సరాల తర్వాత తెలిసిందట, ఓ గజేంద్రుడు నా శిష్యుడు, నా భక్తుడు, తను ఇంత బాధపడుతున్నాడు అంటే అతని యొక్క కర్మబంధనం అంతవరకు ఉంది కాబట్టి, అతని కర్మ ఇప్పుడు నశించింది కాబట్టి పరమాత్మ ఇప్పుడు అతన్ని రక్షించడానికి వస్తూ ఉన్నాడు. ఎలా వచ్చాడు అంటే ఉరుబలేన, సామాన్యంగా పరమాత్మకి సమస్త బలాలు కూడా ఎప్పుడు తనతోనే ఉంటాయి. అలాగే గరుత్మతి ఉపాత్త చక్రం, వేదమయమైనటువంటి గరుత్మంతుడు, వేదానికి అభిమాని అయినటువంటి గరుత్మంతుడిపై అధిరోహించి తను చక్రాన్ని తీసుకుని తను వచ్చాడు పరమాత్మ. ఆ పరమాత్మని చూసిన వెంటనే అక్కడే ఉన్నటువంటి ఒక కమల పుష్పాన్ని తీసుకుని గజేంద్రుడు ఆ పరమాత్మకి సమర్పిస్తూ, నారాయణ, హే నారాయణ, హే అఖిల గురో, హే భగవన్ నమస్తే. పరమాత్మ, దీనికన్నా నేను ఏమీ చేయలేను, ఏమీ చేయడానికి స్వాతంత్రం లేనివాడివి, సర్వతంత్ర స్వతంత్రుడు నీ ఒక్కడివే, ఇదిగో నా పుష్పాన్ని స్వీకరించమని తను ఆ గజేంద్రుడు ఆ పరమాత్మకి సమర్పించాడట. పరమాత్మకి సమర్పించిన తర్వాత ఈ అన్ని విషయాలను కూడా సంక్షేపంగా మనకు తెలుపుతూ, ప్రతిరోజు కూడా మనం ఉపాసన చేయవలసినటువంటి కొన్ని, అనగా ఈ గజేంద్ర మోక్షం యొక్క సంక్షిప్తమైనటువంటి 2 శ్లోకాలను కూడా మనం తెలుసుకుందాం. అంతఃసరస్సురుబలేన పదే గృహీతో గ్రాహేణ యూథపతిరంబుజ హస్త ఆర్త ఆహేదమాది పురుషాఖిల లోకనాథ తీర్థశ్రవ శ్రవణ మంగళ నామధేయ స్మృత్వా హరిస్తమరణమార్తి నమ ప్రమేయ చక్రాయుధ పతకరాజ భుజాదిరూఢ చక్రేణ నక్రవదనం వినిపాట్య తస్మాత్ హస్తే ప్రగృహ్య భగవాన్ కృపయోజ్జహార. ఈ విధంగా దీర్ఘమైనటువంటి తన భక్తుని యొక్క విన్నపాలు విన్నటువంటి ఆ పరమాత్మ, వైనతయ్యనిపై అధిరోహించి వచ్చినటువంటి ఆ పరమాత్మ తన చక్రాయుధాన్ని ప్రయోగించి ఆ మొసలిని తను సంహరించి తన భక్తుడైనటువంటి శిష్యుడైనటువంటి గజేంద్రుడిని రక్షించాడు ఆ పరమాత్మ అని చెబుతారు. అలాగే అటువంటి ఇంకొన్ని విశేషాలను మనం గురుగారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
1: ఈనాడు తిరుమల క్షేత్రమంతా అత్యంత రమణీయమైనటువంటి శోభతో వెలుగుతూ ఉంటుంది. ఆకాశంలో ఒక్క నక్షత్రం కూడా లేదు. ఆలోచిస్తే ఆ నక్షత్రాలన్నిటినీ కూడా తెచ్చి దీపాలంకారానికి వాడారా అన్నట్టుగా అనిపిస్తున్నది. అటువంటి భవ్య దివ్యమైనటువంటి అలంకారాలతో స్వామివారు ఈనాడు ఇప్పుడు పడమట వీధిలో విహరిస్తూ ఉన్నారు. అత్యంత రమణీయమైనటువంటి వసంత మంటపము మొదలైన అనేక ప్రాచీనమైనటువంటి స్థానాలు ఉన్నటువంటి ఈ స్థానంలో స్వామివారు చక్కగా విహరిస్తూ ఉండగా భక్తులందరూ కూడా దర్శించి ఆ 7 కొండల వాడి యొక్క దివ్య దర్శనాన్ని పొందుతూ ఉన్నారు. ఆ స్వామివారు చక్కగా అత్యద్భుతంగా గజాలన్ని అధిరోహించారు. ఇది ఏ గజం అన్నారు? ఇది భద్ర గజం అన్నారు. ఎందుకంటే భద్ర మంద మృగశ్చైవ విజ్ఞేయాహ త్రివిధాహ గజాహ అని అన్నారు. 3 రకాలైన సత్వ రజస్తమో గుణాలకు ప్రతినిధిగా ఉన్న 3 రకాలైనటువంటి గజాలలో సత్వగుణ సంపన్నమైనవి భద్ర గజాలు. ఆ భద్ర గజాన్నే భగవంతుడు అధిరోహిస్తారు. ఒక్కసారి ఆ శంఖ చక్రాలతో శోభిస్తున్నటువంటి ఆ స్వామివారిని చూసినట్లయితే రామాయణంలో వాల్మీకి మహర్షి చేసినటువంటి ఒక్క వర్ణన మనకు తెలుస్తుంది. ఈ తిరుమల క్షేత్రంలో ఉన్న మాడవీధుల పక్కన ఉన్నటువంటి గ్యాలరీలను చూసినట్లయితే, కిటకిటలాడుతున్నటువంటి భక్త సముదాయాన్ని చూసినట్టయితే, ఆనాడు వాల్మీకి రామచంద్రమూర్తి యొక్క విహారాన్ని తెలిపినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే రామచంద్రమూర్తి తన విడది నుండి

రాజభవనానికి ఒక అద్భుతమైనటువంటి గజాన్ని అధిరోహించేవాడు. ఆ ఏనుగు పేరు శత్రుంజయ. శత్రుంజయ అనేటువంటి ఏనుగును అధిరోహించి రాముడు ప్రాతకాలంలో రాజభవనానికి వెళ్ళిన, రాజభవనాన నుండి రాజకార్యాలను చక్కబెట్టుకుని తన విడిదికి వెళ్ళిన, ఆ రెండు పూటల కూడా చిన్న పిల్లలతో సహా ప్రతి ఒక్కరూ కూడా ఆ వీధికి ఇరువైపులా కిటకిటలాడుతూ స్వామివారిని చూస్తూ ఉండేవారట. ఏమండి ఎన్నిసార్లు చూస్తారు అనంటే, ఎస్టు రామం నపశ్యేత్తు ఎంచ రామో నపశ్యతి నిందిత సర్వభూతేషు స్వాత్మాప్యనం విగర్హతి అన్నారు. ఎవరైతే ఏనాడైతే ఆ రాముణ్ణి చూడలేకపోయారో వారు తమను తాము నిందించుకునేవారట. ఆ చిన్మయ రమో రమణీయమైన కలువల కాంతితో కూడిన నేత్రాలతో ఉన్న ఆ రాజారాముణ్ణి చూడకపోతే నీ బతుకెందుకు అని ఎవరికి వాళ్ళు నిందించుకునేవాళ్ళట. అదేవిధంగా తిరుమల క్షేత్రంలో ఈ గ్యాలరీలో ఉన్న భక్తులందరూ కూడా భగవంతుడు అలా రథవీధిలో గంభీరంగా గజగమనంతో వస్తూ ఉంటే ఆ విధంగా ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా ఆ భగవంతుణ్ణి చూసి తరిస్తూ ఉన్నారు. ఎందుకంటే గమనాలలో మూడు రకాలైనటువంటి ప్రసిద్ధమైన గమనాలను చెప్పారు. వాటిలో గజగమనం, అశ్వగమనం, సర్పగమనం ఈ మూడు కూడా తిరుమల క్షేత్రంలో ఆ వాహనాలను తీసుకొని వెళ్లేటువంటి విధానంలో భాగాలు. వాటిలో శేషవాహనం అప్పుడు సర్పగమనంతో తీసుకెళ్తారు, వక్రగతిలో తీసుకువెళ్తూ ఉంటారు. అదేవిధంగా వేగంగా తీసుకెళ్లే గమనాన్ని అశ్వగమనం అన్నారు. కానీ ఈనాడు మాత్రం తొణకకుండా బెణకకుండా స్థిరంగా గంభీరంగా రాజఠీవితో భగవంతుడు వెళుతూ ఉన్నాడు. దీని పేరు గజగమనం. గజవాహనాన్ని అధిరోహించినటువంటి ఆ భగవంతుడు, తిరుమల క్షేత్రంలో విరాజిల్లుతున్నటువంటి ఆ వైకుంఠనాథుడు చక్కగా గంభీరంగా నిండుకుండలాగా నిదానగతిలో ముందుకు వెళుతున్నాడు. ఆ గాంభీర్యం, ఆ సౌందర్యం, ఆ అత్యద్భుతం భక్తులందరూ కూడా మరల మరల చూసి తరుస్తూ ఉన్నారు. ఇటువంటి రమణీయమైనటువంటి ఆ గజవాహన సేవను చూసినట్లయితే ఏమిటి ప్రయోజనం అన్నారు. దానికి కూడా చక్కటి ప్రయోజనాన్ని చెప్పారు. గజాంతమైశ్వర్యం అన్నారు కదా, ఏనుగును చూస్తేనే మనకు సౌభాగ్యం కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది. అలాంటిది గజాన్ని అధిరోహించిన లక్ష్మీపతి అయినటువంటి భగవంతుణ్ణి చూస్తే ఇంకెన్ని శుభాలు కలగాలి, సమస్తమైనటువంటి శుభాలు కూడా కలుగుతాయి అని అన్నారు. అదేవిధంగా గజాన్ని అధిరోహించినటువంటి ఆ భగవంతుడి యొక్క దివ్య దర్శనం ఎటువంటిది అనంటే, సమస్తమైనటువంటి పాపాలను పోగొట్టి ఐశ్వర్యాన్ని ఒదగించేది, మన అరిష్టాలను పోగొట్టేది. కాబట్టి ఆ స్వామివారి యొక్క దివ్యమైన రమణీయమైనటువంటి ఆ గజవాహన సేవను వీక్షించినటువంటి భక్తులకు దారిద్ర్యం తొలగిపోతుంది. అదేవిధంగా ఎవరైతే అధికారాన్ని కోరుకుంటూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ల వీళ్ల వెనకాల తిరగకండి మీరు, ఆ వెంకటేశ్వర స్వామి గజవాహనం వెనక తిరగండి, మీకు అధికారం దక్కుతుంది, మీరు అనుకున్నటువంటి పదవిని సాధిస్తారు. ఈ విధంగా ఆకాశవాణి శ్రోతల్లారా, ఎవరైతే ఇంటిలో ఆ స్వామివారిని వింటూ దర్శించుకుంటున్నారో మీరు ధన్యులు. ఎందుకంటే చూడడం కన్నా విని ఆలోచించడం, ఆ మనస్సులో ఆ స్వామిని తలుచుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. ఆ విధంగా భగవంతుడి యొక్క స్మరణం ముఖ్యమన్నారు కదా, మీరు స్మరిస్తున్నారు కాబట్టి ఆ శ్రవణం అనేది భక్తిలో ప్రధానమైనది. ఈనాడు ఎవరైతే ఆకాశవాణి ద్వారా ఈ గజవాహన వైభవాన్ని వింటూ తలుస్తూ ఆ స్వామివారిని వీక్షిస్తున్నారో మీకందరికీ కూడా శుభం కలుగుతుంది, అశుభాలు తొలగిపోతాయి, ఎటువంటి ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా దూరమైపోతూ ఉన్నాయి. కాబట్టి అటువంటి మహత్తరమైనటువంటి స్వామిని ఈనాడు భక్తులందరూ కూడా చూస్తూ ఉన్నారు. అయ్యా, సూర్యుడిని మనం ప్రత్యక్షంగా దగ్గరికి వెళ్ళి చూడలేం, కానీ ఆ సూర్యుడే చంద్రుడి ద్వారా చక్కటి చల్లని కాంతిని మనకు అందజేసినప్పుడు మనం చూసి ఆనందిస్తాం. అదేవిధంగా ఆ స్వామివారిని మనం ప్రత్యక్షంగా బ్రహ్మాండ నాయకుణ్ణి చూడలేం, కానీ తిరుమల క్షేత్రంలో ఆ సాక్షాత్ స్వామి అర్చామూర్తిగా ఉంటూ మనకు ఈ బ్రహ్మోత్సవాల సందర్భాల్లో వివిధ వాహనాలలో కనువిందు చేస్తూ ఉంటే ఆ చంద్రదర్శనం వలన దొరికే ఆహ్లాదం ఏదైతే ఉందో అలాంటి ఆ చల్లటి చూపు మన మీద పడినప్పుడు మన బాధలన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి. అదేవిధంగా ఈనాడు చక్కగా ఆరవ రోజు రాత్రిపూట చల్లటి వేళ స్వామివారు గజవాహనాన్ని అధిరోహించి వస్తున్నటువంటి సందర్భంలో
ఆ స్వామివారు పరిపూర్ణమైనటువంటి

0: అనుగ్రహాన్ని మనందరికీ కూడా అందించుగాక. తిరుమలాధీశ్వరుడు మనందరినీ కూడా కాపాడుగాక. రేపు సూర్యప్రభ చంద్రప్రభ వాహన సేవలుంటాయి. ఆకాశవాణి వాటిని కూడా చక్కటి వ్యాఖ్యానాలతో మీ ముందు ఉంచుతుంది. ఆ సూర్యప్రభ చంద్రప్రభ వాహనాలను కూడా రేపు చూసి, అటు తర్వాత జరిగేటువంటి చక్ర స్నానం మొదలైనవన్నిటినీ కూడా చూసి, ఆ రథోత్సవంలో ఉన్నటువంటి స్వామివారిని కూడా మీరు ఆ మనస్సులో తలుచుకొని ధన్యులవ్వాలి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క పరిపూర్ణమైన కృపకు పాత్రులమవుదాం. మంగళం పాడదాం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గజవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎంజీ నందన్ భట్ గారు, శ్రీ పి రాఘవేంద్ర గారు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం పి శైలజ గారు, శ్రీయుతులు ఎస్ బాలసుబ్రహ్మణ్యం, కె శ్రీనివాసులు, బి వెంకటరామయ్య. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ఉదయం 9 గంటలకు సూర్యప్రభ వాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: మీరింతవరకు తిరుమలలో శ్రీవారి సాలికట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గజవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ శ్రీ ఎంజీ నందన్ భట్ గారు మరియు శ్రీ పి రాఘవేంద్ర గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు కొన్ని సినీ గీతాలు. ముందుగా అన్నమయ్య చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శ్రీలేఖ ఆలపించిన గీతం విందాం. అన్నమాచార్య కీర్తనకు ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు.

ఇప్పుడు మీరు వింటున్న పాట స్వాతి కిరణం చిత్రం కోసం వాణి జయరామ్ ఆలపించింది. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం కెవి మహాదేవన్.

ఇప్పుడు వినబోతున్న పాట ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో హరిహరన్ చిత్ర ఆలపించిన రామదాసు కీర్తన. చిత్రం శ్రీరామదాసు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. మరి కొద్దిసేపట్లో ఏషియన్ గేమ్స్ 2026 డైలీ హైలైట్స్ ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ, కొన్ని సినీ గీతాలు. శివమణి చిత్రం కోసం హరిహరన్ కౌశల్య ఆలపించిన గీతం విందాం. గీత రచన, సంగీతం చక్రి.

ఇప్పుడు ఖైదీ నెంబర్ 150 చిత్రం కోసం జస్ప్రీత్ జాజ్ ఆల్పించిన గీతం విందాం. గీత రచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ఇప్పుడు హనుమాన్ జంక్షన్ చిత్రం కోసం శంకర్ మహాదేవన్, స్వర్ణలత ఆలపించిన గీతం విందాం. గీత రచన వేటూరి, సంగీతం సురేష్ పీటర్స్.
1: ఖుషి ఖుషిగా ఉంది సుమా, మదనుడికే మనోరమ, ఖుషి ఖుషిగా ఉంది.

0: రంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

0: ప్రియమైన వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయండి ఆకాశవాణి ద్వారా నంబర్ 0402324052 0402324052 ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే బుక్ చేసుకోండి.
1: చిత్రసీమలో ఇప్పుడు కింగ్ చిత్రం కోసం విజయని ఆలపించిన గీతం విందాం. గీత రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

చిత్రసీమలో ఇప్పుడు వినబోతున్న పాట RX100 చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి ఆలపించింది. గీత రచన చైతన్య ప్రసాద్, సంగీతం చేతన్ భరద్వాజ్.

ఇప్పుడు అంబాజీపేట్ మ్యారేజ్ బ్యాండ్. ఈ చిత్రం కోసం శేఖర్ చంద్ర ఆలపించిన గీతం విందాం. గీత రచన రెహమాన్, సంగీతం శేఖర్ చంద్ర.

రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించే వివరాలు. 7 గంటలకు మహబూబాబాద్ జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ ఎస్ పురుషోత్తం. 7:15 ఉదయతరంగిణిలో వరల్డ్ అల్జీమర్స్ డే సందర్భంగా కొన్ని విశేషాలు, ఇంకా ఇది మన చట్టం శీర్షికన మెడికల్ నెగ్లిజెన్స్ అనే అంశం గురించి ప్రముఖ న్యాయవాది డాక్టర్ దుంపా శ్రీదేవి గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ సత్యరాజు వేణుమాధవ్ గారి గాత్రం, వాద్య సహకారం శ్రీ ఎస్వి వేణుగోపాల్ వైలిన్, శ్రీ వి కాళీప్రసాద్ మృదంగం. 9:00 తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష వ్యాఖ్యానం. 10:03 ఇంగ్లీష్ టాక్స్ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ పీస్ డే సందర్భంగా జాగృతి గండ్రా గారి ప్రత్యేక వ్యాఖ్యానం. 11:03 సంస్కృత పాఠం, నిర్వహణ డాక్టర్ జ్యోతి ఫౌజ్దార్. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి వసుంధర కోంకాలి గారి గాత్ర కచేరి. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం. 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకంలో మానస సంచరరి గోమతి సుమచంద్ర గారి కథానిక. 2:30 నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం. 5:03 శశిరేఖ పరిణయం కథ యక్షగానం 2వ భాగం వినిపిస్తారు శ్రీ ఎదురుగట్ల యాదగిరి బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు, వరిలో పురుగుల నివారణ యాజమాన్యం గురించి హుజూర్ నగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త ఏ పద్మశ్రీ గారు అందించే వివరాలు. 7:15 ఇల్లు వాకిలిలో వర్షాకాలంలో పశువుల ఆరోగ్యం సంరక్షణ గురించి కోరుట్ల పశువైద్య కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ శ్రీకాంత్ గారితో ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం. 7:45 వికసిత్ భారత్. 8:00 తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష ప్రసారం. 9:15 స్పాట్లైట్. 9:30 పబ్లిక్ స్పీక్ ఢిల్లీ కేంద్రం నుండి. 10:00 శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. ఇవి రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 11:13 దాటి 4 సెకండ్లైంది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై రేపటి ప్రభాత ప్రసారంలో మళ్లీ కలుద్దాం. అందాక సెలవు మరి, నమస్తే, జై హింద్.